శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శాఖ సంవత్సరం 1948, వైశాఖ మాసం 31వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం మే నెల 21వ తేదీ, గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 58 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధా.
1: శ్రీ గురుభ్యో నమః. ఈ అనంత చరాచర జగత్తున వివేకవంతుడైన మానవుడు ఆచరించదగ్గ అత్యున్నత యజ్ఞము పరోపకారము. స్వార్థచింతన పశుప్రవృత్తిని సూచించగా పరుల క్షేమము కోరి తప్పించుట దైవత్వమునకు నిదర్శనము. ఈ విశ్వమున ప్రతి అణువు పరోపకారార్థమై నిర్మించబడిందని మన ఆర్షధర్మము ఘోషించుచున్నది. అష్టాదశ పురాణముల సారమును వ్యాసభగవానుడు ఒక్క శ్లోకమున బద్దీకరించి శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని ఉద్ఘాటించెను. అనగా ఇతరులకు మేలు చేయుట కంటే మించిన పుణ్యము, పరులను హింసించుట కంటే మించిన పాపము ఈ సృష్టిలో మరొకటి లేదని దీని పరమార్థము. ప్రకృతి ధర్మమును గమనించినచో అది నిరంతరము పరోపకార దీక్షలోనే ఉన్నట్లు గోచరించును. పిబంతి నద్యః స్వయమేవ నాంభః స్వయం నఖాదతి ఫలాని వృక్షాః ధారాధరో వరసితి నాత్మహేతోః పరోపకారాయ సతాం విభూతయః. నదులు తమ జలమును తాము త్రాగవు, వృక్షములు తమ ఫలములను తాము భక్షించవు, మేఘములు తమ కొరకు తాము వర్షించవు. అట్లే సజ్జనుల సంపదలు, శక్తులు మరియు ప్రాణములు సైతం పరహితము కొరకే వినియోగించబడవలెను. పరోపకారము చేయుట వలన చిత్తము నిర్మలమగును, లోకమున కీర్తి ప్రతిష్టలు లభించును మరియు అంతిమమున పరమాత్మ అనుగ్రహం సిద్ధించును. పరోపకారం కొరకు తన సర్వస్వమును చివరికి ప్రాణములను సైతం తృణప్రాయముగా భావించి త్యాగము చేసిన ఎందరో పుణ్యమూర్తులలో శివచక్రవర్తి అగ్రగణ్యుడు. ఒకనొక సమయమున శివచక్రవర్తి ధర్మనిష్టను పరీక్షించుటకై ఇంద్రుడు డేగరూపమును, అగ్నిదేవుడు పావురము రూపమును ధరించిరి. భయకంపితమైన పావురము శివచక్రవర్తిని శరణు వేడగా దాన్ని వెంబడించుచూ వచ్చిన డేగ తన ఆహారమును తనకు వదిలిపెట్టమని కోరెను. శరణు కోరిన ప్రాణిని రక్షించుట రాజధర్మమని భావించిన శిబి ఆ పావురమును బదులుగా తన శరీరము నుండి సమానమైన మాంసమును ఇస్తానని వాగ్దానం చేశెను. త్రాసునందు ఒక ప్రక్క పావురమును ఉంచి మరొక ప్రక్క తన తొడ మాంసమును కోసి ఉంచినను ఆ పావురము బరువు తూగకపోవుట చూసి చక్రవర్తి విస్మయం చెందెను. అంతటా ఆ మహనీయుడు ఏమాత్రము వెనుకాడక తానే స్వయముగా ఆ త్రాసునందు కూర్చుని తన దేహమునే బలిగా సమర్పించుటకు సిద్ధపడెను. ఆయన నిరుపమానమైన త్యాగశీలతకు, అచంచలమైన పరోపకార బుద్ధికి ముగ్ధులైన దేవతలు ప్రత్యక్షమై శిబిని అభినందించిరి. తన ప్రాణము కంటే ఆశ్రుతని ప్రాణమే మిన్నా అని భావించిన శివచక్రవర్తి పరోపకార పరాయణత మానవజాతికి నిత్యము దిశానిర్దేశము చేయుచున్నది. అట్లే దధీచ మహర్షి లోక కళ్యాణం కొరకు వృత్రాసుని సంహరించుటకై తన వెన్నుముకనే ఇంద్రునకు వజ్రాయుధంగా ధారపోసిన వృత్తాంతము పరోపకారమునకు పరాకాష్ఠ. పరోపకారము అనగా కేవలం ధన కనక వస్తువాహనమును దానం చేయుట మాత్రమే కాదు, ఆపదలో ఉన్నవాణిని ఓదార్చుట, అజ్ఞానులకు జ్ఞానము ప్రసాదించుట, కనీసము ఆర్తుల పట్ల కరుణను ప్రదర్శించుట కూడా మహోన్నతమైన పరోపకారమే అగును. పరోపకారార్థమిదం శరీరం అన్న వాక్యమును అనునిత్యము స్మరిస్తూ ఈ దేహము పరుల మేలు కొరకే నిర్మించబడిందని గ్రహించి మసురుకునుటయే మానవత్వము. అవయవదానం చేయుట కూడా ఈ శరీరానికి సార్థకతనిస్తుందని గ్రహించాలి. ఏ కర్మలు ఇతరులకు సహాయపడునో, ఏ హృదయము పరుల కష్టములు చూసి ద్రవించునో అట్టివారే భగవంతునికి అత్యంత ప్రియమైన వారు. స్వార్థమును వీడి పరహితము కొరకు పాటుపడటమే మానవ జన్మకు పరమసార్థకత మరియు మోక్ష మార్గము. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా. స్వస్తి.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ కౌశిక సాయి పవన్ శర్మ.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రము.

ఈనాటి కార్యక్రమంలో గులి విధానం ద్వారా రాగి సాగు చేసే పద్ధతి గురించి తెలుసుకుందాం. గులి లేదా నెట్టి లేదా గుణి విధానంలో రాగి పంటను సాగు చేయటం మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలోని హవేదీ జిల్లాలలోని రైతులు అభివృద్ధి చేశారు. ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాగి పంట యొక్క దిగుబడులు పెంపొందించడం. ఈ విధానంలో సుమారు హెక్టార్కు 5 నుంచి 10 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడులు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా రాగి ఎక్కువగా పండించే గిరిజన ప్రాంతాల్లో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ గులి విధానం ఇతర ప్రాంతాలకు ఇంకా రైతులు కూడా వ్యాప్తి చేయడం జరిగింది. ఇక ఈ విధానం గురించి తెలుసుకుంటే లేత నారు ఉపయోగించడం. గులి విధానంలో 15 నుంచి 20 రోజుల వయసు గల నారును ఉపయోగించడం వలన అధిక సంఖ్యలో పిలకలు వేసి దిగుబడులు పెరిగేటకు అవకాశం ఉంటుంది. ఇక చతురస్రాకార పద్ధతిలో నాటే విధానం గురించి చూస్తే హవేరీ ప్రాంతంలోని రైతులు 40 సెంటీమీటర్లు అంటే ఎటు చూసినా 40 సెంటీమీటర్లు ఉండేలాగా చతురస్రాకార పద్ధతిలో లేదా 60 సెంటీమీటర్లు ఎటు చూసినా 60 సెంటీమీటర్లు ఉండేలాగా చతురస్రాకార పద్ధతిలో నాటుతున్నారు. అయితే నేలలోని సారానికి అనుగుణంగా ఈ దూరాన్ని మార్చుకోవచ్చు. ఇక గుంతలలో నాట్లు వేయటం గురించి తెలుసుకుంటే శ్రీవరి సాగు విధానంలో మాదిరిగానే నిలువ అడ్డగీతలను మార్కర్ సహాయంతో మార్కు చేసుకోవాలి. నిలువ అడ్డగీతలను మార్కర్ సహాయంతో మార్కు చేసుకున్న తర్వాత నిలువ అడ్డగీతలు కలిగిన ప్రాంతంలో ఒక చిన్న గుంత చేసుకొని అందులో బాగా కుళ్ళిన పశువుల గెత్తంను నింపుకోవాలి. దాని తర్వాత గుంతకు 2 లేదా 3 నారు మొక్కల చొప్పున నాట్లు వేసుకోవాలి. గుంతలోని సేంద్రియ పదార్థం నీటిని పోషకాలను అధికంగా మొక్కలకు అందించడం ద్వారా అధిక సంఖ్యలో పిలకలు పెట్టి అధిక దిగుబడులు ఇస్తుంది. ఇక కొరడు లేదా కర్ర దుంగ లాగటం గురించి తెలుసుకుంటే కొరడు అనేది 6 నుంచి 7 అడుగుల పొడవు 15 నుంచి 18 అంగుళాలు

గల వెడల్పు కలిగిన తేలికపాటి కర్రతుంగ. దీనిని పశువుల సహాయంతో నాట్లు వేసిన 15 నుంచి 45 రోజుల మధ్య వివిధ దశలలో లేత మొక్కల మీదుగా లాగాలి. ఈ విధంగా 3 నుంచి 6 సార్లు లాగాల్సి ఉంటుంది. దీనివలన అధికంగా పిలకలు పెట్టడమే కాకుండా అధికంగా సహాయక వేర్లు ఏర్పడి ఎక్కువ మోతాదులో నీటిని పోషకాలను తీసుకోగలుగుతుంది. ఇక యాదికుంటే లేదా సైకిర్ వీడర్తో అంతరకృషి గురించి తెలుసుకుందాం. యారికుంటే అనేది పశువులతో నడపబడే అంతరకృషి పరికరం. అయితే పశువుల వినియోగం తక్కువగా ఉన్నందున దీనికి బదులుగా సైకిల్ వీడర్తో కూడా ఉపయోగించుకోవచ్చు. వీడర్ పరికరాన్ని 3-4 సార్లు నడిపినట్లయితే పంట మొదటి దశలో కలుపు నిర్మూలన జరిగి అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. ఇక ఈ గులి విధానం ద్వారా లాభాలు ఏంటంటే, ఈ విధానంలో సాధారణ పద్ధతి కంటే విత్తన మోతాదు కొంచెం తక్కువగా పడుతుంది. గుంతలలో నింపిన పశువుల గెత్తం నీటిని పోషకాలను బాగా పట్టి ఉంచే గుణం కలిగి ఉంటుంది. అందువలన మొక్కలకు అవసరమైన పోషకాలు సకాలంలో అందించబడతాయి. ఈ పద్ధతిలో ప్రతి మొక్క కూడా అధిక సంఖ్యలో పిలకలు పెడుతుంది. అధిక సారం గల నేలలలో సుమారు 1 దుబ్బులో 40 నుంచి 50 పిలకలు, ఇక తక్కువ సారం గల నేలలో అయితే 10 నుంచి 14 వరకు పిలకలు వేస్తుంది. కరుడు లేదా కర్రదుంగ లాగటం వలన లేత మొక్కలు బాగా వంచబడతాయి. దీనివలన ఒక రకమైన ఒత్తిడి ఉత్పన్నమై మెరిస్టమేటిక్ కణాలు ఉత్ప్రేరణ చెంది అధికంగా పిలకలు వేర్లు ఉత్పత్తి చేస్తాయి. సైకిల్ వీడర్తో అంతరకృషి చేసినప్పుడు కలుపు తీసివేయబడి భూమిలో చేర్చబడుతుంది. అంతేకాకుండా వేరు భాగంలోకి గాలి అధికంగా చొరబడి పోషకాల లభ్యత పెరగడమే కాకుండా నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను తగ్గించబడతాయి. గులి విధానంలో వేరు వ్యవస్థ గుబురుగా పెరిగి ఎక్కువ మొత్తం నీటిని పోషకాలను తీసుకోగలుగుతుంది. ఈ విధానంలో సేంద్రియ ఎరువును ఎక్కువ మొత్తంలో వినియోగిస్తాం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని పెరగడం వలన ఇంకా కాండం యొక్క చుట్టుకొలత కూడా ఎక్కువగా ఉండటం వలన చేను పడిపోవటం అనే సమస్య ఉండదు. అందువలన అధిక వర్షపాతం, గాలి వంటి సమయాల్లో దిగుబడి నష్టం నివారించుకోవచ్చు. ఈ విధానంలో పాటించే చతురస్రాకార నాట్లు వేసే పద్ధతిలో పురుగులు తెగుళ్ళ సమస్య తక్కువగా ఉంటుంది. ఇక గులి విధానంలోని ప్రతికూలతల విషయానికి వస్తే, గులి విధానంలో పాటించే వివిధ పద్ధతులైన మార్కర్తో లైన్ కొట్టుకోవటం, గుంతలు చేయటం, సేంద్రియ పదార్థాన్ని నింపటం, కర్రతుంగలవటం, ఇంకా సైకిల్ వీడర్తో అంతరకృషి చేయటం వంటి విధానాలు కొంచెం ఎక్కువగా శ్రమతో కూడుకుని ఉండటం వలన ఎక్కువ మొత్తంలో కూలీలు అవసరం పడుతుంది. ఈ పద్ధతిలో సేంద్రియ ఎరువు కూడా ఎక్కువగా అవసరం అవుతుంది, కనుక దీని ఖరీదు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ విధానంలో గుంతలు తవ్వటం, సేంద్రియ పదార్థం నింపటం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఈ విధానంలో కర్రదుంగ లాగినప్పుడు తగినంత జాగ్రత్త పాటించాలి. అంతేకాకుండా సరైన సమయంలో దుంగలాగటం చేపట్టాలి. ఈ విధానంలో పంట మొత్తం ఒకసారి పక్వానికి రాదు. అందువలన 2-3 సార్లు పంట కోత చేయవలసి ఉంటుంది. దీనివలన ఖర్చు అధికంగా ఉంటుంది. సాధారణ పద్ధతిలో పోల్చి చూసినప్పుడు పంట కాలం కూడా అధికంగా ఉంటుంది. అందువలన సాంద్ర వ్యవసాయానికి అవకాశం తక్కువగా ఉంటుంది. తక్కువ సారం గల నేలల్లో ఎటు చూసిన 40 సెంటీమీటర్లు ఉండేలాగా లేదా 60 సెంటీమీటర్లు ఉండేలాగా దూరం పాటించడం వలన పెద్దగా ఉపయోగం ఉండదు. అందువలన దగ్గరగా నాట్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక చిరుధాన్యాలలో వివిధ అంతర పంటల సాగు గురించి తెలుసుకుందాం. ఈ చిరుధాన్యాల విషయానికి వస్తే, ఆసియా ఖండంలో సుమారు 50% జనాభా ఈ చిరుధాన్య పంటలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ చిరుధాన్య పంటలను అతి తక్కువ నీటి వనరులతో, తక్కువ ఎరువులతో, అన్ని రకాల నేలలలోనూ ఎటువంటి వాతావరణ పరిస్థితులలో అయినా పండించుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా దీనిని పండిస్తున్నారు. వీటికి పంటకాలం తక్కువ, పురుగులు తెగుళ్ల సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి అత్యధిక పోషకాలను కలిగి పోషకాహార లోపాలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మన దేశంలో చిరుధాన్యాలను ముఖ్యంగా మెట్ట ప్రాంతాలలో, పోడు భూములలో, కొండవాలు ప్రాంతాలలోనూ సాగు చేస్తున్నారు. అంతేకాకుండా రబీలో ప్రధాన పంట తర్వాత భూమిలో మిగిలి ఉన్న నీటిని, పోషకాలను వినియోగించుకోవడానికి సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతాలలో వర్షాధార సాగు చేయటం వలన పంటల దిగుబడి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలం నీటి అత్తడి ఉన్న పరిస్థితులు ఏర్పడినప్పుడు పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. అదేవిధంగా అధిక వర్షపాతం, ఇంకా గాలుల కారణంగా చేను పడిపోయి పంట దిగుబడులు తగ్గుతాయి. ముఖ్యంగా ఇటువంటి వాతావరణ పరిస్థితులలో ఒకే రకమైన పంటలను వేయటం కంటే ఒకే పొలంలో వైవిధ్యమైన పంటలను ఒకేసారి పండించుకోవటం అనువుగా ఉంటుంది. అనుకోని వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక పంట నష్టపోయినా ఇంకొక పంట నుంచి కనీస దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. అంతర పంటలు వేసుకునేటప్పుడు నేలలోని తేమ, ఇంకా పోషకాలు సమర్థంగా వినియోగించబడతాయి.
చీడిపిడల సమస్య కూడా తగ్గించబడుతుంది. చిరుధాన్యాల పంటలు అంతర పంటలుగా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇక రాగితో పాటు అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు అంటే, చిరుధాన్యాలతో అపరాలను అంతర పంటలుగా పండించడం చాలా లాభదాయకంగా ఉంటుంది. కనుక అపరాలు నత్రజని స్థిరీకరించు గుణం కలిగి రసాయన ఎరువులు వినియోగించడం తగ్గించుటకు, ఇంకా నేల సారం పెంచడానికి సహాయపడతాయి. ఇక రాగితో పాటు కంది, మినుము పంటలను వేసుకోవచ్చు. ఒక రాగి పంట మాత్రమే వేసుకునే కన్నా ఇలా కంది లేదా మినుము పంటను కూడా అంతర పంటగా వేసుకోవడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చు. ఇక రాగితో పాటు చిక్కుడు, బెండ, గోరుచిక్కుడు, వేరుశనగ, సోయా చిక్కుడు, ఈ పంటలలో ఏదో ఒక పంట రాగితో పాటుగా వేసుకోవచ్చు. మెట్ట ప్రాంతాలలో రాగిలో ఈ విధంగా అంతర పంటలు వేసుకోవటం వల్ల చిన్న సన్నకారు రైతులకు పని దినాలు పెరగటమే కాకుండా ఆహార ఇంకా ఆర్థిక భద్రత కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇక కొర్రతో పాటు అయితే కంది, సోయా చిక్కుడు, వేరుశనగ, ఆముదం, చిక్కుడు, ఈ పంటలలో ఏదో ఒకటి కొర్ర పంటతో పాటు వేసుకోవచ్చు. ఇక సామ విషయానికి వస్తే కంది, సోయా చిక్కుడు, వేరుశనగ, మినుము, పెసర, నువ్వులు, చిక్కుడు, ఈ పంటలలో ఏదో ఒక పంటను అంతర పంటగా వేసుకోవచ్చు. ఇక వరిగలో అయితే కంది కానీ, పెసర కానీ, సోయా చిక్కుడు కానీ కలిపి వేసుకోవచ్చు. ఇక ఊడలో అయితే రైస్ బీర్ని అంతర పంటగా వేసుకోవచ్చు. ఇక అరికలో అయితే కంది కానీ, మినుము కానీ, పెసర కానీ, సోయా చిక్కుడు కానీ అంతర పంటగా వేసుకోవచ్చు.

పొలం పనుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింస లేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ అన్సర్టనిటీ గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ for global institutions to remote villages very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way gurudev has
0: తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చేవారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. విషయాన్ని కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గం.
0: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు

0: పూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక డాక్టర్ గణేష హెగడే. అథ వార్తా. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచరాష్ట్ర యాత్రాయాః పంచమం అంతిమం ప్రచరణం సఫలతయా సంపాద్య ఇటలీ దేశాత్ నవదిల్లీం ప్రత్యాగతవాన్. ह्यः भारत इटली देशयोः मध्ये विशेष रणनैतिक सहयोग रूपेण स्वसंबंधस्य उन्नयनस्य घोषणा अभवत्. कृषिः महत्वपूर्ण खनिजाः आयुर्वेदः विज्ञानं तंत्रज्ञानं इत्यादिषु अनेकेषु क्षेत्रेषु द्वयोः देशयोः मध्ये अनेकाः सन्धयः हस्ताक्षरिताः. कर अपराधानां धनशोधनस्य आतंक वित्तपोषणस्य च निवारणार्थम् अपि राष्ट्रद्वयेन ज्ञापनपत्रेषु हस्ताक्षरं जातम्. इटली देशस्य प्रधानमन्त्रिणा जॉर्जिया मेलोनी इत्यनया सह रोम नगरे संयुक्त वक्तव्ये प्रधानमन्त्रिणा श्री नरेन्द्र मोदिना उक्तं यत् उभौ देशौ नौकावहन क्षेत्रेषु नौकापत्तनानां आधुनिकीकरणे रसदक्षेत्रे नील अर्थव्यवस्थायां च मिलित्वा कार्यं करिष्यतः.
3: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं. हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है. मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है. हम मिलकर शिपिंग, पोर्ट्स मॉडर्नाइजेशन, लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे.
2: इटली देशस्य प्रधानमंत्री जॉर्जिया मेलोनी इत्येषा अवदत् यत् भारत इटली देशयोः सम्बन्धः विशेष सामरिक सहभागित्वरूपेण वर्धमानः अस्ति, अपि च उभौ देशौ उन्नत निर्माणस्य आधारभूत संरचनायाः, ऊर्जायाः, अर्थव्यवस्थायाः, रक्षायाः च क्षेत्रेषु परिश्रमेण कार्यं कुर्वन्तौ स्तः. भारतम् इटली च सांस्कृतिक विनिमयं प्रवर्धयितुं, ప్రాచీన సభ్యతానాం మధ్య సంవాదం సుదృఢం కర్తుంచ 2017వ వర్షం సంస్కృతేః పర్యటనస్య చ వర్షరూపేణ ఆచరిష్యతః. ఇటలీ దేశస్య ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇత్యనయా ఉక్తం యత్ ఏషః ఉపక్రమః ద్వయోః దేశయోః మధ్యే పరస్పరం అవగమనం గభీరం కర్తుం, సాంస్కృతిక కూటనీతిం చ అధికం సుదృఢం కర్తుం సహాయం కరిష్యతి. सा अवदत् देशयोः मध्ये सुदृढतर सम्बन्धाः न केवलं राजनैतिक आर्थिक सम्बन्धैः अपि तु जनानां समाजानां च मध्ये सम्पर्कस्य माध्यमेन अपि मापिताः भवन्ति. ప్రధానమంత్రిని శ్రీ నరేంద్ర మోదిని ఇటలీ దేశస్య రోమ్ నగరే ఖాద్య కృషి సంఘటనైన ప్రతిష్ఠితం అగ్రికోలా పథకం ప్రదత్తం. పురస్కారం ప్రాప్య శ్రీమోదీ భారతస్య కోటి కోటి కృషకాణాం, పశుపాలకానాం, మత్స్యపాలకానాం, కృషి వైజ్ఞానికానాం, శ్రమికాణాంచ కృతే ఏతత్ సమ్మానం సమర్పితవాన్. పథకమిదం ఖాద్య కృషి సంఘటనస్య మహానిదేశకేన ప్రదత్తం. గృహమంత్రి అమిత్ షాహ, విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తథా వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష్ గోయల ప్రధానమంత్రిణ కృతే ఎగ్రికోలా పథకం ప్రాప్త్యర్థం అభినందనం కృతవంతః. గృహమంత్రి అమిత్ షాహ అవదత్ యత్ భారతం కృషిక్షేత్రే వైశ్విక నేతృత్వేన ఉద్భూతమస్తి తథా చ దేశస్య కృషి ప్రతిరూపం సమగ్ర విశ్వస్య కృతే ఏకం మానదండం స్థాపయతి. పశ్చిమబంగాళరాజ్యే దక్షిణ చతుర్వింశతిః పరగణమండలస్య ఫాల్టా విధానసభాక్షేత్రే పునర్మతదానం అధునా సప్తవాదనతః ఆరభ్యతే, యద్ధి సాయం షడ్వాదనే సమాప్తం భవిష్యతి. ఆహత్య షడ్ ప్రత్యాశినః సౌభాగ్యస్య ప్రరీక్షాం కుర్వంతి, యేషు ద్వౌ నిర్దలయౌ అపి స్తః. భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన రక్తవర్ణీయ సంచేతనా ప్రఖ్యాపితా యత్ ఉత్తరప్రదేశస్య మధ్యప్రదేశస్య విదర్భస్య చ భాగేషు ఆగామి దినత్రయం యావత్ తాపతరంగతః తీవ్రతాపతరంగస్య స్థితిః భవతి. విభాగేన అనుమానితం యత్ హర్యాణా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, తటీయ ఆంధ్రప్రదేశ, హిమాచల ప్రదేశ, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండే చ ఏతాదృశాః ఏవ పరిస్థితయః సంభవంతి. ఐపీఎల్ ఇతి వింశతిం ప్రతివింశతిః క్రికెట్ లీగ్ ప్రతిస్పర్ధాయాం గతరాత్రౌ కోల్కతా నైట్ రైడర్స్ దళేన ముంబై ఇండియన్స్ దళం చతుస్తోబకైః పరాజితం. అద్య సాయం సార్ధసప్తవాదనే గుజరాత్ టైటన్స్ దళం అహ్మదాబాద్ నగరే చెన్నై సూపర్ కింగ్స్ దళం సమ్ముఖీకరిష్యతి ఇతి వార్తాః.
4: వన్ అండ్ టూ పాయింట్ మెగాట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. కార్యక్రమం తర్వాత తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి చరిగొండ ధర్మన్న, రచన మరియు పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు. కార్యక్రమంలో తర్వాత తెలుగు హాస్య ప్రహసనాలు అనే అంశం మీద డాక్టర్ వి నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వింటారు. చివరిగా లలిత గీతాలు వింటారు. 8:35 చిత్రగీతాలు, 9 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర కచేరి వింటారు. అనంతరం చిత్రగీతాలు, 9:30 నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. 10:00 హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. అనంతరం రాబోయే అతిథి 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రగీతాలు, 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జానపద కళారూపాల్లో చిలుకూరి సుబ్బారావు బృందంచే బస్వేశ్వరుని కథ కంజీర కథ వింటారు. 1:10 చిత్రగీతాలు, 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో వేసవి కాలంలో తేలికగా జీర్ణం అయ్యే పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల గురించి శ్రీమతి ఎంవి సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు, 3:00 టీన్ టైం, 4:00 సందేశ్ టు సోల్జర్స్, 5:00 చిత్రగీతాలు, 5:30 చిత్రగీతాలు వింటారు. 6:30 పల్లె శివంలో ఆరోగ్య సాధనలో యోగ ప్రాణాయామం ధ్యానం ఆవశ్యకత గురించి డాక్టర్ వినోద్ కొడిసెన గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనల్లో టమోటా పంట సాగు గురించిన కార్యక్రమం వింటారు. 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 పంట సీమల్లో మామిడి మార్కెటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం. కార్యక్రమంలో చివరిగా మేకలలో కొరియాప్టిక్ చర్మ వ్యాధి గురించిన విశేషాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పణ. 8:00 తెలుగు ప్రసంగం కార్యక్రమంలో శ్రీమతి పాణిగ్రహి సుజాత గారి అవే కళ్ళు కథానిక వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం అనే అంశం మీద విశ్రాంత తెలుగు ఆచార్యులు రాయలసీమ విశ్వవిద్యాలయం కర్నూలు డాక్టర్ అదవాణి హనుమంతప్ప గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి ఏ మీటర్ల పైన ప్రసారాలు వింటారు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: హైదరాబాద్ కేంద్రం నుంచి

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరుదేశాలు రక్షణ పరిశ్రమ, ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరుదేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వమే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పహచాన్ స్కిల్, టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇన్నోవేషన్ కే పవర్ హౌస్ కి హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలీవర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్కర్ పూరీ మానవతా కి భలాయి కే లియే కామ్ కరేంగే.
0: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోనీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
1: ये भारत के करोड़ों किसानों, पशुपालकों, मत्स्य पालकों, कृषि वैज्ञानिकों और हमारे श्रमिकों का सम्मान है. यह भारत की उस अटूट प्रतिबद्धता का भी सम्मान है जिसके केंद्र में मानव कल्याण, खाद्य सुरक्षा और सस्टेनेबल डेवलपमेंट है. मैं इस मेडल को అత్యంత వినమ్రతా కే సాత్ స్వీకార్ కర్తే హుయే భారత్ కే అన్నదాతాఓ కో యహ మెడల్ సమర్పిత్ కర్తా హూ.
0: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ దక్కిన గౌరవం అని అమిత్ షా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశంలోని రైతులు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలోని ఇతర కార్మికులు అందించిన అపారమైన సహకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్కు మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించిన 7 రోజుల్లోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రూబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య

0: ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రూబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: వన్ అటు పాయింట్ మెగాస్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 17వ శ్లోకం.
2: యస్య నాహం కృతో భావః

యస్య ఎవరికి అహంకృతః నేను కర్తను అనే భావః న భావము లేదో, యస్య బుద్ధిః యవని యొక్క బుద్ధి న లిప్యతే కర్మఫలంచేత అంటబడడం లేదో, సహ ఇమాన్ అలాంటివాడు ఈ లోకాన్ జీవులందరినీ, హత్వా అపి సంహరించినా కూడా, న హంతి సంహరించినవాడు కావడం లేదు, న నిబధ్యతే.

0: సంహార క్రియాఫలమైన అధర్మం చేత బంధింపబడడం లేదు.
1: యస్య నాహల్ కృతో భావః

0: అర్జున, ఎవడికైతే నేనే కర్తను అనే కర్తృత్వ భావన లేదో, అలాగే ఆ కర్మకు ఫలితాలైన సుఖదుఖాలు మనస్సుకు అంటడం లేదో, అటువంటి వ్యక్తి లోకదృష్టిలో ముల్లోకాలను సంహరించినా కూడా తత్వదృష్టిలో ఆ సంహార క్రియకు అతడు కర్త కాడు. అంతేకాక సంహార ఫలమైన పాపం అతడిని బంధించదు.
1: యస్య నాహం కృతో భావః

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి చరిగొండ ధర్మన్న గురించి వింటారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: శ్రీ లక్ష్మీకుచ పారిజాత కలికాశ్లిష్టోరు వక్షుండు దేవాళి మౌళిమణి ప్రభా రుచిర పాదాంభోజుడు ఉద్యద్దయాలీలన్ ధర్మపురీశ్వరుండు గుణశాలిన్ మాదనాంబోనిధి ప్రాలేయద్యుతి పెద్దన ప్రభున్ సమగ్ర శ్రీయుతుంజేయుతన్ అని చిత్రభారతం అనే కావ్యాన్ని ప్రారంభించిన కవి చరిగొండ ధర్మన్న. ఈ పద్యంలో కవి ధర్మపురి శ్రీనారసింహుని ఆశీస్సులు మాదన వంశాబ్ది చంద్రుడైన పెద్దన మీద వర్షించాలని ఆకాంక్షించాడు. చిత్రభారతం అనే కావ్యం పెద్దనకు అంకితం. పెద్దన చితాబుకాను మంత్రి. ఈయన అసలు పేరు సీతాపతి, ఖాను పెట్టుపేరు. ఈయన క్రీస్తు శకం 1503-1512 ప్రాంతాల్లో ఓరుగల్లు రాజ్యాధిపతి. చిత్రభారతం రచనాకాలం సుమారు 1510 అని సాహితీవేత్తల అభిప్రాయం. చిత్రభారత కృతికర్త పెద్దన గురువు భట్టపరాశర. చిత్రభారత కృతికర్త పెద్దన గురువు భట్టపరాశర ప్రభురంగడు. చెరిగొండ ధర్మన్న శతలేకిన్ని అవధాన పద్య రచనా సంధాసురత్రాణ చిహ్నిత నాముడు. ఆశ్వాసాంత గద్యలో ధర్మన్న తనను గూర్చి, ఇది శ్రీమత్ కౌండిన్య గోత్ర పవిత్ర చెరిగొండ తిమ్మనామాచ్య

0: సూత్ర సకల విద్యాపారీణ శతఘంట సురత్రాణ సుఖవిజన విధేయ ధర్మన నామధేయ ప్రణీతంబైన చిత్రభారతంబను పురాణ కథయందు ప్రథమాశ్వాసము అని చెప్పుకోవటాన్ని బట్టి ధర్మన తండ్రి తిమ్మనామాచ్యుడని తెలుస్తున్నది. కృతిపతి ధర్మన్నతో, కావున విచిత్రగతి నలంకార సరణి మీర రసములు చిప్పిల మెప్పులసగా తెనుగు గావింపు నా పేరననగ సుకవి ధీరులు అరుదందగా చిత్రభారతంబు అని అలంకార మార్గంలో రస వైచిత్రితో చిత్రభారతాన్ని ఆంధ్రీకరించవలసిందిగా ఆనతి ఇచ్చినట్లు తెలుస్తున్నది. చిత్రభారతం సంస్కృత గ్రంథానికి ఆంధ్రీకరణమని ఈ పద్యాన్ని బట్టి తెలుస్తున్నా, సంస్కృత చిత్రభారత కావ్యం లభించకపోవటం దురదృష్టం. చిత్రభారతం కావ్యాన్ని మొట్టమొదటగా శ్రీ కందుకూరి వీరేశలింగం గారు తాము నిర్వహిస్తున్న చింతామణి పత్రికలో ప్రకటించి 1808లో గ్రంథరూపంలో ప్రచురించారు. ఆ తరువాత దీన్ని వావిళ్లవారు 1934లో ప్రకటించారు. చిత్రభారతం 8 ఆశ్వాసాల ప్రబంధం. ఇది మహాభారతంలోని కొన్ని ప్రత్యేకమైన ఆసక్తికరమైన కథాంశాల్ని చిత్రంగా అద్భుతంగా వర్ణిస్తూ సాగుతుంది. ఇందులో కథాంశం కంటే వర్ణనలే ఎక్కువగా ఉన్నాయి. చిత్రభారత కథ ప్రసిద్ధ గయోపాఖ్యాన కథకు సమానంగా ఉండి కొన్ని భేదాలతో రచించబడింది. చిత్రభారతంలో గయుని బదులు చతుర్ధనుడు రాజు. గయోపాఖ్యానములో గయుని ఉష్ణీవనం అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుని అంజలిలో పడుతుంది. చిత్రభారతంలో చతుర్ధనుని అశ్వఫేనం అంటే గుర్రపు నురుగు అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుని చేతిలో పడుతుంది. గయోపాఖ్యానములో వేగవంతుని అక్రూర సుభద్ర రాయబారాలు ఉన్నాయి. చిత్రభారతంలో అక్రూర సహదేవుల రాయబారాలు ఉన్నాయి. గయోపాఖ్యానములో అర్జునుడు తప్ప పాండవులందరూ మరణిస్తారు. చిత్రభారతంలో ధర్మరాజు తప్ప మిగిలిన పాండవులు మరణిస్తారు. గయోపాఖ్యానంలో శివుని ప్రమేయం ఉంటుంది. చిత్రభారతంలో శివుని ప్రమేయం లేదు. ప్రధాన కథ రెండింటిలోనూ సమానమైన ప్రధానమైన భేదాలు ఉండటం గమనార్హం. చిత్రభారతంలో పారిజాతాపహరణ వృత్తాంతం ఉంది. నందితిమ్మన రచించిన పారిజాతాపహరణంలోని సత్యభామ పాదతాడన ఘట్టం చిత్రభారతంలో లేదు. చిత్రభారతంలో ఉషాపరిణయ ఘట్టం శృంగార రసభరితంగా సాగుతుంది. చిత్రభారతంలో నైమిషారణ్యం, పాతాళలోకం, పుర, ఋతు, వనకేళి, సరోవర, జలకేళి, అశ్వ, నది, నగర, విరహ, రతి, మంత్రాంగ, దూత్య, సూర్యాస్తమయ, నక్షత్ర, అంధకార, చంద్రోదయ, సూర్యోదయ, ప్రయాణ, యుద్ధ మొదలైన వర్ణనలు ఉన్నాయి. తుల్యముని తపోభంగం చెయ్యటానికి వచ్చిన రంభను గుర్రం కమ్మని శపించిన తీరుకు రంభ బాధపడుతున్న తీరును కవి కూరిమితోడ చేరి నలకూబరునంతటివాడు మత్పదాంబోరుహలాక్ష కుంకుమము బొట్టుక గైకొని ఎల్లవేళలన్ గారభమెచ్చరింప తన కౌగిటి లోపల నిద్ర పొల్పుగా కూరుకుచుండు నాకు వెడ గుర్రపు రూపము వచ్చే దైవమా అని వర్ణించాడు. రంభాప్రియుడైన నలకూబరుడు రంభ పాదాలలోని లత్తుకను నొసట కుంకుమ తిలకంగా దిద్దుకొన్న తీరును గుర్తుకు తెచ్చుకుంటూ అశ్వరూపంలో ఉన్న తన అతిశయాన్ని ప్రకటించిన తీరు గమనార్హం. సహదేవుడు ధర్మరాజు పంపగా శ్రీకృష్ణుని దగ్గరకు రాయబారిగా వచ్చి శ్రీకృష్ణునితో పలికిన తీరును చెరిగొండ ధర్మన్న మనమున కోపగించకము మాధవ చిత్తమునంతలంపుమి మనుజ విభుండు క్రొవ్వి అవమానము చేసిన వాడుకాడు మన్నన వరణింపు దైవికమునన్ త్వరగానన ఫేనము ఇంత జారిన తెగనేల సర్వము నెరింగిన దేవుడవు నీ వెరుంగవే అని సహృదయ రంజకంగా రచించాడు. చతుర్ధనుడనే రాజుకు సంబంధించిన గుర్రపు నోటి నురుగు శ్రీకృష్ణుని దోయిల్లో పడినందువలన అతని పట్ల కోపించవద్దని సహదేవుడు పలికిన తీరులో వినయం ఉంది, మధురమైన మాటల తీరు ఉంది. చతుర్ధనుడు క్రువ్వి ఆ పని చెయ్యలేదని, దైవికంగా అది జరిగింది కాబట్టి అతనిని మన్నించవలసిందిగా అర్థించి, అన్నీ తెలిసిన దేవుడవైన నీకు ఈ విషయం తెలియదా అని పలకటం ద్వారా శ్రీకృష్ణుని మనసును ఆకట్టుకోగలిగినట్లు కవి రచించిన తీరు మనోహరం. పద్మిని జాతి స్త్రీలు జలక్రీడలాడుతున్న దృశ్యాన్ని కవి చెరిగొండ ధర్మన్న కళ్లకు కట్టినట్లు వర్ణిస్తూ, పాటల గంధులెల్ల మురిపంబుల పంతము లెక్కజల్లు పోరాటములాడుచున్, కువలయంబుల తమ్ముల వేటలాడుచున్, గూటునగూడి కేకిసలుగొట్టుచు ఓలలు వెట్టి ఆడుచున్, సాటికి నీదుచున్ మునిగి చయ్యన నుండొక చోట తేలుచున్ అని వర్ణించాడు. జలక్రీడలు ఆడుతున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ, కలువలతో తామర పుష్పాలతో కొట్టుకుంటూ, కేరింతలు కొడుతూ, ఓలలు ఆడుతూ, ఒకచోట మునిగి ఇంకొక చోట తేలుతూ ఉన్న దృశ్యాన్ని సహజోక్తిలో వర్ణించిన ధర్మన్న ప్రతిభ ప్రశంసనీయం. సహదేవుడు శ్రీకృష్ణునితో వినయంగానే పలుకుతున్నా శ్రీకృష్ణుని తాను ఎంతగా పాండవులకు అండగా ఉంటాడో, ముఖ్యంగా అర్జునుని బలపరాక్రమాలకు శ్రీకృష్ణుని కటాక్షమేనని శ్రీకృష్ణుడు తన అన్న బలరామునితో, నా సహాయంబు లేకున్నా నరుడు నరుడు, నా సహాయంబు కలిగిన నరుడు హరుడు, ఇత్తెరంగెల్ల భీష్మాదులు ఎరిగి ఎరిగి ఏల చేసిరి ఈ పని బేలలగుచు అని పలికినప్పుడు సహదేవుడు అదిరిపడి తగిన రీతిలో సమాధానం చెప్పినట్లు ధర్మన్న రచించాడు. వర్ణనా ప్రతిభుడైన ధర్మన్న యుద్ధాన్ని వర్ణిస్తూ, వరలెడు మత్తే బంబులు తెరలెడు తొరగములున్, నేల త్రెళ్ళెడు రథముల్ పొరలెడు యోధులు, నల్గడ పరలెడు రక్తంబులయ్యే వాసవి సేనన్ అని రచించాడు. ధర్మన్న రచించిన చిత్రభారతంలోని కథ చిత్ర విచిత్రమైంది కాబట్టి దీనికి చిత్రభారతం అనే పేరు సముచితంగా ఉంది. ప్రతిభావంతుడైన ధర్మన కవి సాహిత్యకారుల దృష్టికి అంతగా రాకపోవటం దురదృష్టం. కథా రచనలో పద్య నిర్మాణంలో అసమాన ప్రతిభుడు ధర్మన్న.
1: మీరింతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి చరికొండ ధర్మన్న గురించి విన్నారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయంలో మరొక కవి గురించి వచ్చేవారం ఇదే సమయానికి తెలుసుకుందాం.

0: ఉదయరేకుల కార్యక్రమంలో తెలుగు హాస్య ప్రహసనాలు అనే అంశం మీద డాక్టర్ వి నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
1: తెలుగు సాహిత్యం కావ్యం, ప్రబంధం, నాటకం, శతకం, వచన కవిత్వం మొదలైన విభిన్న రూపాలను ధరించి సమాజాన్ని జాగృతం చేసే ఇతివృత్తాలతో సుసంపన్నమైంది. సామాన్య జనులకు ఒక ధర్మాన్ని ప్రబోధించాలన్నా, ఒక సందేశాన్ని అందించాలన్నా ఇతర సాహిత్య ప్రక్రియల కంటే నాటకం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మనిషి ప్రవర్తనకు, జీవన గమనానికి ఉపకరించే ధర్మాలను వ్యక్తి స్వయంగా చదువుకొని ఆకళింపు చేసుకొని ఆచరించటం అంత సుసాధ్యం కాదు. దృశ్యకావ్యం అయితే పామరుడు కూడా దాన్ని చూసి ఆస్వాదించి ఆచరించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కవి తాను సమాజానికి అందించాలనుకున్న సందేశం సమర్థంగా వారికి చేరువవుతుంది. ఈ పరమ లక్ష్యంతోనే దృశ్యకావ్య ఆవిర్భావం జరిగింది. సంస్కృత భాషలో శ్రవ్యకావ్య ప్రక్రియలతో పాటు దృశ్యకావ్య ప్రక్రియలు కూడా బహుముఖీనంగా విస్తరించాయి. అనేక ఉపభేదాలతో, ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చెందాయి. నాటకాంతం హి సాహిత్యం అన్న నానుడి దీనివలననే ఏర్పడింది. నాటకం, ప్రకరణం, బాణం మొదలైన దశవిధ దృశ్యకావ్య భేదాల్లో ప్రహసనం ఒక విశిష్టమైన, ప్రయోజనవంతమైన శాఖగా సంస్కృతంలో వర్ధిల్లింది. తెలుగులో నాటక ప్రక్రియతో పాటు ప్రహసన ప్రక్రియ కూడా సమాజ చైతన్య స్ఫూర్తిని రగిలించటంలో ప్రముఖ పాత్ర వహించింది. ప్రహసతి తత్ర అని, ప్రహసతి అనేన అని వ్యుత్పత్తిని బట్టి చూస్తే ప్రహసనం హాస్య ప్రధానమైనదని తెలుస్తుంది. సామాన్య జనులకు అర్థమయ్యే హాస్య ప్రధానమైన రూపకం ప్రహసనం. రూపకంలోని కథాంశం గంభీరమైనప్పుడు ప్రేక్షకులకు ఉల్లాసాన్ని కలిగించడానికి మధ్య మధ్య హాస్య సన్నివేశాలను కల్పించవలసి వస్తుంది. కనుక హాస్యం అన్ని రూపక భేదాల్లోనూ సముచితమైన స్థానం ఆక్రమించుకుంటుంది. అయినప్పటికీ ప్రత్యేకమైన రూపక భేదంగా, హాస్య ప్రధానమైన రూపకంగా ప్రహసనం రూపుదిద్దుకుంది, విస్తరించింది కూడా. దీన్ని బట్టి ప్రేక్షకులను ఉత్తేజితులను చేయడంలో హాస్యానికి ఎంతటి ప్రముఖ స్థానమున్నదో స్పష్టమవుతుంది. ఉదాత్తమైన రీతిలో అశ్లీలత ఎక్కడా చోటు చేసుకోక సాంఘిక సమస్యలను అత్యంత రసస్ఫోరకంగా చిత్రించి ప్రేక్షకులను మెప్పించిన హాస్య ప్రహసనాలు తెలుగులో అనేకం కనిపిస్తాయి. నవ్యాంధ్ర సాహిత్య ప్రక్రియలకు స్థితిని, ప్రాచుర్యాన్ని కల్పించిన అఖండ సాహితీ స్రష్ట, సంఘ సంస్కరణ దీక్షాదక్షులు కందుకూరి వీరేశలింగం పంతులుగారు తెలుగులో ప్రహసన రచనకు ఆద్యులు. సమాజంలో అంధవిశ్వాసాలు, అర్ధంపర్ధం లేని ఆచారాలు రాజ్యమేలుతున్న కాలంలో జన్మించి హేతువాదమనే ఆయుధం ధరించి అరటి చెట్టు నరుకుడులాంటి విధ్వంసానికి ఉద్యుక్తులైన వారు వీరేశలింగం పంతులుగారు. వారి సంఘ సంస్కరణోద్యమానికి ప్రహసనాలు త్రిశూలాల్లాగా పనిచేశాయి. ఆంగ్లంలోని ప్రసిద్ధ ప్రహసనాలను వారు తెలుగులోనికి అనువదించారు. అపూర్వ బ్రహ్మచర్యము, విచిత్ర వివాహము, మహాబధిర ప్రహసనము మొదలైనవి వీరు రచించిన అనువాద ప్రహసనాలు. అభాగ్యోపాఖ్యానం, సరస్వతీ నారద విలాపం అనే ప్రహసనాలు తెలుగు భాషకు సంక్రమించిన దుస్థితిని వ్యంగ్యరీతిలో వెల్లడించాయి. వ్యక్తుల ప్రత్యేక గుణాల వలన, పరిస్థితుల వలన జనించే హాస్యం వీరి ప్రహసనాల్లో కనిపిస్తుంది. వీరేశలింగం గారు కలం పట్టేనాటికి హిందూ ప్రజలందరూ భూత ప్రేత పిశాచాల్లాగా వారి మనోనేత్రం ముందు కనిపించారు. వారి అవగుణాలను ఎత్తిచూపిస్తూ సమాజ సంస్కరణ కోసం ప్రహసన రచన చేశారు పంతులుగారు. కలి శనైశ్చర విలాసం ప్రహసనం హిందువుల మూఢ విశ్వాసాలను, దేవతల ప్రసిద్ధ గుణాలను ప్రదర్శించింది. దేవతల ఉత్సవాల్లోనూ, వివాహ సందర్భాల్లోనూ వేశ్యల నృత్యాలను ప్రదర్శించటం అనే సంప్రదాయాన్ని వీరు దీనిలో నిరసించారు. స్త్రీల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను వేలెత్తి చూపించారు. వేశ్యాప్రియ ప్రహసనం వేశ్యాప్రియుల కూటమిని, వారి ఆశలను, ఆశయాలను, మోసాలను బయటపెట్టింది. పరువు ప్రతిష్టల కోసమని మంగళప్రదమన్న విశ్వాసంతోనూ వేశ్యావృత్తిని సమర్థించే వ్యక్తులను హాస్యపూర్వకంగా వీటిలో నిరసించారు. ఆ దురాచారాన్ని మాయంచేసే ప్రయత్నం చేశారు. ఆ మార్గంలోనే కౌతుకవర్ధని, హాస్యతరంగిణి అనే రచనల్లో కూడా ఆచారం పేరిట ప్రదర్శించబడే ఛాందసాలు, దానం పేరిట కనిపించే కులాభిమానాలు, గురు శుశ్రూష పేరిట వెట్టి చాకిరీలు, వైద్యం పేరిట అఘాయిత్యాలు మొదలైన సాంఘిక సమస్యలు వ్యంగ్య హాస్య ధోరణిలో చిత్రించబడ్డాయి. తెలుగులో ప్రహసనమనేది ఒక సాహిత్య ప్రక్రియగా రూపుదిద్దుకోవడానికి పంతులుగారి ప్రహసనాలు దోహదం చేశాయి. తెలుగు సాహిత్యంలో వీరి చలువ వలన అంకురించిన ప్రహసన సాహిత్య ప్రక్రియ అత్యున్నత ప్రమాణాలతో చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారి చేతిలో మొగ్గ తొడిగింది. సమాజ సంస్కరణలో సహకరించింది. సాహిత్య ప్రక్రియ ప్రయోజనాన్ని చక్కగా సాధించింది. ప్రజల అజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని వైదిక సిద్ధాంతుల వేషం వేసుకుని ధర్మశాస్త్రాలు ఆమూలాగ్రం చదివామని గొప్పలు చెప్పుకునే పండితం మన్యులు కొందరు ఆ కాలంలో పెతనం చెలాయిస్తూ ఉండేవారు. చిన్న చిన్న లోపాలకు కూడా పెద్ద ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంటుందని, చేయని పక్షంలో మరింత అనర్థం వారికి సంభవిస్తుందని అభూత కల్పనలు చేసి ప్రజలను మోసగించటం వారి నిత్యకృత్యం. అటువంటి మోసగాండ్ర బారి నుండి ప్రజలను రక్షించి వారిలో జాగృతిని కలిగించడానికి చిలకమర్తివారు రచించిన ప్రముఖ హాస్య ప్రహసనం కనక సునక ప్రహసనం. కామశాస్త్రి తనకు ధర్మశాస్త్రాలు బాగా తెలుసునని ప్రజలను నమ్మించి అర్థంపర్థం లేని కర్మకాండలు వారిచేత చేయించి డబ్బు గుంజుతూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వివాహ విషయంలోనూ సంతానం విషయంలోనూ జరగకూడని పనులు జరిగినప్పుడు చేయవలసిన ప్రాయశ్చిత్తాల విషయంలోనూ కామశాస్త్రి పాండిత్యం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఆ గ్రామంలోని రామదీక్షితులు అన్న వ్యక్తి తన 8 ఏళ్ల కుమారుడు ఆదివారంనాడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ కుక్కపాలు త్రాగాడని, దానికి తగిన ప్రాయశ్చిత్తం తెలుపవలసిందని ఒకరోజు కామశాస్త్రిని కోరాడు. కామశాస్త్రి తనకు మంచి అవకాశం లభించిందని, రామదీక్షితులను మోసం చేయవచ్చని లోపల ఆనందించాడు. కుక్కపాలు త్రాగిన వారి నాలుకను తెగకోయటమే ప్రాయశ్చిత్తమని, అలా చేయని పక్షంలో గ్రామ బహిష్కరణ విధింపబడుతుందని, కనుక వెంటనే ప్రాయశ్చిత్తం జరుపవలసినదని భయపెట్టాడు. రామదీక్షితులు వేరొక మార్గం సూచించమని ప్రార్థించాడు. బంగారు కుక్కను చేయించి తన వంటి పండితుడికి దానం చేయటమే వేరొక ప్రాయశ్చిత్తంగా కామశాస్త్రి పేర్కొన్నాడు. కుక్కపాలు త్రాగిన వారిలో తన కుమారుడు కూడా ఉన్నాడని తరువాత తెలుసుకున్న కామశాస్త్రి వెంటనే మాట మార్చాడు. ఇతరులను మోసం చేయాలని ఆలోచించిన కామశాస్త్రికే అనుకోని సంకటం ఏర్పడింది. చివరకు ఆదివారంనాడు 4 గడియల ప్రొద్దువేళ 8 ఏండ్ల పిల్లవాళ్లు నల్లకుక్క పాలు త్రాగినట్లయితే అది తప్పు కాదని గండాయన స్మృతిలో ఉన్నది. అందుచేత మన పిల్లలు కనకసునక దానం చేయనవసరం లేదని తప్పించుకున్నాడు కామశాస్త్రి. ధర్మశాస్త్రాలు ఆమూలాగ్రం తెలిసిన పండితుడుగా చలామణి అవుతున్న అతడు తన కుమారుడి విషయంలో ప్రవర్తించిన తీరు హాస్యరసస్ఫోరకంగా ఉంది. ఇతివృత్తపరమైన హాస్య ప్రహసనం ఇది. మనుషుల మనస్తత్వాల్లో లోటుపాట్లు, తారుమార్లు కనిపిస్తే అవి హాస్యాస్పదాలు, ప్రక్షాళనార్హాలు అవుతాయి. ఒకడు తిండిపోతుగా, ఒకడు సోమరిపోతుగా, మరొకడు పరమలోభిగా ప్రవర్తిస్తూ వ్యక్తిగత జీవితాన్ని, సామాజిక జీవితాన్ని కూడా దుఃఖమయం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రవర్తనలను సున్నితంగా ఎత్తిచూపించి వాటిని ప్రక్షాళనం చేయటం రచయిత బాధ్యత. దీనికోసమే బెన్ జాన్సన్ కామెడీ ఆఫ్ హ్యూమర్స్ అనే విధానాన్ని తన రచనలో ప్రారంభించాడు. ఈ కోవకు చెందిన హాస్య ప్రహసనం అపూర్వ నరకం అనేది. దీనిలో ధనగుప్తుడనే పరమలోభి మరణించి నరకానికి చేరుకున్నాడు. యమధర్మరాజు అతడి నేరాలను వివరించవలసినదని చిత్రగుప్తుణ్ణి ఆదేశించాడు. ధనగుప్తుడు మరణించడానికి 15 రోజులు ముందుగానే తాను అనేక దుర్మార్గాలు చేసి సంపాదించిన సొమ్ము దాచిపెట్టిన గదిలోనే తనను పడుకోబెట్టమని కోరాడు. ఆహారం మానివేసి కేవలం నీళ్లు మాత్రమే స్వీకరించి కాలం గడిపాడు. ఆహారం లేకపోయినా ధనాన్ని చూసుకుంటూనే అతడు జీవించగలిగాడని వైద్యులు భావించారు. ఆ నీరు కూడా సాధారణమైన నీరు కాదు. గదిలో దాచిన సొంత నగలు, ఇతరులు తాకట్టుపెట్టిన నగలు శుభ్రంగా కడిగించి ఆ కలక నీటిని ఒక పాత్రలో పోసుకుని దాహం వేసినప్పుడు కొద్ది కొద్దిగా త్రాగుతూ ప్రాణం నిలబెట్టుకున్నాడు. బ్రతికినంతకాలం తాను ఎవరికీ అన్నదానం చేయలేదు సరికదా, ఎవరైనా అన్నదానం చేస్తున్నారన్న వార్త విన్నా అతడికి అసహ్యం కలిగేది. అతడు చనిపోయే ముందు వ్రాయించిన మరణశాసనం కూడా కడు చిత్రంగా ఉంది. తాను చనిపోతానని భావించినప్పుడు వెంటనే తనను ఇంటి నుండి బయటకు తీసుకుని పోవాలని, డబ్బు ఇచ్చి శవవాహకుల చేత తన దేహాన్ని మోయించరాదని, బంధువులు ఎవరైనా మోసినా వాళ్లు తరువాత తిరిగి సహాయం కోరతారు కనుక వాళ్లచేత కూడా మోయించకూడదని, కనుక తన కుమారులే శవవాహనము శవదహనము చేయాలని, తనకు రోగం తగ్గలేదు కనుక వైద్యం చేసిన వైద్యుడికి డబ్బు ఇవ్వరాదని, ఇలా అనేక సూచనలు దానిలో చేశాడాయన. పిసినారితనం వలన మనిషి ఏ స్థాయికి దిగజారుతాడో దీనిలో ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది, కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ విషయాలు విన్న యమధర్మరాజు అతడు ఆత్మరూపంలో వారి ఇంటిలోనే నివసించాలనే శిక్ష విధించాడు. ఇది ఒక అపూర్వ నరకం. ఆ లోభి కుమారులు తండ్రి మరణించిన తరువాత స్వేచ్ఛగా జీవించటం ప్రారంభించారు. క్రొత్తగా ఇంటిని అలంకరించుకున్నారు. విలువైన వస్త్రాలు ధరించి పుష్టికరమైన ఆహారం స్వీకరిస్తున్నారు. ప్రజలు తాకట్టుపెట్టిన వస్తువులు నగలు అన్నిటినీ తిరిగి వారికే ఇచ్చివేశారు. దానధర్మాలు చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూసి తండ్రి ఆత్మ ఘోషించింది. ఆ లోభగుణం ఎంత దూరం వ్యాపించింది అంటే, తాను చావకుండా తన కుమారులు చనిపోయినా బాగుండేది కదా, ఈ ధనమంతా మిగిలిపోయేది కదా అని భావించేటంతవరకు వ్యాపించిందన్నమాట. ఆ పిసినారి మానసిక స్థితిని చదువుతున్నంతసేపు పాఠకులు కడుపుబ్బా నవ్వుతారు. మనస్తత్వ విశ్లేషణాత్మకమైన అద్భుతమైన హాస్య ప్రహసనం ఇది. సాధారణంగా అమాయక ప్రజల్లో కనిపించే మరొక గుణం సాధువులు సన్యాసులు కాషాయాంబరధారులను అపర దైవస్వరూపులుగా భావించడం. ప్రజల విశ్వాసాన్ని ఆలంబనం చేసుకుని దొంగ సాధువులు వారిని మోసగిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక ఉదంతంతో రచింపబడిన ప్రహసనం దంభ సన్యాసి ప్రహసనం అనేది. దీనిలో కలియుగ నారదుడని బిరుదు పొందిన నరసింహభారతి అనే ఒక దొంగ సన్యాసి దైవభక్తి గల బ్రాహ్మణ కుటుంబంపై కన్నువేశాడు. పేరిందేవి వరదరాజు అనే పేర్లు గల ఆ దంపతులు సంతానం లేనివారు. సాధు పొంగవుడి పాదపద్మాలను ఆశ్రయించి సంతానం పొందాలన్న కోరికతో వారు ఆ సాధువును తమ ఇంటికి ఆహ్వానించి సేవలు చేయసాగారు. ఆ సన్యాసి వారి ధనం అపహరించాలని పథకం వేశాడు. భార్యమీద భర్తకు భర్తమీద భార్యకు లేనిపోని కొండాలు చెప్పాడు. భార్య పూర్వజన్మలో కుక్క అని, భర్త పూర్వజన్మలో ఉప్పరజాతివాడని వారిద్దరికీ చెప్పి విరోధం సృష్టించాడు. అన్యోన్యంగా జీవించే ఆ దంపతులు చివరకు విడిపోయారు. సాధువు సంకల్పం నెరవేరింది. వరదరాజును సన్యాసి మఠానికి అప్పగించివేసి ఆస్తినంతటినీ తాను చేజిక్కించుకుని తన కుమారులకు అప్పగించాడు. దీనిలో సన్యాసి భార్యాభర్తలకు కొండాలు చెప్పే సందర్భంలోనూ వారి ప్రవర్తనలోనూ దొంగ సన్యాసి ప్రయత్నాల్లోనూ పాఠకులకు విపరీతమైన హాస్యం పుడుతుంది. రచయిత ఆశించిన మూఢ విశ్వాసాల పట్ల చైతన్యం అనే ప్రయోజనం కూడా నెరవేరుతుంది. ఇంకా అనేక హాస్య ప్రహసనాలు తెలుగు సాహిత్యంలో ప్రహసన ప్రక్రియను సుసంపన్నం చేశాయి. ముష్టి ప్రహసనం, జానకి రామయ్య గారి పెండ్లి, గోసాయి చిట్కాలు, ఇలా ఎన్నో ప్రహసనాలు మనకు ఈ సందర్భంలో జ్ఞప్తికి వస్తాయి. ఇవన్నీ కూడా సమాజంలోని అనేక సమస్యలను వ్యంగ్య హాస్య ధోరణిలో చిత్రించాయి. సామాజికులను చైతన్యవంతం చేశాయి. విశ్వశ్రేయకావ్యం అన్న సత్యాన్ని అక్షరాలా నిరూపించాయి.
0: మీరింతవరకు తెలుగు హాస్య ప్రహసనాలు అనే అంశం మీద డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఉదయరేఖల తర్వాత లలిత గీతాలు వింటారు.
2: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు, ఏంటిట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మాయ, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
3: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటుంది.
3: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
3: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
3: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
3: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును,

0: Develop a dialogue and make them more and more connected. He also met enthusiastic Indian diaspora and Italian artists who welcomed him on his arrival in Rome. This is Suparna Bhatia for Akashvani from Rome.
1: India and Italy will celebrate 2027 as the Year of Culture and Tourism to promote cultural exchanges and strengthen dialogue between the two ancient civilizations. Italian Prime Minister Giorgia Meloni said the initiative will help deepen mutual understanding and further strengthen cultural diplomacy between the two countries. She said stronger ties between countries are measured not only through political and economic relations, but also through connections between people and societies. Union Education Minister Dharmendra Pradhan held a meeting with representatives of major social media platforms including Meta, Google and Telegram yesterday, raising serious concerns over the growing spread of misinformation related to competitive exams, particularly through Telegram channels and anonymous online groups. The meeting was crucial ahead of the re-examination of NEET UG 2026 on 21st of June. Officials noted that several such channels become highly active in the run-up to major exams, circulating fake paper leak claims, clickbait content and unverified information that trigger panic, anxiety and confusion among students and parents. It was highlighted that many such links redirect users to automated bots and fake groups designed to amplify misinformation. In West Bengal, re-polling has begun for the Falta Assembly constituency in South 24 Parganas district. Voting, which started at 7 a.m., will conclude at 6 p.m. The Election Commission had ordered a complete re-poll in Falta Assembly constituency, scrapping the voting that was held on 29th of April following multiple reports of irregularities, including voter intimidation, unauthorized presence inside polling booths, and possible tampering with voting machines. A total of six candidates are in the fray, including two independents. Trinamool Congress candidate Jahangir Khan has announced that he would not contest the election. However, his name remains on the ballot as the deadline for withdrawal of candidature has already passed. BJP's candidate is Dibang Shupanta. Congress has fielded Abdul Razak Molla, while the CPIM has fielded Shambhu Nath Kurmi. Now we go over live to our correspondent Kalyan Laha for the latest update. Kalyan, what's the latest update that you have?
2: Sarah, the latest update is the voting is going on peacefully and no reports of violence or any untoward incident came in. And that this week, his candidate Jahangir Khan declared that he would not contest in the election. And in this situation, the fight is among the candidates of BJP, TMC, BJP, CPIM, and Congress. We can expect that peaceful voting trend can continue throughout the day. Sarah.
1: Right. Thank you so much, Kalyan, for that update. Moving on, West Bengal government has begun handing over land to Border Security Force, BSF, for barbed wire fencing along the Indo-Bangladesh border. More from our correspondent.
3: Yesterday, at the State Secretariat Nobanno, Chief Minister Shubhendu Odhikari formally initiated the process in the presence of BSF officials. The Chief Minister accused the previous government of obstructing border security through non-cooperation. He stressed that fencing the border is vital for national and state safety, citing issues such as infiltration, smuggling, counterfeit currency, forced religious conversions, and crimes linked to illegal Bangladeshi entrants. West Bengal shares nearly 2,200 kilometers of the 4,000 kilometer India-Bangladesh border, while fencing already covers about 1,600 kilometers, 600 kilometers remain unfenced. Yesterday's handover included the land for 27 kilometers, out of which 18 kilometers for fencing and 9 kilometers for BSF outposts and infrastructure. The Chief Minister assured that more land will be transferred soon, with costs fully covered by the central government and BSF. BSF Director General Praveen Kumar praised the state government, noting that cooperation long needed in border operations is now being received under the new administration.
4: Sandipan Dashgupta, Akashvani News, Kolkata.
1: This is Akashvani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on AIR app. Welcome back. You're listening to Morning News. India has called out Pakistan's long-tainted record of genocidal acts at the United Nations Security Council. Speaking at the annual UNSC open debate on protection of civilians in armed conflict yesterday, India's permanent representative to the UN, Ambassador Harish Parvathineni, said that Pakistan's inhuman conduct reflects its attempts over decades to externalize internal failures through acts of violence within and beyond its border. He further said it is ironic that Pakistan, with its long-tainted record of genocidal acts, has chosen to refer to issues that are strictly internal to India.
5: It is ironic that Pakistan, with its long-tainted record of genocidal acts, has chosen to refer to issues that are strictly internal to India. The United Nations Assistance Mission in Afghanistan has reported that in the first 3 months of 2026, 750 civilian deaths and injuries were documented in Afghanistan as a result of cross-border armed violence perpetrated by Pakistani military forces, most of which occurred due to airstrikes. It is hypocritical to espouse high principles of international law while targeting innocent civilians in the dark.
1: Mr. Parvathineni's remarks came after Pakistan's representative raised the issue of Jammu and Kashmir at the debate. U.S. Secretary of State Marco Rubio has said that he's looking forward to celebrating America's 250th birthday with partners in India. In a video message shared ahead of his visit, Mr. Rubio said that India is the world's largest democracy and U.S. is world's oldest, so the U.S. looks forward to celebrating it together. U.S. Embassy in India also shared the video. President of Cyprus, Nikos Christodoulidis, along with a high-level delegation, arrived in Mumbai last evening on a four-day official visit to India. In a social media post, spokesperson of the Ministry of External Affairs, Ranadhir Jaiswal, said, President Christodoulidis' visit highlights the growing momentum of India-Cyprus partnership, and both the nations share time-tested and close relations rooted in shared values and strong people-to-people ties. The state visit comes at a moment when Cyprus holds the presidency of the Council of the European Union. Tamil Nadu Chief Minister C. Joseph Vijay will expand his cabinet today. Rajesh Kumar, leader of Congress Legislature Party, and P. Vishwanathan, Melur MLA, will be inducted into the cabinet. This is the first time after 1967 that the Congress members will join the state cabinet. In IPL cricket, Kolkata Knight Riders defeated Mumbai Indians by 4 wickets at their home ground, Eden Gardens, last night to keep playoff hopes alive. Chasing a target of 148 runs in a rain-affected match, Kolkata Knight Riders overhauled the target with 4 wickets in hand and 7 balls to go. Manish Pandey scored highest 45 runs, while Raman Powell contributed 40 runs in the chase. In today's fixture, Gujarat Titans will take on Chennai Super Kings at the Narendra Modi Stadium in Ahmedabad at 7:30 p.m. Gujarat Titans have already qualified for the playoffs, while Chennai Super Kings are eyeing for the fourth spot in the points table. India Meteorological Department, IMD, has issued an orange alert for heatwave conditions today at places over Delhi, Haryana and Chandigarh. Heatwave conditions are also likely to prevail during the day over parts of Madhya Pradesh, Punjab, Uttar Pradesh and Vidarbha. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
6: Thank you, Saira. Prime Minister's visit to Italy is widely noticed by the press today, along with developments in US-Iran conflict. Hindustan Times writes, Rome-Delhi dial-up ties during Modi's Italy visit. The paper also carries a picture of Prime Minister Modi and his Italian counterpart, Giorgia Meloni, at the Colosseum, and a screen grab of the video widely circulated on social media, where PM Meloni is thanking PM Modi for presenting her a bag of toffees, Melody, a play on their names. The video has been viewed over 11 million times. The Pioneer writes, PM Modi's Melody gift to his Italian counterpart sends internet into a frenzy. The Asian Age writes, after talks with Putin, Xi calls for immediate end to West Asia war. Hindustan Times headlines, talks in final lap, strikes if no deal, says Trump. Iran says conflict will expand beyond region if US resumes attacks. Financial Express headlines, RBI lines up $5 billion swap to aid liquidity. In the growing market of cosmetics, Central Drug Standard Control Organization has issued an advisory saying cosmetics can only be rubbed, sprayed or sprinkled on body. The newspaper headlines, No Cosmetic Job with Jabs, warns drug regulator. The Indian Express, in an exclusive, writes, Working in my own grave, how workers are training robots that may replace them. The news item writes about workers in factories who are asked to wear smart glasses throughout their day. The exercise reflects a growing global push by AI and robotics companies to gather what's called egocentric data, first-person recordings of human activity that can teach machines how people perform physical tasks. And finally, The Economic Times writes, Google rejigs iconic search box for AI era, adding Google is redesigning its iconic search box and adding new artificial intelligence coding tools in its first step to expand influence in the age of AI. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi successfully concludes his visit to Italy, marking final leg of his five-nation official tour. India and Italy to celebrate 2027 as Year of Culture and Tourism to strengthen dialogue between the two ancient civilizations. Center ropes in major social media platforms to crack down on rumors and fake paper leak claims ahead of NEET UG re-examination. West Bengal government begins handing over land to BSF for barbed wire fencing along Indo-Bangladesh border. Repolling begins in Falter Assembly constituency of West Bengal. And in IPL cricket, Kolkata Knight Riders beat Mumbai Indians by 4 wickets to keep their playoff hopes alive. And with that, we end the morning news. Have a great day.
7: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
8: శ్రీ పుట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం ఎస్ అమర నారాయణరావు. చేపల వేటతో పాటు కొత్త సాంకేతికతను కూడా అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో జరిగిన మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంకేతికతను మరింతగా వినియోగించి మత్స్యకారుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామన్నారు. సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. సముద్రపు నాచు పెంపకం ద్వారా మత్స్యకార డ్వాక్రా సంఘాల మహిళలు అదనపు ఆదాయం సాధించేలా చేస్తామన్నారు. తుమ్మలపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు వరకు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల మేర నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు జాతీయ రహదారి వచ్చిందని, అనంతరం మరో రహదారి రావడం హర్షణీయమన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. చేజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ లభించింది. రాష్ట్రంలో 5 ఆసుపత్రులకు ఈ సర్టిఫికేట్ రాగా ఇందులో జిల్లాకు చెందిన 2 ఉండటం హర్షణీయమని కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఇటీవలే కేంద్ర బృందం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడంతో పాటు ప్రత్యక్షంగా సేవలను కూడా పరిశీలించి ఈ సర్టిఫికేట్కు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం దొంతాల్లోని డంపింగ్ యార్డ్, ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 85 లక్షల టన్నుల చెత్తను తొలగించిందని, దొంతాల్లో ఉన్న 65,000 టన్నుల చెత్తను కూడా ఈ నెలాఖరు కల్లా క్లియర్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో 2 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు దూరంగా విద్యార్థులు, యువత ఉండేలా చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాల బారిన పడి ఉంటే వారికి అవసరమైన సహాయం అందించేందుకు 1972 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. గ్రామ పట్టణ స్థాయిలలోని యువత అప్రమత్తంగా ఉంటూ మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల సంస్థకు తెలియజేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకంపై గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. నెల్లూరులో విద్యుత్ శాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ ఈ పథకం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగునీటి పథకాలను సత్వరమే పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు తాగునీటి పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు నగరాన్ని చండీగఢ్ మాదిరిగా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల్లూరులో నిర్వహించిన 5K రన్ను ఆయన ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అమలు చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఈ గణాంకాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ, వ్యాఖ్యానం ఎస్ అమర్నారాయణరావు, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
9: వన్ 2.2 MHz వై ఆకాశవాణి FM వింటున్నారు. చిత్రగీతాలు వింటారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ముందుగా వినబోతున్న పాట అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: వన్ అటు పాయింట్ మెగాస్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాల్లో వినబోతున్న పాట అల్లుడా మజాక. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన వేటూరి.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఓ రవికుమార్ నాదస్వరం వింటారు. ప్రత్యేక డోల్ సహకారం అందించిన వారు జే మల్లికార్జున. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న కీర్తన శ్రీ మహాగణపతి. అభాగ్యరాగం, ఖండచాంపు తాళం, ఎన్ఎస్ రామచంద్ర రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఓ రవికుమార్ నాదస్వరం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. వింటున్న

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
5: క్లాస్మేట్స్ చిత్రానికి మల్లికార్జున్, అంజనా సౌమ్య పాడిన పాట, గీతరచన శ్రీవెన్నెల.

0: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్తగారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000.

0: రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: వనటు పాయింట్ మెగాట్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే అమరావతిలో వినబోతున్న పాట ఎలా చెప్పను చిత్రానికి చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

మీరు విన్న పాట హాయ్ చిత్రానికి ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. హిట్లర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ ఆర్ నివేదిత.
1: ఆకాశవాణి హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉంది. అధిక ఉష్ణోగ్రతలు వడగాలులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో హీట్ వేవ్ల గురించి అవగాహన కలిగి ఉండటం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ప్రభావానికి లోని అవకాశము ఉంది. ఈ నేపథ్యంలో హీట్ వేవ్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు మరియు అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన చర్యల గురించి మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నుంచి జనరల్ మెడిసిన్ HOD డాక్టర్ ఆర్ నివేదిత గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా ఎసెన్షియల్, ఎందుకంటే రెగ్యులర్ గా మేము ఈ హీట్ సమ్మర్ అప్పుడు హీట్ వార్డ్స్ అని కూడాను హీట్ వార్డ్ అని సపరేట్ గా పెట్టి ఎక్కువ టెంపరేచర్ తో సఫర్ అయ్యే వాళ్ళు లేకపోతే హీట్ స్ట్రోక్స్ తో వచ్చిన వాళ్ళకి కూడా వైద్యం రెగ్యులర్ గా అందిస్తూ ఉంటాము. అది ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది మీకు. కాబట్టి ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా రిలెవెంట్ టాపిక్ అని నేను భావిస్తున్నాను.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ వేసవిలో హీట్ వేవ్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? సాధారణంగా ఎప్పుడు మనం హీట్ వేవ్ అని అంటామంటారు?
2: ఈ హీట్ వేవ్ మనకు రెగ్యులర్ గా ఇక్కడ మన టెంపరేచర్ ఈ వాతావరణ శాఖ వాళ్ళు రెగ్యులర్ గా మనకు అప్డేట్స్ చేస్తూ ఉంటారండి ఉష్ణోగ్రతల గురించి. ఈ ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మనకు లేటెస్ట్ గా మన మెసేజెస్ కూడా ఇస్తున్నారు మన మొబైల్స్ లోంచి. కాబట్టి అందరూ కూడాను ఎడ్యుకేషన్ చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ గా టెంపరేచర్స్ గరిష్ట ఉష్ణోగ్రత 40 degrees centigrade లేదా అంతకన్నా ఎక్కువగా ఉండి సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 degrees centigrade ఎక్కువగా పెరిగితే దాన్ని హీట్ వేవ్ గా పరిగణిస్తారు. ఇది ఒక రోజులో జరిగే సంఘటన కాదు, వరుసగా కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఇది నిరంతరం మనం శరీర ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలపై ధ్యాస పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలెను.
1: మేడం, హీట్ వేవ్ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు పడతాయి?
2: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి డిపెండింగ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ మనకు ఈ హీట్ వేవ్ ఉష్ణోగ్రత అన్నది ఎఫెక్ట్ పడచ్చు. కాబట్టి మెయిన్ గా ఆరోగ్య సమస్యలు అంటే మామూలు హీట్ రెగ్యులేషన్ అనేది మనకు హైపోథాలమస్ అని బ్రెయిన్ లో ఉంటుంది, దాని హీట్ రెగ్యులేషన్ సెంటర్ అంటారు. సో వీఆర్ అ వార్మ్ బ్లడెడ్ అనిమల్స్. సో మనకు శరీరము వీ కెన్ కంట్రోల్ అవర్ టెంపరేచర్ విద్ ఇన్ అ నారో రేంజ్, అంటే ఒక రేంజ్ లోనే మనకు మన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అన్నవి కొన్ని వాటి ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత బట్టి వేరీ అవుతుంది. ఇక్కడ మనకు మెయిన్ గా హైపోథాలమస్ అన్నది మన శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. తర్వాత అది దానికి మన శరీర బయట ఉష్ణోగ్రత బట్టి అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి మనకు మామూలుగా హీట్ జనరేషన్ అన్నది మనకు బాడీలో నిరంతరం మన చేసే యాక్టివిటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే హీట్ డెసిపేషన్ అన్నది కూడా, అంటే ఒకవేళ ఎక్కువ హీట్ ఉత్పత్తి అయినా మన బాడీలో కన్వెక్షన్, స్వెట్టింగ్ వీటి ద్వారా ఖచ్చితంగా హీట్ బయటికి పోతుంది. సో మనకు మెయిన్ గా మైనర్ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, అంటే హీట్ ఎగ్జాషన్ అంటారు దీన్ని, మనకు ఏమవుతుందంటే శరీరంలో నీరు, ఎలక్ట్రైట్లు కోల్పోతాము, డిహైడ్రేషన్ వస్తుంది. తర్వాత అలాగే రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి, గుండెపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. తర్వాత అలసట, తలనొప్పి, ఇలా చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిలప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొని వాటిని ముందుగానే గుర్తిస్తే మనకు హీట్ స్ట్రోక్ వంటి ప్రమాద పరిస్థితుల్ని నివారించవచ్చు.
1: మేడం, హీట్ స్ట్రోక్ లేదా హీట్ ఎగ్జాక్షన్ అంటే ఏంటి? సో వాటి ముఖ్య లక్షణాలు ఏమిటంటారు?
2: హీట్ స్ట్రోక్ అన్నది ఇట్ ఇస్ ద ఇనీషియల్ పార్ట్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి. ఇది ప్రారంభ దశలో కనిపించే పరిస్థితి. ఇది ఎక్కడ ఏమిటంటే శరీరం అధికంగా చెమట పట్టడం వల్ల నీరు ఉప్పు కోల్పోతుంది. అంటే చెమట పట్టి డ్రై స్కిన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే శరీరం అధికంగా చెమట పట్టి నీరు కోల్పోయిన తర్వాత విసి డ్రై అంటే చర్మం అంతా బాగా పొడి పారిపోవడము, తర్వాత బలహీనత, తల తిరగడము, వాంతులు, ఇవన్నీ కూడాను హీట్ ఎగ్జాక్షన్ లక్షణాలండి. ఈ దశలో సరైన చికిత్సతో పూర్తిగా కోల్పోవచ్చు. సో లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితి అయిన హీట్ స్ట్రోక్ లోకి దారితీస్తుంది.
1: మేడం, ఎక్కువ ప్రమాదంలో ఉండే వర్గాలు ఎవరు అంటారు?
2: ఎక్కువగా ఏ వర్గాలు అంటే ఎక్కువ మాన్యువల్ లేబరర్స్ అండి. పైగా మనకి హీట్ లో వేడిలో పనిచేస్తూ ఉంటారు కదండి, ఈ బిల్డింగ్ వర్క్స్ కానీ, తర్వాత ఫార్మర్స్ చేసే పనులు వాళ్ళు వాళ్ళు ఎక్కువగా, తర్వాత ఏజెస్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ చిన్నపిల్లలు పైగా వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హీట్ స్ట్రోక్ కి గురయ్యే అవకాశం. తర్వాత కొన్ని కొన్ని మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
1: మేడం, హీట్ వేవ్ వల్ల డీహైడ్రేషన్ ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి?
2: సో డీహైడ్రేషన్ వల్ల మనకు ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల, చెమటలు పట్టి ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల వచ్చే పరిస్థితి అనేది. ఈ డీహైడ్రేషన్ లక్షణాలు మనకు ఆల్రెడీ తెలుస్తుంది. యూరిన్ ఫస్ట్ చెమట పట్టకపోవడం, తర్వాత పెదాలు, తర్వాత నాలుక ఎండిపోవడం, ఎక్కువ దాహం వేయడం, యూరిన్ బాగా హై కలర్ లో కానీ చాలా లేకపోతే తక్కువగా రావడం, ఇవన్నీ కూడాను డీహైడ్రేషన్ లక్షణాలండి.
1: మేడం, సాధారణంగా ప్రజలు హీట్ వేవ్ నుంచి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: హీట్ వేవ్ వల్ల మెయిన్ గా ఏంటంటే హీట్ వేవ్ ఉన్నప్పుడు మనకు దాహం అనిపించకపోయినా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. నార్మల్ వాటర్, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్లు ఇలా బయట, అంటే ఇవన్నీ కూడాను రక్షణగా. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము గొడుగు పెట్టుకుని వెళ్ళడం, లేకపోతే టోపీ పెట్టుకుని వెళ్ళడం, ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎక్కువ శాతం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉండడము, లైట్ కలర్ దుస్తులు ధరించడము, తర్వాత గాలి సర్క్యులేట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళు ఎండకు గురి కాకుండా చూసుకోవాలండి. ఇది మెయిన్ గా మనకి డీహైడ్రేషన్ నుంచి రక్షణ చర్యలు.
1: మేడం, ఒకవేళ ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు బయటికి వెళ్లాలంటారు?
2: ఎండ సమయంలో మనం మామూలుగా 12 నుంచి 3 వరకు బయటికి వెళ్ళకపోవడమే ఉత్తమం అండి. ఆ టైంలో మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది. తర్వాత తప్పకుండా వెళ్లాల్సి వస్తే లైట్ కలర్ దుస్తులు, ఎందుకంటే లైట్ కలర్ దుస్తులు మనకు ఎండను రిఫ్లెక్ట్ చేస్తాయి. అలాగే డార్క్ బ్లాక్ కలర్ దుస్తులు మనకు ఎండను అబ్జార్బ్ చేస్తాయి. సో కాబట్టి లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. తర్వాత తప్పకుండా మనకు రక్షణగా ఒక గొడుగు తీసుకెళ్ళాలి. తల కప్పుకునే విధంగా ఒక టోపీ కానీ ఒక గుడ్డ కానీ వాడాలి. ఎందుకంటే మనకు శరీర భాగంలో తల అన్నది హీట్ డిసిపేషన్ కానీ హీట్ కన్సర్వేషన్ కానీ ఒక మెయిన్ పాయింట్. కాబట్టి అతి చలి ప్రదేశాలకు వెళ్ళినా కూడాను తలకు మనకు జాగ్రత్తగా కప్పుకోవాలి. తర్వాత కళ్ళకు రక్షణ ఇవ్వాలండి. కళ్ళకు మనకు మెయిన్ గా కళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి కళ్ళకు అవసరమైతే గాగుల్స్ కానీ లేకపోతే ప్లెయిన్ గా మనకు కూలింగ్ గ్లాసెస్ కానీ ఇవి పెట్టుకోవాలి. తర్వాత సాధ్యమైనంత వరకు పని బయటికి వెళ్ళినప్పుడు నీడలోనే ఉండాలి. ఎక్కువ ఎండను ప్రివెంట్ చేయాలి. తర్వాత ప్రతి 20-30 నిమిషాలకి నీళ్లు తాగాలి. ఏదో ఒక ద్రవ పదార్థం కూడా తాగొచ్చు. సో ఇది ఈ జాగ్రత్తలు మనం కొంచెం పాటించినట్టు అవుతే ఈ ఎండ సమయంలో ఈ హీట్ వేవ్ నుంచి రక్షించుకోవచ్చు. మెయిన్ గా హీట్ అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవసరమైతేనే బయటికి వెళ్ళడం ఉత్తమం అండి.
1: మేడం, మరి ఈ కాలంలో రోజుకు ఎంత శాతం నీరు త్రాగాలి అంటారు? అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఈ యొక్క అధిక వేడిమి ఉన్న సమయంలో మనం బయటికి వెళ్తే కనుక అందరూ కూల్ డ్రింక్స్ వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. సో అలా కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిదంటారా?
2: సో వాటర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అండి. దేనికైనా కూడాను, జబ్బుకైనా ఏదైనా కూడాను, వి అడ్వైజ్ ఆల్ పేషెంట్స్ టు డ్రింక్ టేక్ మోర్ వాటర్. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి. మినిమం 4 లీటర్స్ నీళ్లు తాగితే, 4 to 6 లీటర్స్ నీళ్లు తాగితే మంచిదండి. లేదు ఇంకేదన్నా ఎక్కువ తీసుకుంటే వెళ్ళని కూడా నథింగ్ ఇస్. కానీ ఇది మనకు చాలా జాగ్రత్తగా, కొన్ని డిసీజెస్ క్రానిక్ ఇల్నెసెస్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ కానీ రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ నీరుని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే యూరిన్ అవుట్పుట్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత అదే 4 to 6 liters తీసుకో. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను తీసుకోవాల్సిన ద్రవాలు కొబ్బరి నీళ్లు. అంటే వీటిల్లో మన కొబ్బరి నీళ్ళు మెయిన్ గా పొటాషియం బాగా ఉంటుంది. సో కొబ్బరి నీళ్ళు తీసుకోవడము మనకు అది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది కొబ్బరి నీళ్లు. తర్వాత మజ్జిగ, సో బటర్ మిల్క్. బటర్ మిల్క్ అన్నది ఈ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. నెక్స్ట్ నిమ్మరసము, ఉప్పు. అంటే ఉప్పు కూడా మనకి ఇది సోడియం ఉంటుంది కాబట్టి నిమ్మరసము ఉప్పు కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు మన గవర్నమెంట్ అందించే ORS ద్రావణం కూడా చక్కగా తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మీరు చెప్తున్నారు ఈ కూల్ డ్రింక్స్ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ అనేవి డెఫినెట్ గా 200% అవాయిడ్ చేయాలండి. వీటి వల్ల నష్టం ఎక్కువ ఉంది కానీ ఉపయోగం ఏమీ లేదు. వీటిల్ హై కార్బోహైడ్రేట్ బెవరేజెస్ అంటారు. ఇవి దాహం తీర్చకపోగా అవి ఇంకా నష్టపరుస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అయితే 100% తీసుకోకూడదండి.
1: మేడం, మరి ఈ కాలంలో మనం తినే ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా?
2: ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరికి కూడాను స్పైసీ ఫుడ్లు అవి కారాలు మసాలాలు ఎవరికి కదండి. అది రొటీన్ గా ఖచ్చితంగా అధిక మసాలా తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయాలండి. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అన్నవి ఇప్పుడు పిల్లలు సెలవులు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఆర్డర్స్ పెట్టుకుని వచ్చేసి చాలా ఈజీ అవైలబిలిటీ వల్ల ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అది కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ అనేవి బికాజ్ ఆ స్టోరేజ్ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది మనం రీసెంట్ గా కూడా చూసాము ఫుడ్ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ అవ్వకపోతే కిన అది విషం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్ గా ఈ నాన్ వెజ్ ఫుడ్ అనేది బయట మనకు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడాను మనం ఆ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు డెడ్లీ కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి. కాఫీ టీ అనేవి ఇంక్రీజ్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ద బాడీ అంటే నీరు శాతం తగ్గిస్తాయి కాబట్టి కాఫీ టీ ఖచ్చితంగా తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఫైనల్ గా ఆల్కహాల్ అనేది ఈ డీహైడ్రేషన్ ని పెంచుతుంది తర్వాత శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. కాబట్టి ఈ ఆల్కహాల్ అనేది కన్జంప్షన్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది.
1: మేడం, ఎవరైనా హీట్ స్ట్రోక్ కి గాని గురైతే కనుక వెంటనే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
2: హీట్ స్ట్రోక్ నార్మల్ గా నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన పేషెంట్స్ అండి రొటీన్ గా మాన్యువల్ లేబరర్స్ వస్తారండి రొటీన్ గా మా వార్డ్స్ కి అది కూడాను. తర్వాత వాళ్ళకి మెయిన్ గా ఏం చేయాలంటే అంటే జనరల్ పబ్లిక్ ఏం చేయాలి అంటే వాళ్ళు వెంటనే చల్లని ప్రదేశానికి అంటే ఒక చెట్టు నీరకి మనిషిని తరలించాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అంటే ఎవరైనా బయట జబ్బు పడినప్పుడు మనం వెంటనే ఫస్ట్ ఐడియా హీట్ స్ట్రోకే అని భావించుకుని వాళ్ళని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తర్వాత బిగుతుగా ఉన్న బట్టలు టైట్ గా ఉండే క్లాతింగ్స్ అన్ని కూడాను లూజ్ చేయాలి తడలిచ్చాలి. తర్వాత బెస్ట్ పద్ధతి ఏంటంటే వాళ్ళు ఒకవేళ స్పృహలో ఉంటే వాళ్ళకి అందించవచ్చు నీటిని లేకపోతే ద్రవ పదార్థాలని. లేదు ఆయన మగతగా ఉండడం ఉన్నారనుకోండి చల్లని నీళ్లతో శరీరం అంతా కూడాను తడపాలి. ఇది మెయిన్ గా మనం అంటే బాడీ కూలింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లో. సో కాబట్టి రికరెంట్ గా శరీరాన్ని మనం చల్లని నీటితో తడపగలగాలండి. ఇంటి వద్ద చేయగలిగేది కూడాను మెయిన్ గా ఏం చేయాలంటే యాక్సిలాలోను గ్రాయిన్ లోను మనం ప్యాక్స్ పెట్టాలండి మెడ కింద ఐస్ ప్యాక్స్ పెట్టాలి. ఐస్ ప్యాక్స్ పెట్టి బాడీని తడి బ్లాంకెట్స్ తో కప్పాలి. ఇవి ఇంటి వద్ద చేసుకోగలిగిన ట్రీట్మెంట్ అండి మనకు.
1: మేడం, మనం చూస్తూ ఉంటాము రైతులు కార్మికులు, సో ఇటువంటి వారు బయట పని చేస్తూ ఉంటారు,

0: సాయంత్రం టైంలో కానీ మొన్న వేరే టైంలో అర్లీ మార్నింగ్ చేసుకుంటే పొలం పనులు కానీ ఇవి కూడాను అర్లీ మార్నింగ్ అవర్స్ లో చేసుకుంటే మంచిది.
1: మనం ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క రైతులు కార్మికులతో పాటు పిల్లలు వృద్ధులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు?
0: పిల్లలు అన్నది వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఈ సమ్మర్ లో ఖచ్చితంగా పిల్లలు అందరూ కూడా ఒకే చోట ఇదయ్యి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎండల్లో. వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి మెయిన్ గా మనకు ప్రొటెక్షన్, సో నివారణ ఇంపార్టెంట్. సో ప్రొటెక్షన్ అన్నది ఏ దెబ్బకైనా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. సో హీట్ ఎగ్జాస్షన్ కానీ హీట్ స్ట్రోక్ కానీ గురే అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడాను చేపట్టి వాళ్ళని ఇవ్వచ్చండి. మరీ చిన్నపిల్లలు లేకపోతే ఇన్ఫాన్స్ బిలో 5 ఇయర్స్ అవుతే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హీట్ ఎగ్జాస్షన్ ఇప్పుడు అయితే పేషెంట్ యొక్క ఓరియంటేషన్ అంటే డ్రౌజీ అయిపోతారో పేషెంట్, లేకపోతే పేషెంట్ చెమట పట్టడం లేదో మనిషికి, ఎప్పుడైతే మనిషి కన్ఫ్యూజ్డ్ గా ఉంటారో, ఎప్పుడైతే యూరిన్ తక్కువ అయిపోతుందో, ఎప్పుడైతే బాడీ నార్మల్ సెట్టింగ్ ఉండదో, ఇవన్నీ కండిషన్స్ కూడా ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి, ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్. కాబట్టి వెంటనే వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి వీళ్ళకి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా హీట్ వేవ్ సమయంలో ప్రజలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
0: హీట్ వేవ్ సమయంలో యాక్చువల్ గా బయటికి వెళ్ళకపోవడం, మెయిన్ గా ఈ డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఈ హై టెంపరేచర్ ఉన్నప్పుడు బయట అవాయిడ్ చేయడం, హై డైట్ కంట్రోల్ ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ కూడాను అవాయిడ్ చేయడం, వీలైనంత వరకు కూడాను మనం ఎక్కువ హెల్దీ లిక్విడ్స్, హెల్దీ లిక్విడ్స్ అంటే ఫస్ట్ లో మనకు వాటర్, మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్లు ఇలాంటివి తరచుగా తాగడం, తర్వాత మోస్తలి వాళ్ళు పిల్లలు ఉన్న ఇళ్లలో జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం, ఎక్స్ట్రా కేర్ ఇవ్వడం వాళ్ళకి, ఇవి మెయిన్ అండి.
1: మేడం, ఇంతవరకు ఇలాంటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హీట్ వేవ్స్, వడగాలులు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి, థ్యాంక్ యూ.
1: ఇంతవరకు హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట మల్లీశ్వరి. చిత్రానికి కుమార్ సాను, సునీత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథిలో వినబోతున్న పాట రిక్షా ఓడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

సీడెడ్ నైజాం రిక్షా బాబుల్ కి నమస్కారం. ఆదాబరస్ నమస్తే అన్నా. ఈ రిక్షా వాడంటే ఎవరనుకుంటున్నారా? కండబలం, గుంటె బలం, గాలి బలం, కష్టఫలం లేదు.

శుభాకాంక్షలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాండ్య పాట, గీతరచన వేటూరి.

రాబోయే అతిథిలో వినబోతున్న పాట తారక రాముడు. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: మీరింతవరకు రావోయి అతిథి కార్యక్రమం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు.
1: లలిత సంగీతం అనగానే అందరి మనస్సుల్లోనూ మెదిలే పేరు మల్లిక గారు. వారు ఈరోజు తమ అనుభవాలను మనతో పంచుకోవాలి అని చెప్పి వచ్చారు. నమస్కారం అండి మల్లిక గారు.
2: అమ్మా నమస్కారం అమ్మా.
1: మీరు లలిత సంగీత రంగ ప్రవేశం ఎప్పుడు ఎలా చేశారో చెప్తారా?
2: మా చిన్నతనం నుంచి పాడుతూ ఉండేవాడిని. అసలు ప్రవేశం ఎప్పుడంటే 1947 ఏప్రిల్ 1వ తారీఖున రేడియోలో చేరానమ్మా. అప్పటి నుంచి అసలైన జీవితం లలిత సంగీతంలో ప్రారంభమైంది. అంతకుముందు అక్కడక్కడ పాడుతూ ఉండేవాడిని ఆ ఊళ్ళోనే. అసలు ప్రారంభమైన తేదీ అదేమ్మా.
1: అంటే మీకు ఈ కర్ణాటక సంగీతంలో కానీ లలిత సంగీతంలో కానీ శ్రీకారం చుట్టిన గురువులు ఎవరుంటారండి?
2: మా కర్ణాటక సంగీతంలో కొద్ది కాలం నేర్చుకున్నాను. మా గురువు గారు శ్రీ క్రూవి సత్యనారాయణ శాస్త్రి గారు, వారి దగ్గర నేర్చుకున్నాను. అది కూడా సుమారు 1 సంవత్సరం నేర్చుకున్నాను. ఈలోపు రేడియోకి వెళ్ళిపోయాను. ఈ లలిత సంగీతం అనేది ఏంటంటే, ఇంట్లో మా ఇంట్లో ఆఫ్ కోర్సు మా అమ్మగారు అర్ధనారాయణ కీర్తనలు, తర్వాత జానపద గీతాలు ఆడవాళ్ళు పాడుకునేవి అవి పాడుతూ ఉండేవారు. మా బాబాయ్ గారు భజన కాలక్షేపాల్లో తరంగాలు, రామదాస్ కీర్తనలు ఇవి పాడుతూ ఉండేవారు. అవి బాగా వింటూ ఉండేవాడిని. అవి విన్న మీద ఏంటంటే తర్వాత దాని ప్రకారం పాడుతూ ఉండేవాడిని.
1: మీరు ఆకాశవాణి ప్రారంభించిన తొలి దశాబ్దంలోనే ఆకాశవాణిలోకి అడుగు పెట్టారు కదా. ఆనాడు తెలుగు లలిత సంగీత విభాగానికి వెళ్ళిన మీరు ఇతర భాషల్లో కూడా ఎంతవరకు మీ ప్రజ్ఞను చూపించగలిగారు? ఆనాటి పెద్దల అనుభవాలు కానీ మీపై వారి అభిప్రాయాలు కానీ చెప్తారా?
2: అక్కడికి వెళ్ళిన తర్వాత విజయవాడ ఆకాశవాణి కేంద్రం, విజయవాడ కేంద్రం వచ్చే వరకు ముఖ్యంగా తెలుగులోనే పాడానమ్మా
1: మెడ్రాసులో.
2: తర్వాత విజయవాడ కేంద్రం వచ్చిన తర్వాత కొంచెం తెలుగు కార్యక్రమాలు తగ్గాయి. అప్పట్లో ఏంటంటే లలిత సంగీత శాఖ ఒకటి మొదలెట్టారు, నాకు గుర్తు 1952 అనుకుంటాను. అప్పుడు గుర్తు పెట్టినప్పుడు అప్పుడేంటి లైట్ మ్యూజిక్ యూనిట్ అంటూ అప్పుడు ఢిల్లీలో ఉండేది, మద్రాసులో మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినప్పుడు నన్ను ఆ శాఖకి స్వరశిల్పిగా, మ్యూజిక్ కంపోజర్గా నాకు డిజిగ్నేషన్ ఇచ్చారండి. అప్పటి నుంచి లలిత సంగీతం కార్యక్రమాల్లో ఆ గేయాల్ని ట్యూన్ చేయటం, పాడటం మొదలెట్టాను. ఇట్లా ఉండటం వల్ల అక్కడ ఎక్కువ తమిళ గేయాలే ఎక్కువ చూశానమ్మా. తర్వాత కన్నడ మలయాళంలో కొన్ని కొన్ని, అంటే పురంధర్దాస్ వర్ధంతోత్సవం, జయంతోత్సవం వచ్చినప్పుడు కన్నడంలో పురంధర్దాస్ కీర్తనలు ట్యూన్ చేశాను, పాడాను కూడాను. అట్లాగే వానం వచ్చినప్పుడు మలయాళంలో కొన్ని గేయాలు ట్యూన్ చేసేవాడిని, పాడేవాడిని. ఈ విధంగా తర్వాత అప్పుడు భజన్స్ కూడా పాడుతూ ఉండేవాళ్ళం మేమంతాను. సూర్దాసు, తులసిదాసు, కబీర్దాసు, మీరా ఈ భజన్స్ కూడా పాడుతూ ఉండేవాళ్ళం అమ్మా.
1: అయితే లలిత సంగీతం అంటే స్వరపరచడానికి శాస్త్రీయ సంగీతం ఎంతవరకు మీకు దోహదం చేసిందంటారు? ఏదైనా ఒక చిన్న అనుభవం కానీ ఘట్టం కానీ చెప్తారా?
2: ఇప్పుడు నా ఉద్దేశంలో లలిత సంగీతం మ్యూజిక్ కంపోజర్ సరే, నా ఉద్దేశం ఏంటంటే గాయకుడు తను పాడేదానికి స్వరం ఏమిటో తెలుసు పాడటంలో ఉన్న విశేషం వేరు. తను పాడే రాగం ఏమిటో తెలియకుండా, తాళం ఏమిటో తెలియకుండా ఏదో విన్నది పాడటం వేరు. ఇట్లా తను పాడేదానికి స్వరం తెలుసుకోవాలంటే కొంతకాలం శాస్త్రీయ సంగీతం దాన్ని అభ్యసించాలి. అభ్యసిస్తే గానీ ఈ లలిత సంగీతాన్ని కూడా అవసరం ఉరికే తన స్వరం చెప్పడం కాదు. నా ఉద్దేశం ఏంటంటే తను పాడేదానికి కాల ప్రమాణంలో స్వరం కూడా రాసుకోవడం మంచిది, ఇంకా అవసరం. పోను అందాక లేకపోయినా అట్లీస్ట్ స్వరం మనం చెప్తే అంటాం, లేకపోతే తను అనేదానికి చెప్పటం, ఇది చాలా అవసరం. ఆ కారణాలు ఏమిటంటే శాస్త్రీయ సంగీతం కొంతకాలం అభ్యసించాలి. కారణం ఏంటంటే ఈ లలిత సంగీతంలో వచ్చేప్పటికీ ఆ సన్నివేశాలని బట్టి కొన్ని శాస్త్రీయ సంగీతంలో చేయాల్సి వస్తుంది ట్యూనింగ్, కొన్నిట్లో లలిత సంగీతం చేయాలి, కొన్నిట్లో జానపద సంగీతాన్ని ఆధారంగా చేసి చేయాలి. ఈ మ్యూజిక్ కంపోజర్ పోస్ట్ నాకు వచ్చినప్పుడు ఐఎండ్బి మినిస్టర్గా ఉన్న కేసరి గారు వచ్చారు, నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్ఎన్ మూర్తి గారు నన్ను సెలెక్ట్ చేసిన కూడా 1943లో వారే. వారును సంగీతం పరీక్ష చేయడానికి విజయకిషన్ గారు వచ్చారు. వెళ్ళినప్పుడు హీఈస్ మల్లిక్ అన్నారు. అప్పటికి మల్లిక్ పేరు వచ్చేసింది మరి, అసలు పేరు కందులు మల్లిక అర్జున అయినప్పటికీ మల్లిక్ అని ప్రచారం అయిపోయింది. హీఈస్ మిస్టర్ మల్లిక్, హీఈస్ ఐ మీన్ లైట్ మ్యూజిక్ కంపోజర్ మల్లిక్, బట్ ఈస్ మదర్ టంగ్ అని, మై మదర్ టంగ్ ఈస్ తెలుగు సార్ అని. తెలియనప్పటికీ అసలు మీ ఉద్దేశంలో లలిత సంగీతం అంటే ఏమిటని అడిగారు. చెప్పాను, లలిత సంగీతానికి ఒక రూపం ఉంటో లేదండి, దాని రూపకల్పన మనం చెయ్యాలి. ఈ రూపకల్పన చెయ్యాలంటే రెండు పద్ధతులు. శాస్త్రీయ సంగీతంలో ఉన్న గమకాలని స్వల్పంగా చేసి చేయటం ఒక పద్ధతి, జానపద సంగీతాన్ని పాలిష్ చేసి చేయటం ఒక పద్ధతి. ఈ రెండు పద్ధతులను చేయటంలో లలిత సంగీతం వస్తుందండి. లలిత సంగీతాన్ని రూపకల్పన చేసే పద్ధతి అదొకటి, ఇదొకటి, ఈ రెండు పద్ధతుల్లో చేయొచ్చని చెప్పానమ్మా.
1: అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తానండి. సాధారణంగా లలిత సంగీతం అన్నది ఆకాశవాణికి ఒక ప్రత్యేకమైన కలికితురై, ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో కంటే బయట ప్రపంచంలో కంటే లలిత సంగీతం ఇంకా తన అస్తిత్వాన్ని పూర్తిగా నిలుపుకుంటున్నది ఆకాశవాణిలోనే కదా. ఈ లలిత సంగీతానికి ఇతర ఇప్పుడు అనబడుతున్నటువంటి ఈ లలిత సంగీతానికి తేడా ఏమిటంటారు?
2: రెండు పద్ధతుల్లో బేస్ అయ్యేవారు, అటు శాస్త్రీయ సంగీతాన్ని,
1: జానపద,
2: ఇది జానపదం మీద, రెండు మీద ఆధారపడేవారు. ఇప్పుడు ఏంటంటే ఒక రాగం ఏమిటో పద్ధతి ఏమిటో తెలియదు. ఇప్పుడు లలిత సంగీతం ఎక్కువ రిధిమ్స్ మీద ఆధారపడింది. ఆ రోజున సంగీతం అంటే గేయం మీద ఆధారపడేది. ఇప్పుడు గేయం కంటే రిధిమ్స్ వల్ల అభిరుచి ఈ రోజు కలుగుతుంది. ఆ రోజున కేవలం గేయం రూపంలోనే అభిరుచి కలిగేది నా ఉద్దేశం అమ్మ.
1: మీరు ఆ రోజుల్లో లలిత సంగీతాన్ని ట్యూన్ చేసిన వాటిల్లో మీరు మరచిపోలేని పాట అంటూ ఏదైనా ఉందా చెప్తారా?
2: అంటే ఈ ట్యూన్ చేయడంలో కొన్ని కొన్ని ప్రయోగాలు చేశాను. ఒక శాస్త్రీయ సంగీతం తీసుకుని ఒక కీర్తనే అది లలిత సంగీతంగా ఎట్లా మలవాలి అనేది కొన్ని చేశాను. ఇప్పుడు ఉదాహరణకి,
3: రాధను మరచేవా, రాధను మరచేవా, నీ రాధను మరచేవా, నిరపరాధను విను నా బాధను, రాధను మరచేవా.
2: మా వాద్య బృందం వాళ్ళు విన్నవాళ్ళు ఇది ఎక్కడో విన్నామండి అనేవాళ్ళు. ఎక్కడ విన్నారంటే అదే దొరకటం లేదండి అనేవారు. తర్వాత నేను చెప్పేవాడిని, ఇదేం లేదండి, హరికాంభోజరా కీర్తన రామనన్ బ్రోవరా ఈ విధంగా మలిచానండి అనేప్పుడు, నిరపరాధను అక్కడ పంచమానికి వెళ్ళేప్పటికీ ఈ పల్లవి వాళ్ళకి అందలేదు. అలాంటివి కొన్ని చేశాను. అలాగే జానపద గీతాన్ని కూడా కొన్ని మెరుగులు పెట్టి ఆ విధంగా చేశాను తల్లి.
1: అది ఒకటి ఉదాహరణ చెప్తారా?
2: జానపద గీతం ఉంది,
3: జోడుకొయ్యల వాళ్ళ మీద సిరిసిరి మువ్వ, జోడుంగరాలంపిననే సిరిసిరి మువ్వ,
2: ఈ పాట ఉంది. అది
3: జోడుకొయ్యల వాళ్ళ మీద సిరిసిరి మువ్వ అని, జోడుకొయ్యల వాళ్ళ మీద సిరిసిరి మువ్వ, జోడుంగరాలంపిననే సిరిసిరి మువ్వ
2: అనేది ఈ రిధంలో వెళ్ళిపోతుంది. అక్కడ రిధిం మీద ఆధారపడింది. ఇంకోటి ఏంటంటే మన ట్రెడిషనల్ జానపద సంగీతంలో ఉన్నవి ఇప్పుడు
3: హాయి హాయమ్మనెవరే కొట్టినవారు, కొట్టి గోవుల పాలు కొనిపోసినారు
2: అని ప్రతి స్త్రీ కూడా
1: జోలపాట
2: పాడతారు. పాడుతుంటే దీన్ని అందులో ఒక ఆనంద భైరవ రాగం ఉందని ఆ తల్లులకు తెలియదు, కానీ ఎవరు పాడినా అందులో అలాగే పాడతారు. అందులో ఆ రాగం ఉంది, దీన్ని ఆధారంగా చేసుకుని
3: జో

0: ఇది ఆ జోలపేటను ఆధారంగా చేసి చేసిందే ఈ పాట.
1: చాలా బాగుందండి అది.
0: అమ్మా
1: ఇది మీరే పాడారా ఎవరికైనా పాడించారా?
0: మొట్టమొదటి మెడ్రాస్ లో పాడింది సుశీల్ గారు పాడారు అమ్మా, తర్వాత నేను కూడా పాడాను, ఇద్దరు పాడాం. మొట్టమొదటి ట్యూన్ చేసినప్పుడు వారి చేత పాడించాను, తర్వాత నేను పాడాను అమ్మా.
1: అయితే చూడండి, ఆకాశవాణి తొలి దశాబ్దంలోనే మీరు ఆకాశవాణిలో అడుగు పెట్టారు. అలాగే ఈ వెండి తెర మాటా పలుకు నేర్చుకుంటున్న తొలి దశాబ్దం కూడా ఇంచుమించు అదే కాబట్టి మీకు మరి వెండి తెరపై మీ గాత్రాన్ని వినిపించే అవకాశం ఎంతవరకు లభించింది?
0: నన్ను వెండి తెరపైకి మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసింది ప్రేగ నరసింహశాస్త్రి గారు. రాజరాజేశ్వరి పిక్చర్లో కొన్ని ఏదో కోర సాంగ్స్ ఉన్నాయని, ఒరే అక్కడికి వెళ్తా కోర సాంగ్ నారాయణ గారు చెప్తాను అని చెప్తే వెళ్తానండి అని వెళ్ళి ముందు అక్కడ కొన్ని కోరసులు కొన్ని పాటలు పాడాను. తర్వాత ఏమిటంటే అక్కడి నుంచి కొన్ని సోలోస్ పాటలు ఏమిటంటే, మొట్టమొదట హీరోకి పాడింది బింజిరాణి పిక్చర్లో హీరోకి పాడాను, డివి సుబ్బారావు గారు వారి పిక్చరు అది, జేమిని వారి భాగస్వామితో తీశారు ఆ పిక్చర్. తర్వాత చంద్రలేఖకి
1: ఆ పాట ఏదైనా మొదలు గుర్తుందా మీకు?
0: ఆ బింజిరాణి పాట గుర్తులేదు, అంటే అప్పట్లో రికార్డులకు తీయటం లేదు కాబట్టి. తర్వాత జేమిని వారి నుంచి నిర్మించిన చంద్రలేఖ తమిళ చిత్రాలకి హీరోకి పాట పాడే గాయకుడు కావాల్సి వచ్చారు. అక్కడే కోరస్ పాడడానికి వెళ్ళాం ముందు, ప్రఖ్యాత సంగీత దర్శకులు రాజేశ్వర గారు, మీరు రండి సార్ బావగారు పాడంటే సరే పాడతాను, కోరస్ ఉన్నట్టు ఏదైనా పాడతానండి అన్నాను. కానీ రేడియో టైమ్స్కి వాటికి కుదరలే, కుదరక పాడకుండా వచ్చేసాను. తర్వాత హీరోకి వాయిస్ కావాల్సి వచ్చినప్పుడు వింజిరాణిలో నా వాయిస్ వాసన్ గారు విన్నారు, నా వాయిస్ విని ఈ గాత్ర నాకు కావాలి నా హీరోకి అన్నారు. వాళ్ళు కొందరు అన్నారు ఆయనకి తమిళ్ వచ్చో రాదండి తెలుగు వాడిని అన్నారు, తమిళ్ రాబోతే ఒక చోటను పెట్టిస్తానయ్యా. ఆ రోజుల్లో వాళ్ళ వాళ్ళని అంత విశాల శైలి వాళ్ళు అనేప్పటికీ రేడియో వాళ్ళు పనిచేస్తున్నాండి కుదరదు టైమింగ్స్ అని వచ్చి కోరస్ పాడడానికి వెళ్ళి వెళ్ళిపోయారు అన్నారు. ఎందుకు మనం అడ్జస్ట్ చేసిన టైమింగ్స్ అని పాడించి ఒక డ్యూయెట్ పాడానమ్మ, అది నేను టిఆర్ రాజకుమారి గారు పాడాం. అంటే ఇద్దరు పాడటంలో నాకు పాట గుర్తులేదు కానీ అది ఆడువే అనే పాట అమ్మ, అది ముందులో ఆడు పాడాను, తర్వాత లైన్స్ నేను పాడాను. ఈ విధంగా డ్యూయెటర్ తమిళ పిక్చర్లో నాకు తెలిసినంత మటుకు తమిళ పిక్చర్లో హీరోకి ప్లేబ్యాక్ నేపథ్య గానం చేసింది నేనేనేమో అనుకున్నాను, తొలిగా. ఎందుకంటే అంతకుముందు త్యాగరాజ భావతారు గారు, చంద్ర భావతారు గారు, టిఆర్ మోహన్ గారు వాళ్ళంతా వాళ్లే పాడుకునేవారు. కానీ ఇది ఎంకె రాధా గారికి వాయిస్ కావాల్సి వచ్చినప్పుడు నా వాయిస్తో ఆ పాట పాడానండి మా చంద్రలేఖలో అది.
1: అయితే ఆకాశవాణిలో ఇతర భాషల్లో మీరు పాటలు పాడారు కదండి?
0: అమ్మా పాడానండి. ఏమంటే పాటలు అంటే ఎక్కువ తమిళ గేయాలు పాడాను, తర్వాత ఏదో ఇప్పుడు తమిళ ఇప్పుడు ఎక్కువ తమిళ అళగుకని ఎంగళ్ మురుగం దైవ అరుళుకు ఒరు నిధి మురుగం పళగ పెరుం துணை முருகன் தமிழ் பாவலர் நாம் எங்கள் முருகன் அழகுக்க நீ எங்கள் முருகன் అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద పాట కాబట్టి ఆ ఖండగతిలోనే ఆ రిధిని చూపి పెట్టి పాడానమ్మా. ఇలా తమిళ్లో కొన్ని వందల పాటలు పాడానమ్మా. ఇక అదర్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు కర్ణాటకం, కన్నడంలో ఏమిటంటే పురంధరదాసు కీర్తనలు, పురంధరదాసు బర్ధంతో జయంతి వచ్చినప్పుడు నేను పాడేవాణ్ణమ్మా. యారే రంగనా యారే కృష్ణనా యారే రంగనా కరయ్య బా.

0: ముందుగా దాన్ని గురించి కృషి లేకుండానే కొన్ని కొన్ని కార్యక్రమాలు దాన్ని ఏమంటారు అప్పటికప్పుడు చేయవలసి వస్తుంది కదా, అటువంటి సందర్భాలు మీకు ఏమైనా ఎదురయ్యి దాంట్లో మీరు అవుట్ స్టాండింగ్ గా బయటకు వచ్చిన?
1: అమ్మమ్మా, ఒకసారి నాటకం పిల్లగా గణపతి శాస్త్రి గారు రాశారు. నాటకం 9:30 ఆయన 6:30 వచ్చి స్క్రిప్ట్ మొదలెట్టారు. అందులో కమలా చంద్రబాబు గారు అల్లు భాగస్వాములు బాలుడ పాల్గొన్నారు. అందులో ఒక్కో పాట ఇవ్వటం నన్ను ట్యూన్ చేయమంటాం. పొన్న పువ్వుల మాలలెన్నో కూర్చితే గాని గోపాలుడే రాలేదే, కోపించేనో ఏమోనే గోపాలుడే రాలేదే. ఆ పాట తీసుకోవటం, ఆ పాట ట్యూన్ చేయటం, ఆర్టిస్ట్ చెప్పడం, తర్వాత ఇంకో పాట తయారు చేయటం, ఇట్లా ఇచ్చిన తర్వాత ఆయన ఊరికే 8:30 8:30 అమ్మ నా పని అయిపోయింది, మీరు ఇంకెట్ట చేస్తారో దీన్ని అన్నారు. అయ్యా మీ పని అయిపోయింది, మా పీకలు మీరు తీసుకొచ్చారండి, అయినా చేస్తామండి.
0: అయితే మరి ఆ రోజుల్లో కళాకారులు వాద్య సహకారం ఇవన్నీ కూడా అంత తక్కువ సమయంలోనూ మీతోటి సహకరించి మీరు చెప్పినవన్నీ పట్టుకోగలిగేవారు?
1: వాళ్ళు అసలు రిహార్సల్స్ అంటే, నాటకం రిహార్సల్స్ అంటే బాగా ప్రజలు ఉండేది. ఇప్పుడు మాదిరి కాకుండా ఏ నాటకం అయినా సరే మ్యూజికల్ ప్లే వచ్చిందంటే 1 week 10 days రిహార్సల్స్ లేకుండా చేసేవాళ్ళం కాదు. అది రజనీకాంతరావు మ్యూజిక్ కానివ్వండి, నాది కానివ్వండి, ప్రయాగరాజ శాస్త్రి గారిది కానివ్వండి, బయట వాళ్ళు వచ్చేయండి, ఎవరు చేసినా సరే అక్కడంతా స్టాఫ్ వాద్య బృందంతో కూడా, అప్పుడు ఇంత ఎక్కువ వాద్య బృందం ఉండేది కాదు, తక్కువ మంది ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు రెడీగా కూర్చునేవాళ్ళు. మేము ట్యూన్ చేయడం ఏంటి వాళ్ళు వాయించేసేవాళ్ళు. ఈ వీళ్ళకి వెలసిన నేర్చుకునే పాడే బయట నుంచి వచ్చిన గాయని గాయకులు కూడా ఉండేవారు సిద్ధంగా మనకి.
0: అన్నమాచార్య కీర్తనలు అనగానే ముఖ్యంగా మీరు ఎక్కడ పాడినా ఎప్పుడు పాడినా ఆ తిరుపతి వెంకటేశ్వరుణ్ణి మీరు పాడిన చోట చూపిస్తూ అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అంటూ పాడేవారు కదా, మరి ఈ రచన స్వరకల్పనకి మీకు ఊపిరి ఏమిటి?
1: ఇదేమిటంటే, మొట్టమొదట్లో అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నాకు అవకాశం కల్పించిన వారు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు. సరే, మొదటి సంవత్సరం వెళ్ళి పాడాను. పాడిన తర్వాత కారణం ఏంటంటే, అందులో ఉన్న అన్నమాచార్య సంకీర్తనలో ఒక విశేషం ఏంటంటే, లలిత శాస్త్రీయం, లలితం, జానపదం ఇన్ని సంగీతాలకు అవకాశం ఇచ్చే గేయాలు ఉన్నాయి అందులో. నేనేమిటంటే లలిత సంగీతం, జానపద సంగీతం మీద ఆధారం ఏదైతే చేయొచ్చో అవి ఎక్కువ చేసేవాడిని. అవి ప్రేక్షకులకి జనాలకి ఎక్కువ నచ్చేవి ఆ రోజుల్లో. అట్లా చేయటం ఏంటంటే, ఈ అదివో అల్లదువో ఇచ్చారు. దీన్ని మొట్టమొదట సంగీత సమ్మేళనలో పాడాను. మద్రాసులో చిల్డ్రన్స్ థియేటర్లో సంగీత సమ్మేళనం జరిగింది. ఆ సంగీత సమ్మేళనలో పాడాను. పాడినప్పుడు శ్రోతలందరూ నన్ను అభినందించారు. అందులో పాటలో మిగతా ఆ సంకీర్తన స్వరపరచన మిగతా ఎట్లా ఉన్నా, అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, అదివో ఓ ఇది అదివో అని మధ్యమానికి వెళ్ళేప్పటికి ఎదురుకుండా స్వామివారు నేను చూసినట్టు, వాళ్ళకి చూయించినట్టు, వాళ్ళు చూసినట్టు ఆ అనుభూతి అట్టా కలిగేదమ్మా. తర్వాత అన్నమాచార్య సంగీతంలో ఇప్పుడు లలిత శాస్త్రి సంగీతం ఉన్నారు, ఇతరులకు నేను ఎరుగుతారమ్మా. ఆ వాళ్ళ ప్రచురణలో కూడా శ్రీరాగమని రాశారు. మిగతావి అందులో ఉన్న రాగాల్లో ఎక్కువ మంది, ఆ రాగాల్లో చేసిన వాళ్ళు తక్కువ, కొన్ని మాత్రం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఇతరులకు నేను ఎరుగుతారమ్మా అందులో, ఇతరులకు నిన్ను నెరుగతరమా ఇందిరారమణ, ఇతరులకు నిన్ను నెరుగతరమా.

0: అట్టాగే జానపద సంగీతాల్లో పాండవులు పాండవులు తుమ్మెదాని మన జానపద సంగీతం ఉండే చూడండి, అన్నమయ్య గారు తొమ్మిది పదాల్లో తొల్లిటి వలగావు తొమ్మిదాని రాశారు. అది శ్రీరాగంలోనుంది. ఆ శ్రీరాగంలోనే పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులే తుమ్మెద పంచ పాండవులే తుమ్మెద అని దాన్ని ఆధారంగా తీసుకుని తొల్లిటి వలగావు తుమ్మెద ఇంకా నొల్లవుగా మమ్మూను తుమ్మెద తొల్లిటి వలగావు తుమ్మెద ఇంకా నొల్లవుగా మమ్మూను తుమ్మెద ఇంకా నొల్లవుగా మమ్మూను తుమ్మెద ఇంకా నొల్లవుగా మమ్మూను తుమ్మెద అట్టేసి అట్టగే చందమామరావు చందమామరావు జావిల్లి రావు కుందనంపు పైడి కూర వెన్న పాలు తేవో మంచి కుందనంపు పైడి కూర వెన్న పాలు తేవో చందమామ ఓ చందమామ చందమామ.
1: నమస్కారం అండి.
0: అమ్మా నమస్కారం అమ్మా.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: వన్ టూ పాయింట్ మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో చిత్రగీతాలు వింటారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చిత్రగీతాల్లో ముందుగా వినబోతున్న పాట ఆజాద్. చిత్రానికి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట, గీతరచన వేటూరి.

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేనడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: అంజీ చిత్రానికి టిప్పు, సుజాత పాడిన పాట, గీతరచన సిరివెన్నెల.

0: మీరు విన్న పాట ఛత్రపతి. చిత్రానికి ఎంఎం కీరవాణి, సునీత పాండ పాట, గీత రచన చంద్రబోస్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాల్లో తర్వాత వినబోతున్న పాట చూడాలని ఉంది. చిత్రానికి హరిహరన్ పాడిన పాట, గీత రచన వేటూరి.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: 102.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు. సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే జాగృతి శర్మ.
3: ప్రధానమంత్రి నరేంద్ర

0: దానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: గుడుంబ శంకర్ చిత్రానికి మల్లికార్జున్, ప్రేమ్జీ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హే రుక్ రుక్ మ్యామ్, హే రుక్ రుక్ మ్యామ్, హే రుక్ రుక్ రుక్ మ్యామ్.

0: మీరు ఇంతవరకు లాహిర్ లాహిర్లో విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు, భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరుదేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
2: భారత్ ఆర్ ఇటలీ ఏక మత హై కి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతి హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్ కా మత స్పష్ట హై కి సభీ సమస్యాఓ కా సమాధాన్ డైలాగ్ ఆర్ డిప్లొమసీ కే మాధ్యమ్ సే హోనా చాహియే.
1: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, 2 పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి, పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరుదేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ, ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2 కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్ భవన్ లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్ర

0: తీవ్రవాదానికి హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్దం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఈనాటి జానపద కళారూపాలు శీర్షికిన శ్రీ చిలుకూరి సుబ్బారావు బృందంచే బసవేశ్వరుని కథ కంజీర కథ వింటారు.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో బసవేశ్వరుని కథ కంజీర కథ వింటారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు. వంతలు శ్రీ పాలూరి రత్నం హార్మోనియం, శ్రీ పెనుకుర్తి సోంబాబు డోలక్.

0: చరణ శ్రీ పురపదే భజ విశ్వనాథం.
1: మానవ ధర్మం ఆచరించడం ద్వారానే దైవత్వం సిద్ధిస్తుంది. తన జీవితంలో ఆచరించిన తర్వాతనే ప్రజల్లో ప్రచారం చేసిన మహానుభావుడు శ్రీ బసవేశ్వరుడు. సంస్కృతంలోనున్న ఆధ్యాత్మిక గ్రంథాలు కన్నడ భాషలోకి అనువదించి జనసామాన్యానికి వైదిక విజ్ఞానాన్ని అందించిన మహాకవి, ఒక రాజ్యానికి మంత్రిగా ఉంటూ కూడా మహోన్నతమైన ఆదర్శాలతో అతి నిరాడంబరంగా జీవనం గడిపే ఋషితుల్యుడు బసవేశ్వరుడు. ఆదర్శాలుంటే చాలదు, ఆచరించినప్పుడే సమాజం నిత్య కళ్యాణంగా ఉంటుంది చూపిన మహాపురుషం. 800 సంవత్సరాలు గడిచినా ఆయన వ్యక్తిత్వం చెక్కు చెదరలేదు, ఆదర్శప్రాయంగా అనుసరణీయంగా నిలిచింది. ఆ బసవేశ్వరుని దివ్య కథ నేడు మనం కంజీరి కథగా చెప్పుకుందాం.

కర్ణాటక రాష్ట్రంలో బాగేవాడి చిన్న గ్రామం. ఆ గ్రామానికి గ్రామ పెద్ద మాదారస, అతని ధర్మపత్ని మాదాలాంబిక. వారికి శివుని వరం వల్ల నందీశ్వరుడు కుమారుడుగా జన్మించాడు. ఆ పిల్లవానికి ముఖం తేజోవంతంగా ఉంది. కానీ ఆశ్చర్యం, అందరి మాదిరిగా ఏడవలేదు, కళ్ళు తెరవలేదు, కాళ్ళు చేతులు కదపలేదు. ఒక మౌనిలా ఉండిపోయాడు. కృష్ణమాలహరి నదులు సంగమ క్షేత్రమైన కుడాల సంగమేశ్వర ఆలయంలోనున్న తమ కుల గురువును విన్నవించుకున్నారు విషయమంతా. గురువుగారు వెంటనే బాగేవాడికి వచ్చి బిడ్డను చూసి సంగమేశ్వరుని కర్పించినటువంటి విభూతిని శిశువు నుదుట రాశారు. అంతే, శిశువు కళ్ళు తెరిచారు. అప్పటికప్పుడే శిశువు లింగధారణ జరిపించారు గురువుగారు. శిశువు జన్మానికి గల కారణం గ్రహించారు గురువుగారు. నందీశ్వరునికి మరొక పేరైన బసవేశ్వరుడు అనే శిశువుకు పేరు పెట్టారు. ధర్మరక్షకుడై, సంస్కృతి పరిరక్షకుడై, విశ్వమానవ కళ్యాణానికి పాటుపడే మహానుభావుడు అవుతాడని ఈ బసవేశ్వరుడు ఆశీర్వదించారు గురువుగారు. చిన్న బసవన్న ఎలా

తల్లిదండ్రులకు కన్నుల పండుగ, గ్రామ ప్రజలకు ముద్దు ముత్తటగా, చురుకైన విద్యార్థిగా తెలివితేటల్లో అందరినీ ప్రభావితులు చేసేవాడు బాలబసవన్న. చిన్న వయసులోనే సమాజాన్ని తన చుట్టూ ఉన్న పరిస్థితులను వాస్తవ దృష్టిలో పరిశీలించేసేవాడు. తన ప్రక్కనున్న వారిని ఎలాంటి ఇబ్బంది వచ్చినా తట్టుకోలేకపోయేవాడు. పాఠశాలలో సాంప్రదాయబద్ధంగా చదువుకుంటూ అడుగడుగున ప్రశ్నలు సంధించి ఉపాధ్యాయులకు సైతం తికమక పెట్టేవాడు. సత్యం తెలిసేదాకా విశ్రమించేవాడు కాదు. ఊళ్ళో జరిగే మతపరమైన ఉత్సవాలను ఆసక్తితో గమనించేవాడు. ఇది ఎలాగే ఎందుకు చేయాలి, దీని పరమార్థం ఏమిటి అంటూ పెద్దలను నిర్భయంగా ప్రశ్నించి సమాధానం పొందేవాడు. పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ స్వతంత్ర వ్యక్తిత్వం సంపాదించుకున్నాడు. అప్పటికే పరంపరాగతమైన గట్టిపడిన కుల వ్యవస్థను నిశ్చింతగా పరిశీలన చేశాడు. ఉపనయనం చేసుకోమంటే గురువుగారిని అడిగి సంతృప్తి కలిగాక చేసుకుంటానని, కుడాల సంగమేశ్వరుని వద్దనున్న గురువుగారి వద్దకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. శాశ్వతంగా ఇంటిని, గ్రామాన్ని విడిచి గురువుగారి వద్దకు వెళ్ళిపోతానని తల్లిదండ్రులను ఆశీర్వాదం తీసుకున్నాడు. సహసోపేతమైన నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపరిచింది. తన అవతార కార్యానికి నాంది పలికింది. అలాంటి బసవన్న మనసు ఎలా పరిపరి విధాలు ఆలోచిస్తుందయ్యా.

మతంలోని సదుద్దేశాలు మరచిపోయారు, మూఢాచారాలు ఎక్కువైనాయి, మనిషి పుట్టుక వృత్తి అపహాసానికి గురైంది, అసమానతలు వెర్రితల్ల వేశాయి, కొందరు దేవాలయాలకు పూజలకు దూరమయ్యారు. మోక్ష సాధనకు మార్గం చూపే మతం పూజలు సాధనలు ప్రదర్శనలుగా మారిపోయాయి, దాంబికాలు పెరిగిపోయాయి, నిజమైన భక్తి తగ్గిపోయింది, మతంలోని ఈశాద్వేషాలు ప్రవేశించాయి, సమానత్వం కరువయ్యింది, పని పట్ల ఏకాగ్రత తగ్గింది, ఆచారాలకు అర్థాలుగా మారిపోయాయి. దైవభక్తితో జీవించేందుకు అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి. దైవం ముందు ఆడ మగ పుట్టిక వృత్తి ఎలాంటి భేదభావాలు ఉండరాదు, మర్యాద మన్నన ఆప్యాయత ఉండాలి, అందరి మీద అధికారం చెలాయించే ప్రయత్నం ఉండరాదు. ఆడంబరమైన ఆచారాల కంటే ప్రేమ దయతో కూడిన నడవడిక ఉండాలి. అందుకు ఏం చెయ్యాలా అని ఆలోచించేవాడు బసవన్న. ఇలా ఉండగా బసవన్నలోని ఉత్తమ వ్యక్తిత్వం, విద్యాలయాల్లో అతడు సాధించిన విజయాలు, అతని భావాలు బలదేవుడనే మంత్రిని ఆకర్షించాయి. ఆయన బసవన్నను ఒప్పించి చాళుక్యరాజైన విద్యులుని ఆస్థానంలో మంత్రిగా ఉండవలసిందని, నీ వంటి మహనీయుని వల్ల రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఒప్పించి మంత్రిగా రాజ్యస్థానంలో చేర్పించాడు. అందుకు గురువుగారు ఆశీస్సులు లభించాయి. 1155 కళ్యాణపట్నానికి చేరుకున్న బసవన్న విద్యులని కుమార్తె అయిన నీలాంబికను, బలదేవుని కుమార్తె గంగాంబికను గురువుగారు అనుమతితో వివాహం చేసుకున్నాడు. తన ఆశయ సాధన కార్యక్రమ రూపంలో తెచ్చే ప్రయత్నం ప్రారంభించాడు.

తాను నమ్మిన సిద్ధాంతం ఆచరణలోకి తేవడానికి అనుభవ మండపం అనే పేరు ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అక్కడ పూజలు చేసే హక్కు అందరికీ ఉంది, కులమతాలు తేడా లేదు, స్త్రీలు కూడా చేయవచ్చు. నిజమైన భక్తి శ్రద్ధలు సాటివారి పట్ల దయా సానుభూతి సమానత్వ బుద్ధి ఆచరణలో చూపగల వారు ఎవరైనా సభ్యునిగా చేరవచ్చు అన్నాడు. తన నివాసమైన మహాముని లోనే అనుభవ మండప కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేలాదిగా జనం రావటం ప్రారంభమైంది. మత విషయాల గురించి ఆధ్యాత్మిక గ్రంథాలపైన చర్చలు జరిగాయి. ఆధ్యాత్మిక గురు అయిన సిద్ధరాముడు, సన్యాసిని అక్కమ్మదేవి, గంగపుత్రుడు మాంచయ్య, కాళసేన చంద్రయ్య, పశువుల కాపరి రామన్న, రైతు ముద్దయ్య, దళితుడు హరిలయ్య, వైద్యుడు సంగన్న, వడ్రంగి బసవప్ప, తోళ్ల వ్యాపారి కనకయ్య ఎందరో అనుభవ మండపంలో సభ్యులయ్యారు. అందరికీ లింగధారణ జరిగింది. శివచరణాలు అని పేర కొందరిని తయారు చేసి దేశం నలుమూలల ధర్మ ప్రచారాలకు పంపించారు. ఉన్నత కులానికి చెందిన మధువాసర కూతురుతో హరిలయ్య కుమారునితో వివాహం జరిపించాడు. ఛాందస్సులు కోపగించారు, హింస చెలరేగింది. మంత్రి పదవి వదిలిపెట్టి కుడాల సంగమేశ్వర క్షేత్రంలో చేరుకున్నాడు బసవన్న. ఒకనాడు బసవన్న సహచరులతో

పూజించేవాడు. బసవన్న తయారు చేసిన శివచరణాలు శివభక్తి తత్వాన్ని నలచర్ల ప్రచారం చేస్తున్నారు. అన్ని కులాల వారికి లింగధారణ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నాడు బసవన్న. ఇలా బసవన్న అవతార కార్య వైభవంగా కొనసాగుతున్నది. ఒకనాడు బసవన్న కోపాను గురించి ఏం చెప్తున్నాడయ్యా?

పాపం ఉందంటే అహం కావలేదని అర్థం, అహం ఉందంటే జన్మ తప్పదని అర్థం. గుణాలు అవతరింపు చేసుకోవాలంటే మొదట పవిత్రులు కావాలి, గురువు అనుగ్రహంతో సత్యగుణం పెంచుకోవాలి. భక్తి మార్గం ఒక్కటే సులభమైన తరుణోపాయం. గుళ్ళు గోపురాలు నిర్మించడం, ఉత్సవాలు జరిపించడం మాత్రమే పరోపచారాలు కావు, వాటితో పాటు ధర్మ ప్రచారాలు జరగాలి. కదిలే మనుషులందరిలోనూ ఉన్నత ఆత్మస్వరూపమైన భగవంతుని తెలుసుకోవాలి, పది మందికి తెలియజెప్పాలి, శరీరాన్ని గుడిగా భావించాలి అంటున్నా బసవన్న ఇంకా ఏమంటున్నాడయ్యా.

ఎలా బసవేశ్వరుడు తన జీవితాన్ని లోక సంస్కరణలోనే త్యాగం చేశాడు. బసవన్న చూపిన మార్గంలోనే ఎందరో మహనీయులు సమాజ సేవలో కరిగించారు. వారి మార్గమే మనందరికీ అనుసరణ.

0: మీరింతవరకు బసవేశ్వరుని కథ కంజీర కథ విన్నారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు. వంతలు శ్రీ పాలూరి రత్నం హార్మోనియం, శ్రీ పెనుకుర్తి సోంబాబు డోలక్.
1: మీరింతవరకు బసవేశ్వరుని కథ కంజీర కథ విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాలు వింటారు. వింటున్న పాట పోకిరి, చిత్రానికి మురళి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం అనే లక్ష్యంతో ప్రజాదర్

0: కార్యక్రమాలు నిర్వహిస్తూ తక్షణ న్యాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్ధిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్యాలు, సంక్షేమం, సామాజిక భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిర్మాణ రంగానికి ప్రధాన ఆధారమైన కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన నిర్మాణ సాంకేతికత, డిజిటల్ పద్ధతులపై వారికి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నాక్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. నేటి వర్క్షాప్ లో పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు, అలాగే ఆధునిక కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, డిజిటల్ నిర్మాణ విధానాలు, ప్రీ ఫ్యాబ్రికేషన్ మోడల్స్, స్మార్ట్ మెటీరియల్స్, గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీలు మరియు భద్రతా పరికరాలను ప్రదర్శించడం అభినందనీయం. ఈ ప్రదర్శనలు నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తున్నాయి.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎండల తీవ్రత సన్నద్ధతపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖపట్నం నగర అభివృద్ధికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద నేషనల్ అపెక్స్ కమిటీ ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన ఈరోజు తెలిపారు. మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి 658 కోట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధికి 725 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. అదనంగా 117 కోట్ల రూపాయలను నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ పునరుద్ధరణ ప్రాజెక్టుకు కేటాయించనున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని శ్రీభరత్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి, సనాతన ఆచార వ్యవహారాలకి పెద్ద పీట వేసినటువంటి నేటి కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం గుండా ప్రతి వర్గానికి అందించే క్రమంలో ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈరోజు కాణిపాకం వెళుతూ ఉన్నాం. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ పక్షాన ఉండి చేయడం
0: జరుగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం వచ్చే భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. క్యూ లైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఉన్న శాసనసభ సచివాలయం వంటి నిర్మాణాలకు శాశ్వత నిర్మాణాల పేరుతో అదనంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు.
3: దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు.
0: మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ సూచించారు. అనంతపురంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీసు సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక యోగా ధ్యాన సాధన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో యోగా ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పోలీసు సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఉత్సాహంగా సమర్థవంతంగా నిర్వహించారు. ఇచ్చేందుకు ఈ తరహా సాధన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈరోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం, ఉగ్రవాదం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియచేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక బలోపేతానికి, ఉపాధి కల్పనకు వన్ ధన్ వికాస్ యోజన కేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పరిధిలో ఏర్పాటు చేసిన వన్ ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న గిరిజన మహిళా కార్మికులతో మాట్లాడిన కలెక్టర్ వారి పనితీరు, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం, కేంద్రం ద్వారా అందుతున్న లబ్ధిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన మహిళల సహకారంతో తయారవుతున్న జీడిపప్పును ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక బ్రాండ్గా మార్చాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: వన్ నాట్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.

0: लक्ष्य सोलर पावर से बिजली बिल జీరో కర్నే కాబి హై.
1: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల గురించిన అంశం గురించి శ్రీమతి ఎంవి సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
5: వేసవిలో త్వరగా జీర్ణమయ్యే పోషకాహారాలు. వేసవిలో త్వరగా జీర్ణమయ్యే పోషకాహారాల్లో మొదటగా చెప్పుకునేవి నీటి శాతం ఎక్కువగా ఉండేవి. అధిక వేడికి జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి శరీరాన్ని చల్లపరిచే కొన్ని ఉత్తమ పోషకాహారాలు ఏంటంటే, ముందుగా నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్ల గురించి మనం తెలుసుకుందాం. పుచ్చకాయ 92% ఎక్కువ నీటితో ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. లైకోపిన్, సి విటమిన్, తెల్లని పొరలో ఉండే ఫైబరు ఆరోగ్యానికి మంచివి. ఖర్బూజా, ఇది శరీరాన్ని చల్లబరిచి జీర్ణక్రియకు ఎంతో దోహదం చేస్తుంది. సిట్రస్ పళ్ళు, నిమ్మ, నారింజ, బత్తాయి వంటివి విటమిన్ సి అందించి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఉసిరితిక్క కూడా ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి. అలాగే నెక్స్ట్ మనకు వచ్చి దీంట్లో చల్లబరిచే కూరగాయల గురించి తెలుసుకోవడానికి గోరుచిక్కుళ్ళు, బీరకాయ, దోసకాయ, పీచు పదార్థం మరియు నీరు ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకి సహాయపడతాయి. అలాగే అలసందలు తేలిగ్గా జీర్ణమవుతాయి. సొరకాయ తక్కువ క్యాలరీలు కలిగి సులభంగా జీర్ణమవుతుంది. ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, చింతచిగురు వంటివి తేలికపాటి వంటలుగా చేసుకునవచ్చు. మునగాకుతో పొడి కూరలు, జ్యూసులు కూడా చేసుకునవచ్చు. కీరదోస, గుమ్మడి, సొరకాయ, ములగ వంటివి ఎంతో చక్కగా జీర్ణమయ్యే కూరగాయలు. పొట్ల, బెండ కూడా త్వరగా జీర్ణమవుతాయి. అలాగే ఉత్తమమైన పానీయాల్లో మనకి మొట్టమొదటిగా చెప్పుకునేది మజ్జిగ. ఈ వేసవికాలంలో ఉత్తమమైన ప్రోబయోటిక్ను అందించి మనకి పొట్టను చల్లపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాదం పాలు, పూల్ మఖాని, సుగంధ సోడా, ఒట్టివేరు పానీయాలు కూడా ఎంతో శ్రేష్టమైనవి. కొబ్బరి నీరు. కొబ్బరి నీరు సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్స్ అందించి అలసటిని తగ్గిస్తాయి. లేత కొబ్బరి కూడా మంచి పోషకాహారం. పెరుగు జీర్ణక్రియకు మంచిది, అసిడిటీని తగ్గిస్తుంది. కొంచెం చక్కెర వేసుకుని పెరుగుతో కలిపి తింటే వేడి తగ్గుతుంది. పుదీనా రసం లేదా పుదీనా నీరు ఈ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే సగ్గుబియ్యం జావ మజ్జిగ లేదా పాలతో కలిపి మనకు నచ్చినట్టుగా తీసుకుని వచ్చును. దీనివల్ల ఎంతో చలవ కలుగుతుంది, మన శరీరాన్ని చల్లబరుస్తుంది సగ్గుబియ్యంతో తీసుకోవడం వల్ల. అలాగే సొంటి, మజ్జిగ, కొత్తిమీర, అల్లం, జీలకర్ర వేసవిలో అత్యంత ఉపశమనాన్ని ఇస్తాయి మనకి. తాటి ముంజలు, ఇవి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదాలు. సపోటా పళ్ళు, ఎండు ద్రాక్ష, నానబెట్టిన నీరు చంటి పిల్లలకు వరాలు. చిట్టుడుకు నీరు, అన్నం ఉడికేటప్పుడు మొదటి పొంగులో వచ్చిన నీటిని మజ్జిగ కలుపుకుని నిమ్మరసం, ఉప్పు వేసుకుని తాగితే ఎంతో ఉపశమనంగా ఉంటాయి. బెర్రీ పళ్ళు, ఈత పళ్ళు కూడా చక్కటి ఆహార పదార్థాలు. తేలికపాటి ఉపాహారాలు, భోజన పదార్థాలు గురించి కూడా తెలుసుకుందాం. మనం వేసవిలో ముఖ్యంగా నూనె పదార్థాలకు, వేపుళ్లకు దూరంగా ఉంటే మంచిది. కందిపప్పు, పెసరపప్పు త్వరగా జీర్ణమవుతాయి మరియు ప్రోటీన్లు అందిస్తాయి. అలాగే రాగి జావ, జొన్న జావ మజ్జిగతో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. కిచడీ అన్నం, తేలికపాటి ఆహారంగా కిచడీ చాలా మంచిది. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్ది కొద్దిగా 3-4 సార్లు తీసుకుంటే మంచిది. పుదీనా, జీలకర్ర వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆప్రికాట్ సలాడ్ అని గ్రిల్ మీద కాల్చిన పీచు పళ్ళు. ఈ ఆప్రికాట్లలో తాజాగా ఎంతో చల్లదనం ఉంటుంది. ఫ్రైడ్ చీజ్ మరియు పల్చని ప్రోస్టో ముక్కలు కలిపి తీసుకుంటే వేసవిలో లంచ్ లేదా సాయంత్రం డిన్నర్కి సులభమైన శ్రేష్టవంతమైన ఆహారంగా మనం మార్చుకోవచ్చు. టమాటాలు, ఉల్లిపాయలు కూడా మనకెంతో మంచివి. అలాగే బొప్పాయి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే పీచు, ఫైబరు కూడా మనకెంతో తోడ్పడి మలబద్ధక సమస్యను తొలగిస్తాయి. ఇందులో ఏసీఈ, పెపైన్ అనే ఎంజైమ్లు ప్రోటీన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొట్ట ఆరోగ్యం

దానికి బొప్పాయి ఎంతో మంచిది. బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది, బరువు తగ్గుదలను కూడా మనకు తోడ్పడుతుంది. చర్మ సంరక్షణకు, నొప్పి నివారణకి కూడా బొప్పాయి ఎంతో మంచిది. అలాగే మామిడిలో జీర్ణక్రియకి సంబంధించి, జీర్ణాశయం సంబంధించి బ్యాక్టీరియాని పెంచుతాయి. అధికంగా తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుదల, జీర్ణక్రియ సమస్యలు వంటివి ప్రమాదాలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ CA B6 పీచు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. వేసవిలో జీర్ణాశయం ఆరోగ్యానికి ఎంతో ఉపకారంగా ఉండి పళ్లల్లో అరటి ఒకటి. ఇందులో పొటాషియం, ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అరటి పండ్లను నిరంతరం తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడి సమతుల్యతగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అదేవిధంగా అనాసలో బ్రోమలైన్ అనే ఎంజైము జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి జీర్ణాశయంలో చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. వేసవిలో తాజా అనాసను తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇటువంటి పండ్లు వేసవిలో పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వేసవికాలంలో జీర్ణాశయం మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సీజనల్ పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సరైన నీరు, పోషకాహారం, తగిన జాగ్రత్తలతో పొట్ట సమస్యలను తగ్గించుకోవచ్చని, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు వేసవిలో శరీరాన్ని కాపాడే ముఖ్యమైన ఆయుధంగా మారతాయని వైద్యులు సూచిస్తున్నారు. పుదీనా జ్యూస్ కూడా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అలాగే సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టి తాగాలి. ఇందులో పీచు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. కీరదోసలో విటమిన్ K B6 ఉండడం వల్ల BP కంట్రోల్లో ఉంటుంది. సలాడ్లు లేదా మజ్జిగతో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. ఇది ద్రాక్ష దాదాపు 81% నీరుంటుంది. ఇందులో విటమిన్ AC యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఉపయోగపడుతుంది. వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలిగించే చక్కటి పండు ఇది. జామకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. ఇందులో సుమారు 80% నీరుంటుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండేలా చూసుకుంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. సి విటమిన్ కూడా జామకాయలో మనకి పుష్కలంగా లభిస్తుంది. పనసపండు తరచుగా అధిక కార్బోహైడ్రేట్లు, ఎనర్జీ కోసం తినే పండుగా పేరు పొందింది. ఇందులో 76% నీరు ఉండడం వల్ల వేసవిలో ఇది తినడం ద్వారా శరీరానికి తేమ అందుతుంది. ఇది బి కాంప్లెక్స్, విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలను అందించగలదు. ఇది తింటే తక్షణ శక్తి లభిస్తుంది. మితాహారంగా తీసుకోవాలి. అల్పాహారంలో తేలిగ్గా జీర్ణమయ్యే రాగి, మినపప్పుతో చేసే ఇడ్లీలు, ఆవిరి కుడుములు, కూరగాయలతో చేసిన కిచిడి, చిరుధాన్యాలతో చేసిన ఉప్మా లాంటివి తీసుకుని వచ్చును. చివరిలో గ్లాస్ మజ్జిగ తాగితే ఎండలో వెళ్లినా త్వరగా శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఉదయం 10-11 మధ్యలో ఏదైనా ఒక పండు తినాలి. పెసరపప్పు, ఎర్రకందిపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మూంగ్ బీన్స్ లో జింకు, ఐరన్ ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. వారంలో కనీసం 4-5 రోజుల పాటు ఈ 2 పప్పులను ఆహారంలో చేర్చుకుంటే వ్యాధుల నుంచి బయటపడతారు. బ్లడ్ షుగర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. సంపూర్ణ పోషణ లభిస్తుంది. శాకాహారులకు, మాంసాహారులకు కూడా ఇవి ఎంతో పోషణనిస్తాయి. అలాగే గుడ్లు ఉడకబెట్టి తింటే మంచిది. మెంతులు వేయించి చక్కగా పులుసు మాదిరిగాను మెంతి పొడిలా తీసుకున్నా కూడా మంచిది. మెంతి మజ్జిగ, మజ్జిగ పులుసులు చలవ చేస్తాయి. పెసరపప్పు, మసూర్ దాలు రెండూ సులభంగా జీర్ణమవుతాయి. చాలాసార్లు వైద్యులు కడుపు నొప్పి, జీర్ణ సమస్యలకు సంబంధించిన వ్యాధుల కోసం లేత పప్పు లేదా పప్పు నీటిని తినమని చెప్తారు. ఎండవేళల్లో పెసరపచ్చడి, పెసరకట్టు, కందికట్టు, ఉల్లిపాయ పులుసు ఎంతగానో జీర్ణ వ్యవస్థను చక్కపరుస్తాయి. మనకి దేవాలయాల్లో నైవేద్యంగా పెట్టే వడపప్పు, పానకం వాటిల్లో ఆంతర్యం ఇదే. పానకం కూడా వేడిని తగ్గిస్తుంది. వడపప్పు శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే తాటి ముంజలు శరీరానికి అద్భుతమైన చల్లదనాన్ని, పోషకాలని అందిస్తాయి. ఇవి డీహైడ్రేషన్ తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ AB6 పొటాషియం, ఐరన్, జింకు పుష్కలంగా ఉండే ఈ తాటి ముంజలు కాలేయ ఆరోగ్యానికి చాలా మంచివి. వృద్ధులకు, చంటి పిల్లలకు తాటి ముంజల నీరు ఆర్ఆర్గా ఇస్తే వడదెబ్బ అనేది తగలదు. తాటి ముంజల్లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా ఉంటాయి. సీజనల్ జలుబు, దగ్గు నుంచి కూడా విముక్తి పొందవచ్చును. ఇన్ఫెక్షన్స్ దరిచేరవు. ఫైబర్ అధికంగా ఉంటుంది.

అజీర్ణం, గ్యాసు, మలబద్ధకం, కడుపులో మంట నుండి మనం బయటపడవచ్చును. సున్నపు నీరు, తేనె, పంచదార, ఉప్పు, జీలకర్ర, నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఎంతో మంచిది. లస్సి, మజ్జిగలో పంచదార, అరటిపండు, తేనె వేసుకుని తాగవచ్చును. గుల్కండ్, చక్కెర మరియు గులాబీ రేకులతో కొన్ని సాంప్రదాయ మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో చేయబడిన గుల్కండ్ భారతీయ వంటగది నుండి దాచబడిన రత్నం. ఇది వ్యాధులు నివారిస్తుంది. వేసవి అంతా చర్మాన్ని కాంతివంతంగా మరియు తాజాగా ఉంచుతుంది. పాలిఫైనాల్స్, ఫైటోన్యూట్రియంట్స్, ఇది వ్యాధులు నివారిస్తుంది. వేసవి అంతా చర్మాన్ని కాంతివంతంగా మరియు తాజాగా ఉంచుతుంది. పాలిఫైనాల్స్, ఫైటోన్యూట్రియంట్స్ మరియు ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండే గుల్కండు మీకు చాలా రుచికరంగా ఉంటుంది. ఒక టీ స్పూను లేదా అర టీ స్పూన్ లంచ్ లేదా రాత్రి భోజనంలో ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఎంతో శక్తి మనకి లభిస్తుందనడంలో సందేహం లేదు. ఆకుపచ్చ కూరగాయలు, పచ్చటి పచ్చి కూరగాయలు ఏడాది పొడవునా ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ వాటిలో పోషకాలు అధిక నీటి శాతం ఉన్నందున వేసవి కాలంలో ఎక్కువగా సిఫార్సు చేస్తారు. వేసవిలో సరైన ఆరోగ్యం కోసం వీలంత ఎక్కువగా ఆకుపచ్చ కూరగాయలు తినండి. అయితే పచ్చి కూరగాయలను మరీ అతిగా వండకుండా నార్మల్గా వండుకొని చేసుకోవడం వల్ల వాటిలోని నీరు మరియు పోషకాలు బయటకు పోకుండా మనకు శక్తి లభిస్తుంది. పచ్చి పచ్చి మామిడి అనేది మంచి మొత్తంలో మినరల్స్ మరియు విటమిన్ సి కలిగి ఉండే మరొక రకమైన ఆరోగ్యకరమైన పండు. పచ్చి మామిడి నుంచి తయారు చేసిన జ్యూసు వేసవిలో తాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఐరన్, సోడియం క్లోరైడ్ మరియు ఖనిజాల నష్టాన్ని తగ్గిస్తుంది. శరీరంలో అవసరమైన లవణాలు మరియు ఖనిజాల నష్టాన్ని భర్తీ చేయడానికి మానవ శరీరానికి చాలా పోషకాహారం మరియు నీరు అవసరం. పచ్చిమావిడి ఈ అవసరాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. పచ్చిమావిడి శరీరానికి తాజాదనాన్ని అందించడమే కాకుండా అజీర్ణం, విరోచనాలు, మలబద్ధకం, మార్నింగ్ సిక్నెస్ వంటి కడుపు రుగ్మతలను నివారిస్తుంది. పచ్చిమావిడితో జాములు, జెల్లీలు చేసుకుని వచ్చును, షర్బత్గా తాగవచ్చును. అందుకే వేసవిలో ఊరగాయలు పెట్టుకోవడం ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి మెంతులు, ఆవాలు, కారం ఉపయోగిస్తూ పప్పు నూనె చేర్చి పోషకాహారాల్లో వరుసల్లో ఆవకాయ, మాగాయ, మెంతికాయ వంటివి అగ్రస్థానంలో ఉన్నాయి. ఉసిరిక చూర్ణంతో తేనె కలిపి తీసుకోవడం వల్ల సి విటమిన్ పూర్తిగా అందుతుంది. అలాగే ఉసిరి మురబ్బాగా కూడా తీసుకోవచ్చు. ఉసిరిని ఒక ఊరగాయగా తీసుకోవడం వల్ల జుట్టు నల్లబడుతుంది. అలాగే వేసవిలో కాకుండా ఏడాది పొడవునా ఉసిరి పచ్చడిని మొదటి ముద్దలో నేతితో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. చర్మం, జుట్టు, బ్లడ్ షుగరు సమస్యలు రావు. అలాగే అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మ్యాక్యులర్ డీజనరేషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. ఉసిరిక జాము, జ్యూస్ ద్వారా కూడా మనం ఆహారంగా స్వీకరించవచ్చు. వేసవిలో లభించే చిరుధాన్యాలు. వేసవి కాలంలో ఎండ తీవ్రత, వేడి నుండి ఉపశమనం పొందడానికి శరీరాన్ని చల్లబరిచే మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే సిరిధాన్యాలు, మిల్లెట్స్ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. వేసవికి ఉపయుక్తమైన చిరుధాన్యాలు. రాగులు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో రాగులు ప్రథమ స్థానంలో ఉంటాయి. ఇవి కాల్షియం మరియు ఐరన్ వంటి పోషకాలతో నిండి ఉండి నీరసాన్ని తగ్గించి శక్తినిస్తాయి. రాగి జావ, రాగి అంబలి, రాగి సంకటి మజ్జిగతో కలిపి తీసుకోవడం వేసవిలో చాలా మంచిది. అలాగే జొన్నలు. జొన్నల్లో అధిక ఫైబరు చల్లబరిచే లక్షణాలు ఉన్నాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి మరియు శరీర ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచుతాయి. జొన్న రొట్టెలు, జొన్న అన్నం కూడా తినవచ్చును. తెల్ల జొన్నలు కంటే కూడా పచ్చజొన్నలు అధిక శ్రేష్టం. కొర్రలు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. బార్లీ. ఇది వేసవికి సరైన ధాన్యం. మూత్ర విసర్జన సమస్యలను, వేడి వలన కలిగే అలసటను తగ్గించడంలో బార్లీ నీరు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకనే పూర్వకాలం నుంచి మనకి జ్వరం వచ్చినా కూడా బార్లీ వాటర్ ఇచ్చేవారు. సజ్జలు. సజ్జలు వేసవిలో శరీరానికి చలవనిస్తాయి. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతినకుండా కాపాడతాయి. గత రోజుల్లో సజ్జబూరలు ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారు. సామలు. ఇవి కూడా చల్లబరిచే లక్షణాలను కలిగి ఉండి వేసవిలో తీసుకోవడానికి సురక్షితమైనవి. వేసవిలో చిరుధాన్యాలను తీసుకునే విధానం. రాగి, జొన్న, జావను మజ్జిగతో తీసుకుంటే మంచిది. అలాగే గంజి. చిరుధాన్యాలతో గంజి చేసుకుని తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. పచ్చజొన్న గంజిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి.

0: ఇడ్లీ లేదా దోశ, సామలు లేదా కొర్రలతో చేసిన ఇడ్లీలు దోశలు సులభంగా జీర్ణమవుతాయి. చిరుధాన్యాలు తీసుకునే ముందు కనీసం 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టడం వల్ల వాటిలో పోషకాలు మనకు బాగా అందుతాయి మరియు జీర్ణం సులభం అవుతుంది. రాగి మాల్ట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. జొన్నలు న్యూట్రల్ ధాన్యం, ఇవి శరీరాన్ని వేణిని పెంచకుండా కాపాడతాయి. వీటిలో పొటాషియం మరియు ఫాస్ఫరస్ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను అందిస్తాయి. జొన్న రొట్టెలను పెరుగు లేదా కీరదోశ రైతాతో కలిపి తింటే మరింత చలువ చేస్తుంది. సామలు తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటిని నిలుపుకునే గుణం సామలకు ఉంటుంది. ఇవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. చిట్కా, అన్నానికి బదులుగా సామలతో కిచిడీ పులావ్ చేసుకుంటే మధ్యాహ్నం నీరసం రాదు, బరువు కూడా పెరగకుండా ఉంటారు. అరికలు, వీటిలో మెగ్నీషియం, విటమిన్ B6 ఎక్కువగా ఉంటాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. ఉడికించిన అరికలను పెరుగుతో కలిపి తింటే దద్దోజనం మాదిరిగా వేసవికి మంచి లంచ్ అవుతుంది. కొర్రలు, ఇవి పొట్టకు చాలా తేలికంగా ఆహారం కడుపు నింపే విధంగా ఉంటాయి. ఇవి వీటిలోని ఫైబర్ రోజంతా మనకు ఎనర్జీని ఇస్తుంది. ఏదేమైనా ఈ చిరుధాన్యాలన్నింటినీ కూడా 6 నుంచి 8 గంటలు నానబెట్టాకే వండాలి. దీనివల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. వేసవిలో రాగి అంబలి వంటి పులియబెట్టిన ఆహారం సహజ ప్రోబయోటిక్స్ను అందిస్తుంది. మిల్లెట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాసు లేదా పొట్ట ఉబ్బరం రాకుండా రోజుకి కనీసం 3 లీటర్లు మంచినీళ్ళు తాగాలి. సజ్జలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి కనుక కొంత ఎండాకాలం కంటే కూడా ఈ చలికాలానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి ఎండాకాలంలో సజ్జలు కొంచెం మితంగా తీసుకుంటే మంచిది. ఇంకా ఇప్పటికి ఆధునిక కాలంలో పిల్లల అభిరుచుల మేరకు ఫ్రూట్ సలాడ్సు, షర్బత్లు, ఐస్ క్రీంలు, జామ్లు, జెల్లీలు, జ్యూసులు, కుల్ఫీలు కూడా ఆరోగ్యకరంగా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడం జరుగుతోంది. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, బాదం పాలు ప్రోటీన్లు ఇస్తాయి. అలాగే పెసలు, మినుములతో చేసిన సున్నుండలు, శనగ పాయసాలు, శనగ తాళింపులు, ఇలా పలు రకాల ఆహార పదార్థాలు మన తెలుగులలో చేసుకోవడం పరిపాటి. పూర్వకాలం నుండి మన అలవాట్లలో భాగంగా చెద్దన్నంలో పెరుగు, ఉల్లిరేకులు వేసుకుని తినడం, తోడన్నం తినడం, తరవాణి మజ్జిగతో పలు రకాలుగా చేసుకుని తాగడం, అలాగే కుండలో నీరు ఎంతో శ్రేష్టం. ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కూడా కుండలో నీళ్లు తాగితే చాలా మంచిది, శరీరానికి వేడి చేరకుండా ఉంటుంది. అలాగే పెరుగు పచ్చళ్ళు, మజ్జిగ పులుసులు, ఇలా రైతాలు ఇలా వివిధ రకాలుగా మన శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుతాయి. వడదెబ్బ తగలకుండా ఉల్లిపాయ వాసన చూసుకుని బయటికి వెళ్ళడం మంచిది. అలాగే పెసర పచ్చడి ఇలాంటివన్నీ కూడా మనకి చలువ చేసేవి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని నానుడి ఉల్లిపాయతో వాసన చూసుకుని బయటికి వెళ్ళడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఏదేమైనా పూర్వకాల సాంప్రదాయాలను పాటిస్తూ బయట పదార్థాలు తినకుండా మనల్ని మనం నియంత్రించుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలాగే పసిపిల్లలను కూడా అరిటాకుల్లో వేడి తగలనీయకుండా పడుకోబెడతారు. మామిడి పళ్ళు, పనసపండు తినగానే మంచినీళ్ళు ఎక్కువగా తాగకూడదు, కొంత గ్యాప్ ఇచ్చాక తాగాలి. బూడిదిగుమ్మడి, సొరకాయ, పెసర హల్వాలు, మినపసునుండలు ఇలాంటివన్నీ పోషక పదార్థాలు పిల్లలకి ఎంతో పోషకాహారాలను ఇస్తాయనడంలో సందేహం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యము, అమ్మ చేతి ఇంటి వంట అమృతారోగ్యాల పంట.
1: మీరింతవరకు వేసవి కాలంలో తేలికగా జీర్ణం అయ్యే పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల గురించిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఎంవి సీతామహాలక్ష్మి. కార్యక్రమంలో తర్వాత లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో తర్వాత విశేషాలు వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు పనస పండు వలన లాభాలు తెలుసుకుందాం. పండ్లు మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా కాలాలలో లభించే పండ్లను తప్పక మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనస పండు. పనసపండు మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనసపండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనసపండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ఫ్రూట్ అని పిలుస్తారు. దీనిపై తొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె, పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసని ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్దప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. వాత పిత్త వ్యాధులను దరిచేరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్లు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కర్లు ఉంటాయి. మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకుని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి, అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు. బరువు పెరగకుండా ఈ పండు కాపాడుతుంది. కాకపోతే దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తినకపోవడం మంచిది. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. కాబట్టి ఈ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పండ్లు ఏడాదంతా కూడా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు అవసరం లేకుండా పండుతాయి. అందువల్ల ఈ పండ్లను కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దీని తొనల తీపి అన్ని వయసుల వారికి కూడా నచ్చుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనపడేటటువంటి ఈ పనస తొనలను వదలకుండా తినేయండి.
0: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినిగితల కార్యక్రమంలో. ఇప్పుడు విందాం రాక్షసుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం వేటూరి సాహిత్యం.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మృగరాజు చిత్రానికి చిరంజీవి ఆలపించిన ఈ గీతం, చంద్రబోస్ సాహిత్యం, సంగీతం మణిశర్మ.
1: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరు.

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినీ గీతాల కార్యక్రమంలో. ఇప్పుడు విందాం రాంబంటు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం వేటూరి సాహిత్యం.

ఇంతటితో ఈనాటి సినిగితల కార్యక్రమం సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం థీమ్ టైం తెలుగు సినిగితల కార్యక్రమం విందాం. ముందుగా కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: తీన్ టైమ్స్ ఇనికి తల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. గోపి గోపికా గోదావరి చిత్రానికి చక్రి కౌశల్య ఆలపించిన గీతం, రామజోగేశాస్త్రి సాహిత్యం సంగీతం చక్రి.

తీన్ టైమ్స్ ఇన్ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి కార్తీక్ ఆల్పించిన గీతం, సిరివెన్నెల సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తేన్ టైమ్స్ వెనకితల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: తీన్ టైమ్ సినిగితాల కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు విందాం.

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
1: థీమ్ టైమ్ సినీగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. బొంబాయి బ్రిడ్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, చంద్రబోస్ సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

తెలుగు సినీ గీతాల కార్యక్రమం థీమ్ టైంలో ఇప్పుడు విందాం. పెళ్లి పుస్తకం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం ఆరుద్ర. సాహిత్యం

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం థీమ్ టైమ్ సినీగీతాల కార్యక్రమంలో. ఇప్పుడు విందాం స్వాతి ముత్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం ఆత్రేయ సాహిత్యం.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. థీమ్ టైమ్ సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సింహాసనం చిత్రానికి రాజ్ సీతారాం, పి సుశీల ఆలపించిన గీతం వేటూరి సాహిత్యం.

థీమ్ టైం కార్యక్రమంలో ఇప్పుడు విందాం. లేడీస్ టైలర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ శైలజ, పి శైలజ ఆలపించిన ఈ గీతం సిరివెన్నెల సాహిత్యం.

తీన్ టైమ్స్ ఎన్నికల కార్యక్రమంలో చివరిగా యుగంధర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం శ్రీనారాయణ రెడ్డి సాహిత్యం వినే ముందుగా కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: నా కోసమే.

థీమ్ టైమ్ సినీ గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 4 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో. సందేశ్ టు సోల్జర్స్.

సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా విందాం. సుభాష్ చంద్రబోస్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ పాండ్యాల ఆలపించిన గీతం, చంద్రబోస్ సాహిత్యం, సంగీతం మణిశర్మ.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం బొబ్బిలిపులి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, దాసరి నారాయణరావు సాహిత్యం.

102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినిగితాల కార్యక్రమంలో. ఇప్పుడు విందాం సత్యహరిచంద్ర చిత్రానికి ఘంటసాల ఈశ్వరలక్ష్మి ఆలపించిన గీతం, పెండ్యాల సాహిత్యం, క్షమించాలి, పింగళవారు సాహిత్యం, పెండ్యాల సంగీతం.

0: 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సినిగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం రుద్రవీణ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం సిరివెన్నెల సాహిత్యం.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్నో.

ఈనాడు సినిగితాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి సినిగితాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రేమతో రా చిత్రానికి ఉదిత్ నారాయణ, సుజాత ఆలపించిన గీతం. చంద్రబోస్ సాహిత్యం.

సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఈశ్వర్ చిత్రానికి ఆర్పి పట్నాయక్ ఆల్పించిన గీతం, సిరివేనెల సాహిత్యం సంగీతం ఆర్పి పట్నాయక్.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రేమంటే ఇదేరా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, సిరివెన్నెల సాహిత్యం.

102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సినిగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతం. జొన్నవిత్తుల సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం స్నేహితాల కార్యక్రమంలో చివరిగా విందాం. ఎదురులేని మనిషి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రాధిక ఆలపించిన గీతం.

ఈనాటి సినిగితాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్టంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీతో ఈరోజు సమీకా సమాపేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీకి ఎంఓయూలు, ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ ద్వారా ఇప్పటికే 11.47 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వాటిలో 114 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రికి నారా లోకేష్ వివరించారు. రాష్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈరోజు పర్యటించారు. దోర్నాల మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, శ్రీశైలం వెళ్లే బస్సులకు దోర్నాల కూడలి ప్రాంతమని, అక్కడి నుంచి ప్రతిరోజు 400కి పైగా బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయని, అందుచేత అక్కడ బస్టాండ్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. త్వరలోనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం దోర్నాల మండలం చినగుడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి తెలియజేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సేవార్థం 14.74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వినాయక సదన్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. దీంతో 108 ఆధునిక వసతి గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా

0: ఆనం రామనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాలలో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్ధగిరి, మొగిలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వరాలయం అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. వివిధ ఆలయాలలో ఖాళీగా ఉన్న 106 ఈఓ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని, దేవాలయ ఉద్యోగుల వేతనాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే డీసిల్టేషన్ ప్రక్రియ చేపడుతున్నామని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కోడుమూరు నియోజకవర్గం ఏలదినిలో డీసిల్టేషన్ ఇసుక రీచ్ను ఈరోజు పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ వద్ద లోడింగ్, బుకింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలో నదిలోకి వెళ్లి తవ్వకాన్ని పరిశీలించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్టంలో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు. కాగా నీటిపారుదలను మెరుగుపరచడానికి చెరువులు, రిజర్వాయర్లు, కాలువలు, నదులలో పేరుకుపోయిన మట్టి అవక్షేపాలను తొలగించేందుకు ఈ డీసిల్టేషన్ ప్రక్రియను చేపడతారు. ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకునే బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండల పరిధిలోని పీవీటీజీ గ్రామాలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేసి వెనుకబడిన గిరిజన తెగల ఆవాసాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనున్నట్టు చెప్పారు. యర్లగడ్డ పంచాయతీ పరిధిలోని శేషారాయి గ్రామంలో ఈరోజు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు, ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి కె జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలు, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము.
0: ఇక గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్, బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన

0: సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్టంలో వడగాలుల ప్రభావం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక వీథే ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. సర్వకారేణ కస్యాపి సౌందర్య ప్రసాధనోత్పాదనస్య సూచికా భేషజత్వేన ప్రయోగః ఉపభోక్తృభ్యః విశేషజ్ఞేభ్యః అథవా సౌందర్య చికిత్సాలయేభ్యః సర్వథా నిషేధితం. స్వాస్థ్యసేవా మహానిదేశాలయేన ఇబోలా సంక్రమణేన ప్రభావితదేశేభ్యః ఆగచ్చద్భ్యః అథవా పారగమనం కురువద్భ్యః యాత్రిణాం కృతే కశ్చన విశేష స్వాస్థ్య పరామర్శః ప్రసారితః. తమిళనాడు రాజ్యే ముఖ్యమంత్రిణః సి జోసెఫ్ విజయస్య నేతృత్వయుతే మంత్రిమండలే 32 జనాః సమ్మిళితాః యేషు చతస్రః మహిళా మంత్రిణః సంతి. అపి చ ఐపీఎల్ క్రికెట్ స్పర్ధాయాం అద్య సాయం అహ్మదాబాద్ నగరే గుజరాత్ టైటన్స్ తథా చెన్నై సూపర్ కింగ్స్ దళయోః మధ్యే ప్రతిస్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక వీథే ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. ఏకస్మిన్ సంయుక్త వక్తవ్యే భారతస్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ తథా చ తస్య ఇటలీ సమకక్షీయా జార్జియా మెలోనీ ఇత్యేతౌ భారత మధ్యపూర్వ యూరోప ఆర్థిక్ కారిడోర్ ఇత్యత్ర సహకార్యాయ స్వకీయ ప్రతిబద్ధతాం జ్ఞాపితవంతౌ. అస్యాః పరియోజనాయాః భూరిశః ప్రశంసాం కురువంతౌ ఉభౌ నేతారౌ ఐషమః 26,000 అస్య ఉపక్రమస్య ప్రగతయే ఐమేక్ మంత్రిస్తరీయ గోష్ఠ్యాః ప్రథమాయోజనే దృఢపదక్షేపం స్వీకర్తుం ప్రోత్సాహితవంతౌ. రోమనగరె ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ ఆయోజితే సంయుక్త సంవాదదాతృ సమ్మేళనె ఇటలీ దేశస్య ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఐమేక్ ఇత్యేతం యూరోప మధ్యపూర్వ భారతదేశాన్ సంయోజయితుం కశ్చన మహాన్ ఆర్థిక సంపర్క మార్గః వర్తతే ఇతి వర్ణితవతి. తయా ప్రోక్తం యదస్మిన్ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలా స్థైర్యం దృఢీకర్తుం మహత్ సామర్థ్యం వర్తతే. మెలోనీ ఇత్యేషా అవోచత్ యత్ క్షేత్రీయాంతర సంపర్కస్య సుదృఢీకరణార్థం సర్వోపరి ప్రాథమికతా అస్తి. తథా చ ఉభావపి దేశౌ అస్య వీథి మార్గస్య వికాసం దృఢతయా సమర్థయతః. ఉభావపి ప్రధానమంత్రిణౌ పునరపి ప్రోక్తవంతౌ యత్ నవోన్మేషః విజ్ఞానం ప్రౌద్యోగికీ చ భారత ఇటలీ దేశయోః మూలాధారాః సంతి. అత్రావసరే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రోక్తవాన్ యత్ ఇటలీ దేశః స్వస్య విశిష్టాభికల్పనాయై సూక్ష్మతా కౌశలాయ చ విశ్వవిశ్రుతోస్తి. అపరత్ర భారతస్య ఖ్యాతిః విశాలతాయై ప్రతిభాయై సులభ నవోన్మేషాయ చ వర్తతే.
2: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है.
1: సర్వకారేణ ప్రోక్తం యత్ కస్యాపి సౌందర్య ప్రసాధనోత్పాదనస్య సూచికా భేషజత్వేన ప్రయోగః ఉపభోక్తృభ్యః విశేషజ్ఞేభ్యః అథవా సౌందర్య చికిత్సాలయేభ్యః సర్వథా నిషిద్ధో వర్తతే. కేంద్రీయ ఔషధ మానక నియంత్రణ సంఘటనేన స్పష్టీకృతం యత్ ప్రసాధన సామగ్ర్యః కేవలం మానవ శరీరే ఘర్షణాయ సేచనాయ ప్రోక్షణాయ అథవా వికిరణాయ చ ఉద్దిష్టాః సంతి. సంఘటనేన ప్రోక్తం యత్ విక్రయణ వితరణ

ార్థం ప్రసాధనానాం నిర్మాణం తథా చ ఆయాత ప్రక్రియా ప్రసాధన నియమ వింశతి ప్రతివింశతి ఇత్యస్య ప్రావధానైః నియంత్రితా భవతి. CDSCO ఇత్యనేన దృఢీకృతం యత్ ప్రసాధనోత్పన్నేషు ప్రతిబంధిత తత్వానాం ఉపయోగః నామపత్రే భ్రామకోక్తిః సంక్రమణోపచారార్థం సౌందర్య ప్రసాధనానాం ప్రయోగః తథా చ సూచికా భేషజ మాధ్యమేన ఏతేషాం అనుప్రయోగః ఔషధ తథా ప్రసాధన అధినియమన నియమానాం గంభీరం ఉల్లంఘనం మన్యతే యస్య కృతే దండవిధానం నిశ్చితం వర్తతే. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. స్వాస్థ్య సేవా మహానిదేశాలయేన ఇబోలా సంక్రమణేన ప్రభావితేభ్యః దేశేభ్యః ఆగమ్యమానానాం అథవా తన్మార్గేణ గచ్చతాం యాత్రిణాం కృతే కశ్చన విశేష స్వాస్థ్య పరామర్శః ప్రసారితః. స్వాస్థ్య పరామర్శానుసారం యే యాత్రిణః కాంగో ప్రజాతాంత్రిక గణరాజ్యం యుగాండా తథా దక్షిణ సుడాన్ సదృశేషు ఉచ్చ సంకటయుక్తేషు దేశేషు భ్రమణం కృతవంతః తథా చ యేషు జ్వరః శిరోవేదనా పీడా అనిర్ధారిత రక్తస్రావః వమనం చేత్యాదీని లక్షణాని దృశ్యంతే తే సద్య ఏవ చికిత్సకీయ సహాయతాం ప్రాప్తుం సాగ్రహం సూచితాః సంతి. మహానిదేశాలయేన యాత్రిణః అపి సచేతితాః యత్ యే కేపి శంకితస్య అథవా పుష్టీకృతస్య ఇబోలా సంక్రమితస్య రక్తేన శరీరద్రవేణ వా సహ ప్రత్యక్ష సంపర్కం స్థాపితవంతః తైః ప్రవాస నిర్గమన ప్రక్రియాయాః పూర్వమేవ విమానపత్తన స్వాస్థ్యాధికారిణే అథవా స్వాస్థ్యపటలస్య పురతః అనివార్యరూపేణ వివరణం ప్రదాతవ్యం. తమిళనాడురాజ్యే జోసెఫ్ విజయస్య నేతృత్వే శాసనేన అద్య స్వమంత్రిసభాయాః విస్తారః కృతః యేన రాజ్యే సంయుక్తమంత్రిసభాయాః నిర్మాణస్య మార్గః ప్రశస్తః. కాంగ్రెస్ దళస్య ద్వాభ్యాం సహ త్రయోవింశతిః నూతనమంత్రిణః మంత్రిమండలే సమావిష్టాః. అనేన నూతనేన విస్తారేణ మంత్రిమండలస్య సంఖ్యా ద్వాత్రింశత్ యావద్ వర్ధితా యస్మిన్ ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయః అపి అంతర్భవతి. కాంగ్రెస్ దళం అధునా ప్రాయః షట్ దశకానాం అనంతరం రాజ్య మంత్రిసభాం ప్రతి ప్రత్యాగతః అస్తి. సప్తషష్ట్యధికనవశతశతతమ వర్షాత్ పరం ప్రథమవారం ఏతత్ రాష్ట్రీయదళం తమిళనాడురాజ్యస్య మంత్రిమండలే ప్రతినిధిత్వం ప్రాప్నోతి. నవవిస్తారితమంత్రిసభాయాం చతస్రః మహిళా మంత్రిణః అపి సంతి. కేరళ విధానసభాయాః నవగఠితస్య ప్రథమ సమ్మేళనస్య ఆరంభః అద్య తిరువనంతపురం నగరే అభవత్. జి సుధాకరన్ ఇత్యేషః నవనిర్వాచితాన్ సదస్యాన్ శపథం ప్రదత్తవాన్. అధ్యక్షపదస్య నిర్వాచనం శ్వః భవిష్యతి. సత్తారూఢేన UDF ఇత్యనేన తిరువంచూర్ రాధాకృష్ణన్ ఇత్యేషః తస్మై పదాయ నామాంకితః. విధానసభాయాం భాజపాదలస్య త్రయః సదస్యాః సంతి అతః స్పర్ధాత్మక నిర్వాచనస్య అపేక్షా వర్తతే. బి గోపకుమారః తస్య దళస్య అభ్యర్థి రూపేణ ఘోషితః అస్తి. కింటు విపక్షః LDF ఇదానీమపి నిర్వాచన విషయే స్వస్య నిర్ణయం న ఉద్ఘాటితవాన్ ఇతి. పశ్చిమబంగాళ సర్వకారేణ సంపూర్ణే రాజ్యే సర్వేషు మదర్సా ఇత్యేతేషు తత్క్షణ ప్రభావేణ వందే మాతరం ఇత్యస్య గానం అనివార్యం కృతం. అయమాదేశః మదర్సా శిక్షానిదేశాలయేన ప్రసారితః. అధిసూచనాయాః అనుసారం ఏషః నిర్దేశః సర్వకార్య ప్రారూప మదర్సా ఇత్యేతేషు సర్వకార్య అనుదాన ప్రాప్త మదర్సా ఇత్యేతేషు మాన్యతా ప్రాప్త మదర్సా ఇత్యేతేషు తథా చ అల్పసంఖ్యక కార్యమంత్రాలయస్య ఏవం మదర్సా శిక్షావిభాగస్య అంతర్గతం కార్యరతాసు అనుమోదితాసు శిశుశిక్షాకేంద్రేషు మాధ్యమిక శిక్షాకేంద్రేషు చ ప్రవర్తిష్యతే. రక్షామంత్రి రాజనాథ్ సింగః తథా దక్షిణ కొరియా దేశస్య దేశభక్తి భూతపూర్వ సైనిక కార్యమంత్రి కువోన్ ఓహయోల్ చ అద్య సియోల్ నగరస్య ఇమ్జింగక్ ఉద్యానే భారతీయ యుద్ధ స్మారకస్య సంయుక్త రూపేణ ఉద్ఘాటనం అకురుతాం. IPL క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే అహ్మదాబాద్ నగరస్య నరేంద్ర మోడీ క్రీడాంగణే గుజరాత్ టైటన్స్ దళం చెన్నై సూపర్ కింగ్స్ దళం సమ్ముఖీకరిష్యతి. క్రీడా సాయం సార్ధసప్తవాదనతః ఆరభ్యతే. గుజరాత్

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో ఆరోగ్య సాధనలో యోగా, ప్రాణాయామం, ధ్యానం ఆవశ్యకత గురించి డాక్టర్ కె. వినోద్ గారితో పరిచయం వింటారు.
1: ఆరోగ్యానికి మనస్సుకి నేరుగా సంబంధం ఉంది అని మనకి ఈరోజు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు యోగులు చెప్పటం భారతదేశానికి తెలుసు. ఈ రోజున దైనందిన జీవితంలో ఒత్తిడి చాలా ఎక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత వాసులకు కానీ పట్టణ ప్రాంత వాసులకు కానీ ఏదో రకమైనటువంటి మానసిక సంయమనం ఎంతో అవసరమవుతుంది. ఇవి సాధించటానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయని చెప్పి అనేక మంది చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఈ యోగా, ధ్యానం, ప్రాణాయామ ఆవశ్యకత గురించి డాక్టర్ మనతో ఈ రోజున వాటి ఆవశ్యకతని గురించి వివరిస్తున్నారు. అలాగే వీరు డాక్టర్ చీఫ్ ఎనస్థీషియాలజిస్ట్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ మాత్రమే కాదు, అలాగే వారు ఒక యోగా టీచర్ కూడా. వారి పేరు డాక్టర్ వినోద్ కుమార్ కొడిశానా. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం సార్.
1: డాక్టర్ గారు చెప్పండి, అంటే ఇదివరకటి కాలంలో మనం అడిగితే డాక్టరు ఆ యోగా, ప్రాణాయామం అవన్నీ ఏముందిలేండి అని అట్లా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. బట్ ఈ మధ్యకాలంలో చాలామంది డాక్టర్లు కూడా లేదండి, యోగా అవసరం, ప్రాణాయామం, ధ్యానం అవి కూడా చేయాలి, మందులు చికిత్స కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. మరి మీరు ఒక వైద్యుడిగా అలాగే ఒక యోగా టీచర్గా ఈ రెండింటిని మనం ఎలా సంయమనం చేసుకోవచ్చు, వీటి ఆవశ్యకత ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులు కూడా ఈ రోజున వాటి ఆవశ్యకత వారికి ఎంత ఉంది చెప్పండి.
2: మీరు ఖచ్చితంగా నిజం చెప్పారు. ఈరోజు జీవనశైలి చూస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఒత్తిడి, అలజడి, ఆందోళనతో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్నారు. చూస్తే దీనివల్ల ఇవాళ అనేక రుగ్మతులు, దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహము, అధిక రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు, ఎన్నో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాడీలో జరగటం, తద్వారా అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయి. ఇవాళ నేను ఒక ఐసీయూ ఇన్ఛార్జ్గా చూస్తే ఇవాళ నా హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అయ్యే కేసులు 80% మంది వీటి యొక్క కాంప్లికేషన్స్ వల్ల అడ్మిట్ అయ్యేవాళ్ళు. ఉదాహరణకి చూడండి, అధిక రక్తపోటు పెరిగి రక్తనాళాలు చెట్లి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వటం, అలాగే హార్ట్అటాక్ రావటం, తర్వాత డయాలసిస్లోకి వెళ్ళటం, కిడ్నీ ప్రాబ్లం వచ్చి, ఇవన్నీ కూడా ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధుల యొక్క కాంప్లికేషన్స్ వల్లే వస్తున్నాయి. కానీ దీనికి మనం ఏం చేస్తున్నాము, కేవలం మెడిసిన్స్ తీసుకుంటున్నాం. కానీ ఇవాళ డాక్టర్లు కూడా చెప్పేది, మీ ఒత్తిడిని తగ్గించుకోండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి, అలాగే జీవన శైలిని మార్చుకోండి అనే ఎంఫసిస్ చాలా చేస్తున్నారు. కానీ ఏ డాక్టర్ కూడా వాటిని తగ్గించుకునే విధి విధానాలు చెప్పడంలో అసంపూర్ణంగా ఉంటున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్తుంది, 80% జబ్బులు కేవలం సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటున్నారు, కేవలం మీ యొక్క మానసిక స్థితి మీదే ఈ జబ్బులు అనేవి వస్తాయని చెప్తున్నారు. ఎప్పుడైతే మీ మానసిక స్థితిని పెంపొందించుకుంటారో వీటిని నిర్మూలం డెఫినెట్గా జరుగుతుంది. అయితే మీరన్నట్టు

0: యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ అని చెప్పారు కదా, ఇవి మన సంపద. 10,000 సంవత్సరాల నుంచి ఋషులు మునులు మనకిచ్చినటువంటి సంపద. అయితే క్లుప్తంగా మనం వివరణలోకి వెళ్తే, చాలామంది యోగా అంటే కేవలం కొన్ని ఆసనాలు అనుకుంటారు. కానీ పూర్వీకులు చెప్పింది ఏంటంటే, యోగా అంటే శరీరము, మనస్సు, శ్వాసని మమేకం చేస్తూ మనం అంతర్ముఖమవుతూ మనలో ఉన్న శక్తిని గమనించడమే యోగం. అలాగే మన శ్వాసను కూడా గమనిస్తే మన జీవితం శ్వాసతో మొదలై శ్వాసతో ఎండ్ అవుతుంది కండి మన జీవితం. సో శ్వాసే జీవితం. అయితే ఈ శ్వాసని క్రమబద్ధంగా పెట్టుకొని ప్రాణాయామం ఎప్పుడైతే చేస్తామో ఈ మానసిక రుగ్మతలు తగ్గే అవకాశం ఉంది. అలాగే దీని యొక్క ఇంపార్టెన్సు గమనించి ఇంటర్నేషనల్ యోగా డే అని జూన్ 21 ప్రకటించింది. చూడండి, ప్రతి సంవత్సరము ఒక లోగోతో వస్తుంది. ఈ సంవత్సరం చూస్తే వసుదైవ కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం, వన్ వరల్డ్ ఫ్యామిలీ అండ్ వన్ ఫ్యూచర్ అని చెప్పింది. సో మనం ఎప్పుడైతే ఈ ధ్యానము, యోగా, ప్రాణాయామం చేస్తామో మనలో నాడీ వ్యవస్థ శుద్ధిపడి సైకోసోమాటిక్ డిజార్డర్స్ తగ్గే అవకాశం ఉంటుందండి. ఇవాళ పాశ్చాత్య దేశాలైన వెస్టర్న్ కంట్రీస్లో మన ప్రాక్టీసెస్ తీసుకొని చాలా యూనివర్సిటీలో ఒక కరికులం లాగా ఇది అయ్యింది. సో మనము కూడా ఈ యోగాని, ప్రాణాయామాన్ని, మెడిటేషన్ చేయటం చాలా ఆవశ్యకత ఉందండి.
1: ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల ద్వారా లేదా కొన్ని కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా, ప్రాణాయామాల ద్వారా మానసిక ఒత్తిడిని బాగా తగ్గించుకోవచ్చు అని చెప్తారు కదా. అలాగా కొంతమంది సులభంగా చేసుకోగలిగినటువంటి యోగాలు, ప్రాణాయామాలు ఏమైనా మనం వారికి చెప్పచ్చా, వారికి సూచించవచ్చా?
0: డెఫినెట్గా అండి. రోజువారీ మనము ధ్యానం అనేది కంపల్సరీ చేయగలిగితే, ధ్యానం అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏకాగ్రత, ఫోకస్, కాన్సన్ట్రేట్ చేసి ఒక వస్తువుని, ఒక డాట్ని ఊహించుకోమని చెప్తాం. కానీ అది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ ధ్యానానికి 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ 3 ప్రిన్సిపల్స్ ఏంటంటే, నాకు ఏమీ వద్దు, నేను ఏమీ కాను, నేను ఏమీ చేయట్లేదు. ఇవి ఈ 3 చాలా లోతైన సెంటెన్సెస్ అండి. ఒక్కసారి విశ్లేషిస్తే ఇవి జీవిత పరమార్థాలు. ఎప్పుడైతే మనం కూర్చొని 20 నిమిషాల పాటు మన శరీరాన్ని, శ్వాసని, మనసుని గమనిస్తూ ఈ 3 క్వశ్చన్స్ని ఎప్పుడైతే మన మనసులోకి, ఆలోచనలోకి తీసుకొస్తే కొంత సమయానికి నిర్వీర్ణమయ్యి మనము మనసు ప్రశాంతంగా అయి అంతర్ముఖమై మన లోపల శక్తిని మనము గమనించగలం. తద్వారా ఒక మంచి ధ్యానం జరిగి ధ్యానం యొక్క రిజల్ట్ మనకు ఒక బ్యూటిఫుల్గా కాన్సన్ట్రేషన్ పెరగటము, నాడీ వ్యవస్థ చక్కబట్టము, అలాగే మనం మైండ్లో ఒక క్లారిటీ, ఒక మనసులో ఒక కాన్ఫిడెన్స్, అలాగే ఒక కాన్సన్ట్రేషను పెరిగే అవకాశం ఉందండి. సో ఇది సులభమైన ధ్యాన పద్ధతి.
1: అంటే చాలామంది వారికి ఏదైనా వచ్చిన తర్వాత కానీ దీని తాలూకా ప్రాముఖ్యతను గుర్తించరు. మీ దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళలో కూడా ఎక్కువ మంది, అందులో మీరు ఇంటెన్సివ్ కేర్లో స్పెషలిస్ట్గా ఉంటున్నారు కాబట్టి, అలాంటి వారికి మీరు ఎలాంటి సలహాలు, సంప్రదింపులు చేస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం జీవితం చూస్తే ఇందాకన్నట్టు సగం జీవితం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ వస్తువులు, పేరు, కీర్తి, సంపద ఇలాంటివన్నీ సమకూర్చుకుంటున్నాం. కానీ ఆరోగ్యం గురించి, మనలో ఉన్న అంతర్ముఖ శక్తి గురించి వీటినన్నిటినీ మనం గమనించట్లేదు. యోగా, మెడిటేషన్ కానీ చేయట్లేదు. ఎప్పుడైతే ఈ సంపద అంతా కూడగట్టుకొని మన శరీరాన్ని పాడు చేసుకుంటూ రకరకాల వ్యాధుల్ని మనం సంపాదించుకుంటున్నాం, వచ్చిన సంపద అంతా మళ్ళీ ఈ జబ్బుల్ని నయం చేసుకోవడానికి ఖర్చు పెడుతున్నాం, అనారోగ్య పాలై. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ ఇంటెలిజెంట్ వే ఆఫ్ లివింగ్, అవునా కాదండి? సో అందుకని దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్రపంచమంతా ఇవాళ ఇంటర్నేషనల్ యోగా జరుపుకోవటం, అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ధ్యానము, యోగా, ప్రాణాయామము చేయాల్సిన ఆవశ్యకత గురించి చెబుతున్నారు.
1: అందుకనేనండి దేశవ్యాప్తంగా కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంట్లోనూ ధ్యానం జరగాలి అనేటటువంటి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ ధ్యానాన్ని అంటే ఏమి చేయకుండా కూర్చోవడం, ప్రశాంతంగా కూర్చోవడం, ఏమీ ఆలోచన చేయకపోవడం, వస్తున్న ఆలోచనల్ని గమనించుకుంటూ వెళ్ళటం. చాలామంది అమ్మో ఎంతసేపు కూర్చున్నా నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి అని చెప్పి మనం విసిగిపోయి లేచిపోతారు. అలా కాకుండా వస్తున్న ఆలోచనలను అలా గమనించుకుంటుంటే చాలా నెమ్మది నెమ్మదిగా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో

0: మనసు కుదుట పడుతుంది. మనసు ఎప్పుడైతే కుదుట పడుతుందో అప్పుడు ఇక శరీరంలో ఉన్న భాగాలన్నీ బాగా పనిచేస్తాయని ఇప్పుడు మీరు చెప్పిన మాటల ద్వారా అర్థమైందండి. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి, హార్మోనల్లో రకరకాలైనటువంటి తీవ్రతలు ఎక్కువైపోతున్నాయి ఇటీవల కాలంలో. అవి చాలా దూరం వెళ్ళి ఇంకా ఆడవాళ్ళలో ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే ఓవేరియన్ సిస్ట్లు కానీ పీసీఓడీలు కానీ విపరీతంగా వింటున్నాం కదా డాక్టర్ గారు. ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్కి ఎక్కువ గురయ్యేది ఆడవాళ్ళేమో అనిపించేటట్లుగా ఉంది. వాళ్ళకి దీని ఆవశ్యకత ఎంత ఉంది?
1: ఖచ్చితంగా ఉందండి, ఎందుకంటే ఆడవాళ్ళే వంశానికి ఆధారం, ఒక జీవనానికి ఆధారం. ఇవాళ ఆవిడ మొత్తం తన జీవితాన్ని ధారపోసి ఒక కుటుంబాన్ని నిలుపుతుంది. సో వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళలో స్ట్రెస్ పెరిగినప్పుడు ఇవన్నీ కూడా, ఇందాక చెప్పాను కదా డబ్ల్యూహెచ్ఓ స్టాటిస్టిక్స్ అండి, నేను చెప్పడం కాదు, 80% జబ్బులు ఏవైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్, ఒత్తిడి వల్ల వచ్చాయండి, ఇవన్నీ కూడా 100కి 100% నిర్మూలించే అవకాశం యోగాతోటి, మెడిటేషన్తోటి, ప్రాణాయామతోటి ఉందండి. అందుకని పూర్వకాలంలో చూస్తే ఇంత టెక్నాలజీ లేదు, ఇంత మెడిసిన్ లేదు, ఇంత రోబోటిక్ సర్జరీ కానీ ఇవి లేదు. కానీ అప్పుడు కూడా వాళ్ళ జీవన శైలిని, లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకుంటూ ఇవన్నీ కూడా టెక్నిక్స్ వాడుతూ చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సో డెఫినెట్గా ఇది వాళ్ళలో డిసీజెస్ని తగ్గిస్తుందండి. డెఫినెట్లీ ప్రతి ఒక్క ఆడవారు ఇది చెయ్యాలి.
0: అలాగే పిల్లలు, స్టూడెంట్సు, విద్యార్థుల్లో కూడా ఇదివరకు ఎన్నడూ లేనటువంటి అంత ఒత్తిడిని పిల్లలు కూడా ఎదుర్కొంటున్నారండి. స్కూళ్ళల్లో, కాలేజీల్లో, అలాగే కొత్తగా కేంద్ర ప్రభుత్వం కూడా కార్యాలయాల్లో కాసేపు యోగా లేదా ప్రాణాయామ, ధ్యానం, దానికి కాస్త సమయాన్ని కేటాయించండి అని చెప్పి కూడా ఇటీవలే చెప్పడం అంటూ జరిగిందండి. మరి ఈ నేపథ్యంలో అన్ని క్లాస్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా, ఇటు పిల్లలైతేనేమి పెద్దవాళ్ళైతేనేమి, అందరికీ కూడా ఈ యోగా ధ్యానం తాలూకా ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది కదా?
1: అవునండి, 100% ఉందండి. ఇవాళున్న జీవన శైలిలో ప్రతి ఒక్కరు ధ్యానము, యోగా, మెడిటేషన్ చేయవలసిన ఆవశ్యకత డెఫినెట్గా ఉంది. పాతకాలంలో ఏం చెప్పారంటే ధ్యానం అనేది ఒక లగ్జరీ అనుకున్నాం, కానీ ఇట్ ఈస్ ఎ నెసెసిటీ నౌ. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి వాళ్ళు జీవన శైలిని మార్చుకుంటూ ధ్యానము, యోగము, మెడిటేషన్ చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉందండి.
0: అయితే డాక్టర్ గారు, వీటన్నిటితో పాటు మన జీవన విధానము, శైలి మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా మనకి ఎయిర్ కండిషనర్స్ వాడటం, కారులో ఏసీ, ఇంట్లో ఏసీ, బయట ఏసీ, ఆఫీస్లో ఏసీ, ఇలా ప్రతి దగ్గర మనము వాతావరణాన్ని మనం నియంత్రిస్తూ మనం జీవితం గడుపుతున్నాం. మరి ఇలాంటి నేపథ్యంలో, అలాగే ఆహార విహారాలన్నీ కూడా మారిపోయాయి, మరి వీటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని జీవన విధానం ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా?
1: డెఫినెట్గా అండి. ఇవాళ మన జీవన విధానం చూస్తే చాలా ఒత్తిడితో కూడింది కదా. ఈ ఆహార విధానాల గురించి, మనం నేచర్తో ఎలా ఉండాలని 5000 సంవత్సరాల క్రితం ప్రాచీన కాలమైనటువంటి ఆయుర్వేదాన్ని మన పూర్వీకులు ఎప్పుడో ఇచ్చారు. అందులో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా నిద్రపోవాలి, ఎలా జీవనశైలి ఉండాలి అనేది చాలా బ్యూటిఫుల్ సైన్స్ అండి. యాక్చువల్లీ ఆయుర్వేదం అంటేనే సైన్స్ ఆఫ్ లైఫ్ అండి. ఎప్పుడైతే మనము హోలిస్టిక్ అప్రోచ్, అంటే మీరు అలోపతిక్ డాక్టర్ లాగా ఆయుర్వేదం గురించి చెప్తున్నారు అని మీరు అడగచ్చు, కానీ నేననేది ఏంటంటే ఎప్పుడైతే ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటే మనము డెఫినెట్గా ఇవన్నీ కూడా నిర్మూలించి మనం ఒక ఆనందమైన జీవితం, ఆరోగ్యమైన జీవితాన్ని గడపొచ్చండి. సో ఆయుర్వేదాన్ని పాటించడం ఆవశ్యకత ఉందండి.
0: తర్వాత చాలామంది మేము వాకింగ్ చేస్తామండి, వాకింగే మాకు సరిపోతుంది అంటారు, మేము ఇంట్లో పని చేసుకుంటామండి మాకు ఇదే సరిపోతుంది, మేము ప్రత్యేకంగా ఏమి చేయక్కర్లేదు అని అంటారు. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొన్ని కొన్ని వాటికి పరిమితం అయిపోతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ యోగా, ప్రాణాయామం, ధ్యానము ఆవశ్యకత ఉందంటారా?
1: 100% ఉందండి. మనం ఎప్పుడైతే ఓన్లీ వాకింగ్, ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ, ఓన్లీ బాడీకి యాక్టివిటీ చేస్తే సరిపోదండి, మైండ్కి కూడా రెస్ట్ అనేది చాలా అవసరం. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే మన మనసు శరీరం లోపల ఉందనుకుంటాం, కానీ మనసుని చూస్తే అది చాలా సూక్ష్మమైంది, ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తుతూ ఉంటుంది. సో దాన్ని కుదుటగా చేసి నాడీ వ్యవస్థని క్రమంగా ఒక క్రమబద్ధంగా చేయటము, ఒక రిలాక్సేషన్ టెక్నిక్ అనేది డెఫినెట్గా అవసరం అండి. కేవలం వాకింగ్, ఎక్సర్సైజ్తో సరిపోద్దండి. ప్రతి ఒక్కరు మెడిటేషన్ అనేది కంపల్సరీ వాళ్ళ జీవన శైలిలో ఉండవలసిందే.
0: మరీ ముఖ్యంగా చాలామందికి ఏంటంటే శారీరకంగా బాగుంటారు, మీరు అన్నట్టుగా మానసికంగా ఇంకా ముందుకు వెళితే వాళ్ళకి భావావేశాలు చాలా ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా యువతరంలో ఇటీవల కాలంలో ఒక 2 మార్కులు తక్కువ వస్తే బాగా వెళ్ళి వాళ్ళు డ్రింక్ చేయటము, మందు కొట్టడము, లేదా చెడు సావాసాలు, డ్రగ్స్, లేదా ఇంకా ముందుకెళ్ళి ఏదైనా చెడు సినిమాలు చూడటం, అశ్లీలమైన వాటికి వెళ్ళటం, తప్పుడు పనులు చేయటం, లేదా ఇంకా అవతల వాళ్ళని హింసించటం, ఇవన్నీ కూడా ఎమోషనల్ ప్లేన్లో జరుగుతున్నటువంటివి కదా అండి. దానికి మనకి ఈ యోగా ప్రాణాయామం ధ్యానాలకి సంబంధం ఉందా వాటిని కంట్రోల్ చేయడానికి?
1: డెఫినెట్గా అండి, ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చూడండి, యువతలో ఇవాళ ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి, వాళ్ళలో మనసు స్థిమితంగా లేకపోవడం. యాక్చువల్లీ ఎప్పుడు మనసు స్థిమితంగా ఉంటుందంటే వాళ్ళకు ఒక మైండ్లో ఒక క్లారిటీ ఉండటం, ఏ పని చేయాలి, ఏది మంచి ఏది చెడు అని ఒక కాన్ఫిడెన్స్ ఉండటము. దీన్ని నేను 3C టెక్నిక్ అంటాను. ఒకటేమో క్లారిటీ ఇన్ ద మైండ్ అండ్ కాన్ఫిడెన్స్ టు అండర్గో, ఆర్ ఒక కాన్ఫిడెన్స్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని ఛాలెంజ్గా మార్చుకొని ముందుకెళ్ళగలిగే శక్తి, అలాగే ఒక కాన్సన్ట్రేషన్. ఈ మూడు లేకపోవటం వల్ల వాళ్ళు ఈ చెడుదారులకు వెళ్ళటం జరుగుతుంది. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, వాళ్ళ క్లారిటీ రావాలన్నా కేవలం యోగా ధ్యానం చేయటం వల్లనే వాళ్ళకి ఈ 3Cs పెరిగి ఒక మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉందండి.
0: కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో మార్పులకి కూడా ఇది చాలా అవసరం. కాబట్టి స్కూళ్ళల్లో, కాలేజీల్లో కూడా కాసేపైనా రోజుకి ఒక 10-15 నిమిషాలు ప్రశాంతంగా వాళ్ళు కూర్చుని ఒక 20 నిమిషాలు ధ్యానం అందరి చేత చేయించగలిగితే, అలాగే మోరల్ వాల్యూస్ నింపగలిగితే, యోగా అనేటటువంటిది ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. చాలామంది మేము ఎక్సర్సైజ్ చేస్తామండి, జిమ్కి వెళ్తామనేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువయ్యారు ఈ మధ్యన. జిమ్కి వెళ్ళి 5,000, 10,000 కట్టుకొని, లేకపోతే ఒక ప్రత్యేకమైన ట్రైనర్ని పెట్టుకొని 5-10,000 వాళ్ళకి ఇచ్చి, ఈ కాలు ఇలా పెట్టు, ఆ చేయి ఇలా తే, లేదా ఈ బరువు ఇలా ఎత్తు అని చెప్తారు. అది కూడా మనం తప్పు పట్టము, అదంతా కరెక్టే. కానీ అంతకంటే సునాయాసంగా సులభంగా చేయగలిగినటువంటి యోగాసనాలు ఉన్నప్పుడు ఇంట్లోనే ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది కదా?
1: డెఫినెట్గా అండి, అది నేను మొదట్లో చెప్పాను కదా, యోగం అంటే కలయిక. దేని కలయిక? శ్వాస, శరీరము, మనస్సు. మనం పూర్వీకులు రాసినటువంటి చూస్తే యోగం వల్ల లాభాలు ఏంటంటే, యోగ కర్మసు కౌశలం అంటే స్కిల్ ఇన్ యాక్షన్, ఒక స్కిల్ వస్తుంది. అలాగే యోగ చిత్త వృత్తి నిరోధ అంటే మన యొక్క మైండ్ యొక్క మాడ్యులేషన్స్, అంటే మైండ్ రకరకాల అలజడులు, ఆందోళనలు, ఏవైతే ఈ నెగిటివ్ ఇంటెన్షన్స్, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయో అవన్నీ పూర్తిగా పోయి మైండ్ ఒక ఫోకస్ క్లారిటీలోకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మీరన్నట్టు జిమ్లోకి వెళ్తే వాళ్ళ మజిల్ మాస్ పెరుగుతుంది. కానీ యాక్చువల్లీ పూర్వీకులు చెప్పినట్టు స్థిరం సుఖం ఆసనం అని చెప్పారు. ఎప్పుడైతే యోగంలో మనకు జిమ్లో చేసినటువంటి బెనిఫిట్తో పాటు ఈ మైండ్ మాడ్యులేషను, అలాగే నాడీ వ్యవస్థ కుదురుపడటం జరుగుతుంది. సో జిమ్కి వెళ్ళటం తప్పేం కాదండి, దానితో పాటు డెఫినెట్గా యోగా, మెడిటేషన్, ప్రాణాయామం అనేది డెఫినెట్గా ఇవాళ ప్రతి ఒక్కరు చేయవలసిన అవసరం ఉందండి.
0: కాబట్టి ఈ రోజున ఆరోగ్యవంతమైన భారతదేశాని కోసం ప్రతి ఒక్కరూ కూడా కాసేపైనా యోగా చేద్దాము, ప్రాణాయామం చేద్దాము, ధ్యానం చేద్దాం, మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అనేకమైనటువంటి సమస్యలకి సమాధానాలు ఇంట్యూటివ్గా లోపల నుంచే అవే వస్తాయని చెప్పి పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు. డాక్టర్ వినోద్ కుమార్ కొడిషానా గారు, చాలా ధన్యవాదాలండి. మీరు చాలా చక్కగా ఇటు శాస్త్రాన్ని అలాగే యోగాని రెండింటిని ముడిపెట్టి ఏమేమి చేయాలో శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్. థ్యాంక్ యూ.
2: పల్లెసీమల కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆరోగ్య సాధనలో యోగా, ప్రాణాయామం, ధ్యానం ఆవశ్యకత గురించి డాక్టర్ వినోద్ కొడిషన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. వ్యవసాయ సూచనలు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో టమాటా పంట సాగు గురించిన వ్యవసాయ సూచనలు వింటారు.
1: టమాటా పంట సాగు గురించి తెలుసుకుందాం. టమాటా పంటని సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగు చేయొచ్చు. ఇక టమాటా సాగుకు అనుకూలమైన నేలల్ని గనక మనం చూసినట్టయితే బాగా నీరు హింకే బరువైన గరప నేలలు ఈ పంటకి అనుకూలం. వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా సాగు చేయొచ్చు. శీతాకాలంలో దీనిని ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల లాంటి వివిధ రకాల నేలల్లో సాగు చేయొచ్చు. మురుగునీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ టమాటా పంట సాగుకు అనుకూలం కాదు. ఇక టమాటాలో రకాల విషయానికి వచ్చినట్టయితే పూసా రూబీ ఈ రకం కాలపరిమితి 130 నుండి 135 రోజుల వరకు ఉంటుంది. పండ్ల పరిమాణం మధ్యస్థంగా ఉండి లోతైన గాళ్లు కలిగి ఉంటాయి. దిగుబడి హెక్టార్కి 12 టన్నుల వరకు ఉంటుంది. పూసా ఎర్లీ డ్వార్ఫ్ 120 నుండి 130 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. పండ్ల పరిమాణం పూసా రూబీ కన్నా పెద్దగా ఉండి తేలికపాటి ఎరుపు రంగు కలిగి ఉంటుంది. వర్షాకాలం అలాగే వేసవిలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దిగుబడి ఎకరానికి 12 టన్నుల వరకు ఉంటుంది. మారుతం ఈ రకం 135 నుండి 140 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. పండ్లు గుండ్రంగా మధ్యస్థంగా ఉంటాయి. ఈ రకం వేసవి కాలానికి అనుకూలమైన రకం. దిగుబడి ఎకరానికి 12 నుండి 14 టన్నుల వరకు ఉంటుంది. అర్క మేఘాలి ఈ రకం 130 రోజుల కాలపరిమితి కలిగిన రకం. వర్షాధార పంటగా వేయడానికి ఈ రకం అనుకూలంగా ఉంటుంది. దిగుబడి ఎకరానికి 7 నుండి 8 టన్నుల వరకు ఉంటుంది. అర్కా సౌరభ్ ఈ రకం 105 నుండి 110 రోజుల కాలపరిమితి కలిగిన రకం. పండ్ల పరిమాణం పెద్దగా గుండ్రంగా ఉంటుంది. ప్రాసెసింగ్కి అలాగే కాయగూరగా కూడా ఈ రకం అనుకూలంగా ఉంటుంది. దిగుబడి ఎకరానికి 14 టన్నుల వరకు ఉంటుంది. అర్కా వికాస్ ఈ రకం 105 నుండి 110 రోజుల కాలపరిమితి కలిగిన రకం. పండ్ల పరిమాణం పెద్దగా గుండ్రంగా చదునుగా ఉంటుంది. తాజా కాయగూరగా వాడడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వేసవి పంటకి కూడా అనుకూలంగా ఉంటుంది. దిగుబడి ఎకరానికి 14.5 నుండి 16 టన్నుల వరకు ఉంటుంది. శీతాకాలంలో ఈ టమాటాను సాగు చేయదలుచుకుంటున్నప్పుడు పూసా రూబీ, పూసా ఎర్లీ డ్వార్ఫ్, అర్కా వికాస్, అర్కా సౌరభ్ రకాలు అనుకూలంగా ఉంటాయి. సంకరజాతి రకాల విషయానికి వచ్చినట్టయితే వైశాలి, రూపాలి, రష్మి, నవీన్, మంగళ, అవినాష్ 2, బిఎస్ఎస్ 2, రజని, అన్నపూర్ణ, ఎంటీహెచ్ 1, 2, 6, యుఎస్ 618, 31, 40, సిరి, లక్ష్మి ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలన్నీ కూడా సలాడ్లు చేయడానికి అలాగే ప్రాసెసింగ్కి అనుకూలంగా ఉంటాయి. ఇక నిల్వకి అనుకూలమైన రకాలని కనుక మనం చూసినట్టయితే అర్కా వికాస్, అర్కా సౌరభ్ అలాగే ఇతర హైబ్రిడ్ రకాలన్నీ కూడా నిల్వకి అనుకూలంగా ఉంటాయి. ఈ టమాటా సాగుకు నేల తయారీ విధానాన్ని కనుక మనం చూసినట్టయితే 3 నుండి 4 సార్లు దున్ని చదును చేసుకోవాలి. 4x5 చదరపు మీటర్ల గల మళ్ళని తయారు చేసుకోవాలి. ఎకరానికి సూటి రకాలైతే గనక 200 గ్రాములు, సంకరజాతి రకాలైతే గనక 60 నుండి 80 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందే కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా 3 గ్రాముల మెటలాక్సిల్తో 2 గంటల తర్వాత 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేయాలి. రసం పీల్చే పురుగుల బెడదను తట్టుకునే విధంగా ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి తర్వాత శిలీంద్ర నాశనలతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరం పొలంలో నాటడానికి 1x4 చదరపు మీటర్ల విస్తీర్ణం గల 6 అంగుళాల ఎత్తైన 8 నుండి 10 నారుమళ్లని తయారు చేసుకోవాలి. నారుకుళ్ళు తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 0.5% బోర్డో మిశ్రమంతో నారుమళ్లని శుద్ధి చేయాలి. విత్తే ముందు విత్తనాలను 60 డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో 5 నుండి 10 నిమిషాల సేపు ఉంచి తీయాలి. నారుమడిలో 10 సెంటీమీటర్ల ఎడంతో వరసల్లో 1 నుండి 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాలని పల్చగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే రోజ్ క్యాన్తో నీటిని చల్లి పాలిథిన్ షీట్ లేదా వరిగడ్డితో నారుమళ్లని కప్పాలి. విత్తనాలు మొలకెత్తిన వెంటనే అంటే 7 నుండి 10 రోజులకి మల్చింగ్గా వేసిన వరిగడ్డి లేదా పాలిథిన్ షీట్ని తీసేయాలి. 2 నుండి 3 వారాల వయసులో నారుకుళ్ళు తెగులు రాకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలి. 3 వారాల వయసు గల నారుమడికి రసం పీల్చే పురుగుల నుండి నివారణ కోసం కార్బోఫ్యూరన్ 3G గుళికల్ని 40 చదరపు మీటర్ల నారుమడికి 100 గ్రాముల చొప్పున వేసి నీటి తడి పెట్టాలి. నారుమడిని పీకడానికి 2 నుండి 3 రోజుల ముందుగా లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల రోగార్, దాంతోపాటుగా 1 గ్రాము బావిస్టిన్ని కలిపి నారుమడి మీద పిచికారీ చేయాలి. నారుమడిలో మొక్కలు దృఢపడడానికి గింజ విత్తిన 20 నుండి 30 రోజుల మధ్య రోజు విడిచి రోజు నీటిని పెట్టాలి. 25 నుండి 30 రోజుల వయసుండి 3 నుండి 4 ఆకులు గల మొక్కల్ని ప్రధాన పొలంలో నాటుకోవాలి. సాధ్యమైనంత వరకు 30 రోజులు మించిన ముదురు నారుని నాటుకోకుండా ఉంటే మంచిది. ఈ టమాటా నారుని ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు వరసల మధ్య 60 సెంటీమీటర్లు, వరసల్లో మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. ఇక టమాటా సాగుకు ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే చివరి దిక్కులో ఎకరానికి 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువు వేసి కలయిదున్నాలి. నాటేటప్పుడు ఎకరానికి 24 కిలోల భాస్వరం అంటే 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, అలాగే 24 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని అంటే 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేయాలి. 48 నుండి 60 కిలోల నత్రజనిని 3 సమపాళ్లుగా చేసి నాటిన 30 రోజులకి, 45 రోజులకి, అలాగే 60 రోజులకి పైపాటుగా బోదలు ఎగదోసి వేసుకోవాలి. పూత దశలో లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని కలిపి పిచికారీ చేస్తే 15 నుండి 20% దిగుబడి పెరుగుతుంది. నాటే ముందే ఎకరానికి 8 నుండి 12 కిలోల చొప్పున బోరాక్స్ని వేసినట్టయితే పళ్ళు పగలకుండా ఉంటాయి. ఎకరానికి 10 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేసినట్టయితే జింక్ లోపం రాకుండా ఉంటుంది. నాటిన 30 నుండి 45 రోజులకి లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి పిచికారీ చేసినట్టయితే 20% వరకు దిగుబడి పెరుగుతుంది. పూత దశలో ఎకరానికి 400 మిల్లీగ్రాముల 2,4-D మందిని 200 లీటర్ల నీళ్లకి కలిపి, లేదా 1 మిల్లీలీటర్ ప్లానోఫిక్స్ని 4 లీటర్ల నీళ్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేసినట్టయితే పూత పిండ నిలిచి మంచి దిగుబడినిస్తుంది. ఇక టమాటాలో కలుపు నివారణ విషయానికి వచ్చినట్టయితే కలుపు నివారణ కోసం ఎకరానికి పెండి మిథాలిన్ 1 లీటరు తేలిక నెలల్లో, అలాగే 1.2 లీటర్లు బరువు నెలల్లో, 200 లీటర్ల నీళ్లలో కలిపి నాటిన 48 గంటల్లోపు లేదా తడి నేల మీద పిచికారీ చేయాలి. మెట్రిబుజిన్ అనే మందుని 300 గ్రాముల మోతాదులో నాటిన 15 రోజులకి 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30 నుండి 35 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పొలంలో కలుపు లేకుండా 4 వారాల్లో అంతరకృషి చేయాలి. మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కదిలించకూడదు. పొడవుగా పెరిగే హైబ్రిడ్ మొక్కలకి మరియు మామూలు రకాలకి కూడా ఊతం కర్రల్ని పాతాలి. ఊతం ఇవ్వడం వల్ల మంచి పరిమాణం గల కాయలు ఏర్పడతాయి. అంతేకాకుండా కాయలు నేలకు తగిలి చెడిపోకుండా కాపాడుకోవచ్చు. ప్రతి 2-3 వరుసల టమాటాకి 2 వరుసల మొక్కజొన్న పంటని ఉత్తర దక్షిణ దిశల్లో నాటుకోవచ్చు. భూమిలో తేమను బట్టి 7 నుండి 10 రోజుల వ్యవధిలో నీటిని పెడుతూ ఉండాలి. టమాటాలో సమగ్ర సస్యరక్షణ విధానాన్ని గనక మనం చూసినట్టయితే ఫ్రెంచ్ చిక్కుడు అంటే బిన్నీస్ పంటతో పంట మార్పిడి చేస్తే బ్యాక్టీరియా ఎండు తెగుల్ని కొంతవరకు అరికట్టచ్చు. ఆవాలు, బంతి, అలాగే ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల నులిపురుగుల ఉధృతి తగ్గుతుంది. కిలో విత్తనానికి ముందుగా 3 గ్రాముల థైరం, ఆ తర్వాత 8 గ్రాముల ట్రైకోడర్మ కల్చర్తో విత్తన శుద్ధి చేయాలి. వేసవిలో దుక్కులు లోతుగా దున్నడం వల్ల నేలలో ఉన్న నిద్రావస్థ దశలోని పురుగులు నివారింపబడతాయి. ట్రైకోడర్మ కల్చర్ని దుక్కులో వేసుకోవాలి. పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటల్ని అడ్డుపంటగా వేయడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గి టమాటాలో ఆకు ఎండు తెగులు, వైరస్ తెగుళ్లు కొంతవరకు తగ్గుతాయి. పొలంలో అక్కడక్కడ వేసిన ఆముదం మొక్కల మీద ఉన్న గుడ్ల సముదాయాలను, అప్పుడే పదకబడిన పిల్ల పురుగుల్ని ఏరి నాశనం చేయాలి. పొలంలో అక్కడక్కడ ఎకరానికి 4 చొప్పున పసుపు రంగు పూసిన రేకుల్ని ఆముదం లేదా గ్రీజ్ పూసి పెట్టాలి. వీటికి తెల్లదోమలు ఆకర్షించబడి అతుక్కుంటాయి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను పెట్టి శనగ పచ్చ పురుగుని, అలాగే రబ్బరు పురుగుల ఉనికిని గమనించాలి. ఎర్రపంటగా బంతి మొక్కల్ని 1:16 నిష్పత్తిలో వేసుకోవాలి. 45 రోజుల బంతి నారును, 25 రోజుల టమాటా నారును దీనికోసం నాటుకోవాలి. పూత దశకి ముందుగా ఎకరానికి 20,000 చొప్పున ట్రైకోగ్రామ బద్దనికల్ని వారానికి 1 సార్ చొప్పున 6 వారాలు విడుదల చేయాలి. 250 లార్వాలకి సమానమైన వైరస్ ద్రావణాన్ని 2 సార్లు 10 రోజుల వ్యవధిలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. ఆశించిన పురుగుల్ని నిర్ణయించి తగిన వైరస్ని ఎంపిక చేసుకోవాలి. పొలంలో ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. మొక్క పెరుగుదల దశలో నాటిన 30 రోజుల నుండి పూత దశ వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల తేడాతో పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న చోట్ల ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని నాటడానికి ముందు భూమిలో కలిసేలా వేసుకోవాలి. ఎండోసల్ఫాన్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున పూత సమయం నుంచి పిచికారీ చేయాలి.
0: వ్యవసాయ సూచనల కార్యక్రమంలో మీరు ఇంతవరకు టమాటో పంట సాగు గురించిన వ్యవసాయ సూచనలు విన్నారు. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
2: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమై

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్యను.
2: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 MHz పై ఈ పూట ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తా ప్రసారం, 7:15 పంట సీమలు కార్యక్రమంలో మామిడి మార్కెటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వి సుజాత గారితో పరిచయం వింటారు. అనంతరం పంట సీమలు కార్యక్రమంలో జానపద గీతం వింటారు. పంట సీమలు కార్యక్రమంలో చివరిగా మేకలలో కొరియాప్టిక్ చర్మవ్యాధి గురించిన విశేషాలు వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో, ఇక 8:00 తెలుగు ప్రసంగం కార్యక్రమంలో అవే కళ్ళు కథానిక వింటారు. రచన శ్రీ పాణిగ్రహి సుజాత గారు.

ఇక 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవం గురించి అతిథి ఆదావాణి హనుమంతప్ప విశ్రాంత తెలుగు ఆచార్యులు రాయలసీమ విశ్వవిద్యాలయం కర్నూలు వారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ జి చంద్రశేఖర్ ఏవిపెక్స్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

ఇక ఈ సాయంత్రం 8:30 తెలుగులో వార్త ప్రసారం అంటారు. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ ఏమిటర్ కార్యక్రమాలు వింటారు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. ఇవి ఈ పూట 102.2 MHz మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. 102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్టపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకొచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలుండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీశక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్దతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్ నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నమిది. 3 లక్షల మంది ప్రజలకు లబ్ది చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా 2వ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30-40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికులను ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్దతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపో లేక్ నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా యాత్రికులకు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 50 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
2: बड़ी बड़ी कंपनियों के अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की उन्हीं का अगर वैल्यू देखें तो वो 3 ट्रिलियन डॉलर से ज्यादा इनकी वैल्यू बनती है, यानी भारत की जीडीपी.
0: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
3: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: ఐదు దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6:40 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. పంట సీములు

0: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో మామిడి మార్కెటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వి సుజాత గారితో పరిచయం, జానపద గీతం, చివరిగా మేకలలో కొరియాప్టిక్ చర్మవ్యాధి గురించిన విశేషాలు వింటారు.
1: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో మామిడి మార్కెటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: సుజాత గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: మీరు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్గూడెంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఉద్యాన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి.
3: అవునండి.
2: ఇప్పుడు మనం ఉన్నది వేసవి కాలంలో కదండి.
3: అవును.
2: ఇప్పుడు వేసవి కాలం అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పళ్ళు, అలాగే మల్లెపూలు.
3: అవును.
2: చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఈ మామిడి పండుని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.
3: అవును.
2: అది కూడా ప్రత్యేకంగా ఈ 2-3 నెలలు మాత్రమే ఆ పండు అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇష్టంగా తింటారు ఈ పండుని. అలాగే ఇప్పుడు ఈ మామిడి పండు విషయానికి వచ్చినట్టయితే దీనిలో రైతులు చాలా నష్టాలని చవి చూస్తున్నారు కదండి ఈ మధ్యకాలంలో. మామిడి పంట చేతికొచ్చే సమయానికి ఈదురుగాలుల వల్ల కానీ, అలాగే అకాల వర్షాల వల్ల కానీ పళ్ళు రాలిపోవడం అని జరుగుతూ ఉంటుంది. దానివల్ల రైతులకి చాలా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రకాల కారణాలు అంటే పురుగుల సమస్య గాని, తెగుళ్ల సమస్య గాని కొన్ని తోటల్లో ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నష్టాన్ని చూస్తూ ఉంటారు. అలాగే ఈ కాయల్ని ఎగుమతి చేసే అవకాశం కూడా మనకి చాలా ఎక్కువగా ఉంది కదండి. ఇక్కడే మనకి ఎక్కువగా పంట అనేది వస్తుంది కాబట్టి విదేశాలకు కూడా మామిడిని ఎగుమతి
3: చేయొచ్చు.
2: ఎగుమతి చేసేటప్పుడు కూడా కొన్ని రకాల నిర్దిష్ట ప్రమాణానికి లోబడి ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అలాగే క్రిమిసంహారక మందులు, పురుగు మందుల అవశేషాలు అవన్నీ లేకుండా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు కదండి పళ్ళ మీద. ఈ రోజు మీ ద్వారా ఇలాంటి విషయాలన్నీ కూడా మన రైతు సోదరులందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నామండి. అసలు మామిడి మార్కెటింగ్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి ఈ విషయాలన్నీ చెప్తారా?
3: తప్పకుండానండి.
2: ఇప్పుడు మామిడిలో ఈ మార్కెటింగ్ యొక్క ఆవశ్యకత ఏంటంటారు?
3: మనము మామిడి అనే కాదండి, ఏ ఉత్పత్తి తీసుకున్నా కూడా మార్కెటింగే కీలకం. పండించడం ఎంత ముఖ్యమో మార్కెటింగ్ చేయడం కూడా ఒక ఉత్పత్తికి లేదా ఒక వస్తువుకి అంతే ముఖ్యం. ఇంకా మామిడి లాంటి పళ్ళు అలాంటివి తీసుకుంటే, ఎందుకంటే ఇవి ఎక్కువ కాలం మనం నిల్వ చేయలేం కాబట్టి, నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి మనం వీలైనంత బాగా సమర్థవంతంగా మార్కెటింగ్ చేసుకోగలగాలి. అంటే కోత అనంతరం వచ్చే నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎంత బాగా మనం తగ్గించగలిగితే, రైతులు తగ్గించుకోగలిగితే వాళ్ళకి అంత ఎక్కువ లాభం వస్తుంది. కాబట్టి మార్కెటింగ్కి చాలా సమర్థవంతమైన మార్కెటింగ్కి చాలా చాలా అవసరం అనేది ఉంది. ఈ మామిడి తీసుకుంటే మనం మామిడి పండ్ల ఉత్పత్తిలో మన భారతదేశం

0: సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే చెట్టు నుంచి ఒక రెండు మూడు కాయలు రాలిపోయిన గానీ పక్వానికి రాని మిగతా కాయలను కూడా కొయ్యడం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల పండు నాణ్యత దెబ్బతింటుంది. అలాగే మామిడికాయలో కాయ నాణ్యత గాని కాయ రుచి గాని మనం కోత సమయంలో తీసుకునే జాగ్రత్తలు, కోత అనంతరం మనం చేపట్టే చర్యలపైనే ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ చేయాలి అంటే రైతులు కోతకు ముందు కోత తర్వాత కూడా అనేకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
1: ఇప్పుడు కోత అనంతరం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు కదండి, ఈ కోత అనంతరం ఈ మామిడి పళ్ళలో నష్టం ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణాలు ఏమే ఉన్నాయి?
0: చాలా కారణాలు ఉన్నాయండి నష్టం జరగడానికి. అయితే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ జరిపిన సర్వేలో మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పండ్లలో 30% కోత మరియు కోత అనంతరం అవి కొల్లడం కాని ఎండిపోవడం గాని పగలడం గాని లేదా సరిగ్గా పండక గాని వినియోగదారునికి సరిగ్గా అందడం లేదనే వాస్తవం బయటపడింది వాళ్ళ సర్వేలో. దానికి ప్రధానంగా చెప్పుకునే కారణాలు ఏంటంటే, ఒకటి రైతులు శాస్త్రోక్తంగా కాయల్ని కొయ్యకపోవడం, రెండోది చెట్ల మీద ఉన్న ముదిరిన కాయలతో పాటు సరిగ్గా ముదరని కాయలను కూడా ఒకేసారి కొయ్యడం, కోసిన తర్వాత కూడా వాటిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోవడం, అలాగే మనము పనికిరాని వాటిని వేరు చేయాలండి, అంటే కుళ్ళిన వాటిని గానీ సరిగ్గా లేని కాయల్ని వేరు చేయకపోతే ఏమవుతుందంటే మంచి కాయలు కూడా వాటి వల్ల పాడైపోయే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాటిని వేరు చేయకపోవడము, అలాగే గ్రేడింగ్ చేయకపోవడము. ఎప్పుడైనా మనం గ్రేడింగ్ చేయడం వల్ల నాణ్యత గల కాయలకి ఎక్కువ ధర అనేది పలుకుతుంది. గ్రేడింగ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మంచివి నాణ్యత లేనివి అన్ని కలిసి ఉంటాయి కాబట్టి సరైన ధర అనేది రాదు. అలాగే సరైన పద్ధతిలో ప్యాకింగ్ చేయకపోవడం, మనం ఏదైతే రవాణా పద్ధతులు పాటిస్తున్నామో అవన్నీ కూడా లోపభూయిష్టమైనవి, అలాంటి రవాణాను పాటించడం, అలాగే మనం నిల్వ చేసేటప్పుడు కూడా అనేక లోపాలు, మనం సరిగ్గా పరిశుభ్రత పాటించకపోవడం, ఇవన్నీ కూడా మనం కారణాలుగా చెప్పుకోవచ్చు.
1: ఇందాక మీరు ఒక మాట అన్నారు కదండి, ముదిరిన కాయలతో పాటు ముదరని కాయల్ని లేత కాయల్ని కూడా కోసేస్తూ ఉంటారు, దానివల్ల నష్టం ఉంటుందని చెప్పారు కదా, అసలు ఈ కాయ పక్వదశకి వచ్చిందని చెప్పి మనకి గుర్తులు ఎలా ఉంటాయి?
0: అంటే మనం ఇప్పుడు మామిడి తీసుకుంటే అండి పిందె నుంచి కాయకోతకి సుమారు 90 నుంచి 120 రోజుల టైం పడుతుంది, సమయం పడుతుంది. ఎప్పుడైతే అవి పక్వదశకు వస్తాయో కాయ యొక్క రంగు ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చ రంగుకి మారుతుంది తోలు, అప్పటికి కాయ భుజాలు కూడా పూర్తిగా పెరుగుతాయి అన్నమాట. అట్లాగే కాయ పూర్తిగా పక్వానికి వస్తే కాయ నుంచి కారే సొన తగ్గుతుంది, అంటే సొన కారడం తగ్గుతుంది. సో అప్పుడు మనం ఏంటంటే నాణ్యమైన పండ్లు కావాలి అంటే గనక కాయల్ని అవసరం మేరకు, అంటే ఎంతైతే మనం మార్కెటింగ్ చేయాలనుకుంటున్నామో అవి కరెక్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని కొయ్యాలి. సరిగ్గా ముదరని కాయల్ని కొయ్యకూడదు, కోస్తే ఏమవుతుందంటే సరిగ్గా పండవవి, ఒకవేళ పండినా కూడా నాణ్యంగా ఉండవు. ఉదాహరణకి మనం నీలేశం శంకర రకం తీసుకుంటే ఆ వెరైటీ మామిడికాయలు మనకి సీజన్ లో ఆలస్యంగా ముదురుతాయి, మనం ముందే కోసేసి అంటే తొందరపడి కోసేసి మగ్గబెట్టినా కూడా సరిగ్గా పండవు, తినడానికి మనకి అంత అనువుగా కూడా ఉండవు అన్నమాట. అట్లాగే ఎక్కువ ముదిరి రంగు వచ్చిన కాయల్ని గనక మనం కోస్తే, అంటే ఎక్కువ కాలం ముదర పెడితే గనక అవి తొందరగా పండుతాయి గానీ ఎక్కువ కాలం నిల్వ ఉండవు,
1: అంటే అప్పటికప్పుడు తినడానికి పనికి వస్తాయి
0: గానీ నిల్వ చేయడానికి పనికిరావు, మనం మార్కెటింగ్ కొంచెం దూరం మార్కెట్లకు పంపించుకోవడానికి కూడా పనికిరావు అన్నమాట. అట్లాగే మామిడికాయలు కోసేటప్పుడు మనం కొన్ని లక్షణాలను బట్టి మనం గుర్తించవచ్చు అవి పక్వదశకు వచ్చాయా లేదా అనేది. ఒకటి ఏంటంటే కాయకు భుజాలు బాగా ఏర్పడతాయి, తొడిమి దగ్గర గుంటలాగా వస్తుంది అన్నమాట. ఇంకోటి ఇందాక చెప్పినట్టు కాయ తోలు గాఢ ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగుకు మారుతుంది, అలాగే కాయ మీద ఉండే స్వేద గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవి మనకి స్పష్టంగా కనపడాలి. అలాగే కొన్ని రకాలు అంటే ఆల్ఫాన్సో పైరి ఆంగ్రా ఇలాంటి రకాలు తీసుకుంటే స్పెసిఫిక్ గ్రావిటీ అంటే మనం నిర్దిష్ట ఆకర్షణ అంటాం కదండి అది ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే మనం ఏదైనా టెస్ట్ చేయాలి అంటే 2% ఉప్పు ద్రావణంలో గనక మనం కాయని వేస్తే కాయ మునిగిపోవాలి, అప్పుడు అది పక్వ దశకు వచ్చినట్టు గుర్తు,
1: పక్వానికి రాకపోతే అది
0: మునగదండి. తర్వాత కాయలోని కండ లోపల ఉండే కండ ఏదైతే ఉందో అది లేత పసుపచ్చ రంగుకు మారి ఉండాలి. రిఫ్రాక్టోమీటర్ అని ఒక పరికరం ఉందండి, అది రైతులు కూడా వాడచ్చు. ఆ పరికరంతో ఏంటంటే మనం పండులోని చక్కెర శాతాన్ని కొలవడం ద్వారా పరిపక్వ దశకు సులభంగా వచ్చిందా లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు. రిఫ్రాక్టోమీటర్ ని ఉపయోగించి మనం చక్కెర ని బ్రిక్స్ అంటాము, బ్రిక్స్ రూపంలో అంటే అవి యూనిట్స్ అన్నమాట కొలుస్తాము. మనం లోకల్ మార్కెట్ పంపించాలంటే చక్కెర 9 నుంచి 11 డిగ్రీల బ్రిక్స్ ఉండాలి, అదే మనం విదేశాలకు పంపించాలనుకుంటే దాంట్లో చక్కెర 8 నుంచి 9 డిగ్రీల బ్రిక్స్ ఉంటే మనం దాన్ని పక్వ దశకు వచ్చింది, ప్లస్ మనం మార్కెటింగ్ చేసుకోవడానికి అనువుగా ఉందని మనం కోత పాటించవచ్చు.
1: మరి కాయల్ని కోసేటప్పుడు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని కొయ్యాలని చెప్తూ ఉంటారు కదండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: కాయల్ని కోసేటప్పుడు కొయ్యడానికి ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే మనం కాయలు కోస్తాము అనగా ఒక 3 వారాల ముందు నుంచే మనం కలుపు మందులు కానీ పురుగు మందులు కానీ

0: పులి మందులు గానీ వాడకూడదు.
1: ఒక మూడు వారాల ముందు,
0: మూడు వారాల ముందు నుంచండి. అలాగే మనం తేలిక నేలల్లో వేస్తే గనక తోటల్ని మూడు వారాల ముందు, అదే ఎర్రగరపు నేలల్లో గనక వేస్తే మామిడి తోట, అది ఒక నెల రోజుల ముందు మనం నీరు పారించడం నిలిపివేయాలి. అలాగే మనం వాడేవి సికేచర్లు అంటాం మనం, లేదా కత్తెర్లు, అలాంటివన్నీ కూడా శుభ్రం చేసి ఆరబెట్టిన స్టెయిన్లెస్ స్టీల్ వాటినే వాడాలన్నమాట. అలాగే మనం పండ్లను కూడా ఉదయం టైంలో గానీ లేకపోతే సాయంత్రం వేళల్లో కానీ కోసుకుంటే మంచిది. ఎందుకంటే సూర్యరశ్మి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అండి, పండు వేడెక్కుతుంది. పండు వేడెక్కినప్పుడు పండ్లలో వేడిని తగ్గించాలంటే మనకి ఎక్కువ టైము ఎక్కువ కరెంటు కూడా అవసరం అవుతుంది. కాబట్టి మనం చల్లటి టైంలో కోసుకుంటే మంచిది. అలాగే కోసేటప్పుడు పండుకి తొడిమ 5 నుంచి 7 సెంటీమీటర్ల పొడవు ఉండేలాగా కొయ్యాలి. ఇలా కొయ్యడం వల్ల ఏమవుద్దంటే సొన కారినా కూడా అది కాయ మీద పడకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ప్యాక్ హౌస్ కి తీసుకెళ్లేటప్పుడు మాత్రం తొడిమి పొడవు 1 సెంటీమీటర్ ఉండేలాగా చూసుకుని తిరిగి కత్తిరించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మన కాయలు ఆ చేతికి అంది ఎత్తులో ఉంటే చేతితో కోయడం మంచిది, లేదు తొడిమితో సహా మనం కత్తిరించుకోవచ్చు. అలా వీలు కాలేదనుకోండి, మన మహారాష్ట్రలోని డపోలి కృషి విద్యాపీఠ వాళ్ళు రూపొందించిన చిక్కం, డపోలి చిక్కం అంటాం దాన్ని, దాని ద్వారా మనం తొడిమితో సహా మామిడికాయలను కోసుకోవచ్చు. చిక్కం ద్వారా కోసేటప్పుడు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోస్తే మంచిదండి, అంటే ఒకేసారి ఒక్కొక్క కాయ కోస్తే మంచిది. అలాగే ఇంకొకటి ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ వాళ్ళు తయారు చేసిన పూసా చిక్కంతో కూడా మనం ఎత్తులో ఉన్న కాయల్ని దెబ్బ తగలకుండా కొయ్యొచ్చు. ఇలా కోసిన కాయల్ని నెమ్మదిగా కాడభాగం పైకి ఉండేలాగా వరుసగా క్రేట్స్ లో పేర్చుకోవాలి. అంతేగాని కోసిన కాయలు ఎలా పడితే అలాగా క్రేట్స్ లోకి విసిరేయడం పడేయడం లాంటివి చేయకూడదు. అలాగే బంగినపల్లి తోతాపురి కాయల్లో ఏవైనా క్రేట్ లోతుకి మించి ఉన్నాయనుకోండి పొడవు, వాటిని మనం ఏటవాలుగా పేర్చుకుంటే సరిపోతుంది. అయితే ఈ కోసిన కాయలను క్రేట్ లో పేర్చే ముందు వాటిలో మనం కుషన్ మెటీరియల్ అంటాము, అంటే కత్తిరించిన కాగితం ముక్కల్ని గానీ మెత్తటి పాలిథిన్ బబుల్ ప్యాడ్స్ గాని పేర్చుకోవడం మంచిది. అంటే కాయకి దెబ్బ తగలకుండా ఉంటది ట్రాన్స్పోర్ట్ లో. అందుకని కాయలతో నింపిన క్రేట్లను ఒకదాని మీద మరొకటి పేర్చినప్పుడు కూడా పై క్రేటు కింది క్రేట్ లో ఉన్న కాయల మీద కూర్చోకూడదు, అంటే ఒత్తిడి ఉండకూడదు అన్నమాట. అలాగే వీటిని ఎండలో ఉంచడం లాంటివి చేయకూడదు కోసిన తర్వాత. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మట్టిపై కూడా ఉంచకూడదు. మట్టిపై ఎందుకు ఉంచకూడదంటే వీటికి మట్టి రేణువులు అంటుకుంటే ఆ కాయలు కొంత తోలు దెబ్బతింటది, తిని దాని ద్వారా మనకి కుళ్ళు కలిగించే సూక్ష్మజీవులు కాయ లోపలికి చేరుతాయి అన్నమాట. అందుకని మనం మట్టి రేణువులు లేకుండా చూసుకోవాలి. అలాగే కాయల్ని గోన సంచుల్లో లేదా యూరియా సంచుల్లో లాంటి ప్లాస్టిక్ సంచుల్లో వేయకూడదు. ఈ విధంగా వేయడం వల్ల ఏమవుద్దండి, కాయలు ఒకదానితో ఒకటి రాసుకొని నొక్కుని మనకి నష్టం కలిగిస్తాయి, అలాగే పండ్లు కూడా సరిగ్గా మాగవు. దీని తర్వాత మనము ప్యాక్ హౌస్ కి రవాణా చేసుకోవాలి.
1: అలా కోసుకున్న తర్వాత ఏం చేయాలండి?
0: కోసుకున్న తర్వాత ఈ ప్లాస్టిక్ క్రేట్స్ ని మనం జాగ్రత్తగా ప్యాక్ హౌస్ కి రవాణా చేసుకోవాలండి. అంటే శుద్ధమైన వాహనాల్లో ఎండ తగలకుండా మనం ప్యాక్ హౌస్ కి రవాణా చేసుకుంటే మంచిది. ఒకవేళ ప్యాక్ హౌస్ మనకు దూరంగా ఉందనుకోండి, శీతల వాహనాల్లో వాటిని పంపించాలి. అలాగే కాయలు ఉన్న క్రేట్స్ ని లోడ్ చేసేటప్పుడు లేదా రవాణాలో గానీ తిరిగి మళ్ళీ అక్కడ అన్లోడ్ చేసేటప్పుడు గానీ ఎలాంటి దెబ్బలు తగలకుండా రాపిడికి గురి కాకుండా చూసుకుంటే మంచిది. అలాగే ఒకవేళ ఎవరైనా ప్యాకింగ్ షెడ్లు నిర్మించుకోవాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉద్యాన మిషన్ వాళ్ళు రాయితీ ఇస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని రైతులందరూ కూడా నాణ్యత ప్రమాణాలను పెంపొందించుకుంటే బాగుంటుంది.
1: అంటే గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఎవరైనా కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రవాణాలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్యాక్ హౌస్ కి చేర్చేటప్పుడు అని చెప్తున్నారు కదండి. రవాణాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
0: అంటే, ముఖ్యంగా మనం రవాణాకి ఏదైతే వాహనం ఎంచుకుంటున్నామో అది మంచి కండిషన్ గలదై ఉండాలి. అంటే దాన్ని మనం రవాణాకు ముందు చక్కగా శుభ్రం చేసుకుని తర్వాత వాటిలో క్రేట్స్ ని పేర్చుకుని మనం పంపించాలి. అయితే ఒకవేళ ఈ తోటకి తర్వాత మన ప్యాక్ హౌస్ కి మధ్య దూరం ఎక్కువగా గనుక ఉంటే మధ్యలో కాయలు వేడెక్కకుండా ఉండడానికి 22 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్థిరీకరించిన కంటైనర్లను రవాణాకు వాడితే మంచిది. లేదు అలాగ కుదరని పక్షంలో మామూలు లారీల్లోనే, కాకపోతే గాలి ప్రసరణకు అవకాశం ఉన్న అలాగే టార్పలింతో నీడను కల్పించడానికి వీలున్న వాటిని రవాణాకు వాడితే మంచిది. కాయలను పేర్చిన తర్వాత క్రేట్లను రవాణా వాహనంలో నెమ్మదిగా ఒకదాని మీద పై ఒకటి సరిగ్గా కూర్చునేటట్లు పేర్చుకోవాలన్నమాట మనం క్రేట్స్ ని. అలాగే ఇందా చెప్పినట్టు మార్గ మధ్యంలో ఎగుడు దిగులు పడిపోకుండా ఒత్తిడికి గురి కాకుండా కింద కాయల క్రేట్లలో ఉన్న కాయల మీద భారం పడకుండా పేర్చుకుంటే మంచిది. అలాగే మనం ఏవైతే వాహనాలు మామిడి పండ్ల రవాణాకు వాడుతున్నామో అలా వాటిల్లో వేరే సరుకులు ఏవి కూడా రవాణా జరగకుండా జాగ్రత్త పడితే మంచిది.
1: మామిడి పండ్లు తప్ప ఇంకా వేరేవేమి

0: కూడదు. అలాగే రెండు మూడు తోటల్లోని పండ్లను ఒకే వాహనంలో కూడా మనం రవాణా చేయాలి.
1: అంటే ఒక తోట నుంచి రవాణాకి ఒకసారి వాహనాన్ని
0: ఉపయోగిస్తే మంచిది.
1: అలాగే ఇప్పుడు ప్యాకింగ్ కేంద్రానికి వెళ్తాయి కదండి మామిడిపళ్ళు, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ముందుగా మనం కాయ నుంచి సొన కారిపోయేలాగా చేయాలండి. ప్యాక్ హౌస్ కి చేర్చిన తర్వాత, ఎందుకంటే కాయలపై గనక సొన పడితే ఆ భాగం అంతా కమిలి నల్లగా మారి పాడైపోద్ది, అంటే వినియోగానికి పనికిరాదు. సో అందుకని మనం ఏం చేస్తాం అంటే ముందు ప్యాకింగ్ కేంద్రం వద్ద కాయలకున్న కాడ ఇందాక చెప్పాను కదా, అది ఒక అర సెంటీమీటర్ మాత్రం ఉంచి మిగతాది కత్తిరించేసి అక్కడ తయారు చేసిన ప్రత్యేక ఎదుర్లతో తయారు చేసిన మంచలపై జీడి సొన పూర్తిగా కారేలాగా మనం ఆ కాయల్ని తలకిందులుగా ఉంచాలి ఒక రెండు మూడు గంటల పాటు. ఇప్పుడు సొనంతా కారిపోతుంది, ఆ తర్వాత మనం కాయల్ని శుభ్రపరచాలి.
1: ఈ శుభ్రపరచడంలో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే?
0: తప్పకుండా తీసుకోవాలండి. ఈ తొడిమి నుంచి సొన పూర్తిగా కారిన తర్వాత కాయల్ని ఒక లీటర్ నీటిలో ఒక గ్రామ్ సబ్బు పొడిని కలిపిన ద్రావణంలో ముంచాలి. ముంచిన తర్వాత మెత్తటి ముఖమల్ క్లాత్ తో చక్కగా మెల్లగా తుడిచేసి ఆ తర్వాత మళ్లీ ఒక లీటర్ నీటికి అరగ్రాము బెన్లేట్ లేదా ప్రోక్లోరాజోల్ కలిపిన ద్రావణంలో మూడు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత కాయలకున్న తేమను పొడి ముఖమల్ గుడ్డతో తుడి చేయాలి, లేదా వేడిగాల్లోనైనా సరే ఆరబెట్టి మనం గ్రేడింగ్ చేయడానికి పంపించవచ్చు.
1: ఇప్పుడు గ్రేడింగ్ చేయడానికి పంపించాలని చెప్తున్నారు కదండి, ఈ గ్రేడింగ్ ఎలా చేస్తారు?
0: గ్రేడింగ్ చేయడానికి ముందు మనం ఏం చేయాలంటే, అంటే ప్యాకింగ్ కి ముందు జరిగే ప్రాసెస్ అండి ఇదంతా. సో మనం ఏం చేస్తాం, ప్యాకింగ్ కి ముందు ఏవైతే మనకి మచ్చలు లేదా మసి గాని మంగు గాని తామర గాని లేదా దెబ్బలున్నా లేదా మరకలున్నా కాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు మనం సపరేట్ చేసేయాలి, వేరు చేసేయాలి. చేసిన తర్వాత మిగతా నాణ్యమైన కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని సైజుల వారీగా గాని బరువు ఆధారంగా గాని లేదా వ్యాసం ఆధారంగా గాని గ్రేడింగ్ చేస్తాము. గ్రేడింగ్ చేసిన తర్వాత ప్రతిదానికి ఒక కౌంట్ నెంబర్ అని ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దాని మీద మనం పూర్తిగా ముదిరినయా లేదా కమర్షియల్ గా ముదిరినవా అనే గుర్తు వేయాలి. అంటే పూర్తిగా ముదిరిన వాటిని సపరేట్ గా వేరే ప్యాక్ లో, కమర్షియల్ గా ముదిరిన వాటిని వేరే ప్యాక్ లో ఉంచాలన్నమాట.
1: అంటే వీటిలన్నిటికీ తేడా ఏంటండి?
0: అంటే పూర్తిగా ముదిరిన కాయలు అయితే తొందరగా పండుతాయండి, కమర్షియల్ గా ముదిరిన కాయలని మనం ఏవైతే సపరేట్ చేసామో కొంచెం ఆలస్యంగా పండుతాయి. అంటే కొంచెం దూర ప్రాంతాలకు పంపించడానికి ఏదైనా బాగుంటది. అట్లాగే మనం బరువు వారీగా 300 నుంచి 400 గ్రాములు ఉన్న పండ్లను ఏ గ్రేడ్ గాను, 200 నుంచి 300 గ్రాములు ఉన్న పండ్లను బి గ్రేడ్ గాను చేసి మనం దేశీయ మార్కెట్ లో అమ్ముకోవచ్చు.
1: అలాగే సుజాత గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం మామిడి పళ్ళని మగ్గించడానికి కార్బైడ్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు కదండి, తొందరగా పండుతాయని చెప్పి, చూడడానికి కూడా ఆకర్షణీయంగా పచ్చగా కనిపిస్తాయని చెప్పి. అటువంటి పళ్ళను గనక మనం ఆహారంగా తీసుకున్నట్టయితే అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది, విషపూరితాలని చెప్పి మన గవర్నమెంట్ వాళ్ళు కూడా నిషేధించారు. ఇలాగా ఒకవేళ గనక వాళ్ళు కార్బైడ్ వేసి పండించినట్టయితే వాటి వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉంటాయి?
0: ఖచ్చితంగా దుష్ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటదండి. ఎందుకంటే పండ్లను ఈ మధ్య కాలంలో వ్యాపారస్తులు ముఖ్యంగా కృత్రిమంగా పండించడానికి కాల్షియం కార్బైడ్ ఎక్కువగా వాడుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అది చౌకగా లభిస్తుంది, ప్లస్ మనకి సులువుగా కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది అది. కానీ ఆరోగ్యపరంగా చూసుకుంటే అది చాలా విషపూరితమైన రసాయన పదార్థం, అందుకనే ఆహార భద్రతా చట్టం ప్రకారం దీన్ని ఎప్పుడూ నిషేధించడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ మన దేశంలో దీన్ని విచ్చలవిడిగా వినియోగిస్తా ఉన్నారు. ఈ కాల్షియం కార్బైడ్ ద్వారా మగ్గబెట్టిన పండ్లు మెత్తగా అయిపోయి తక్కువ రుచిగా ఉంటాయి, నిల్వ కాలం కూడా చాలా తక్కువగా ఉంటది. అలాగే దీని ద్వారా మగ్గబెట్టిన పండ్లు చూడడానికి మనకి బయటకి చాలా చక్కని రంగులో మంచి రంగులో కనపడతాయండి, కానీ లోపల కణజాలం మాత్రం సరిగ్గా పండదు, సరిగ్గా మారదు. అలాగే దీనివల్ల అంటే మనకి ఈ కాల్షియం కార్బైడ్ వాడినప్పుడు ఎసిటిలిన్ అనే ఒక వాయువు రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎసిటిలిన్ వాయువు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి వాంతులు అవడము, చర్మ సంబంధిత అలర్జీలు లాంటి దుష్ఫలితాలు కలుగుతాయి. అలాగే దీంట్లో ఆర్సెనిక్ అలాగే ఫాస్ఫరస్ హైడ్రాక్సైడ్ అనే పదార్థాలు ఉంటాయి, ట్రేసెస్ ఉంటాయి, వాటి వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తా ఉన్నారన్నమాట.
1: కాబట్టి ఈ కార్బైడ్ రహిత పళ్ళని తీసుకున్నట్టయితే మంచిది.
0: అవునండి.
1: ఇప్పుడు మరి ఈ కార్బైడ్ లేకుండా మామిడి పళ్ళని మగ్గించాలంటే ఎటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి?
0: ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు వాళ్ళు దృష్టి సారిస్తే మంచిదని నా అభిప్రాయం. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోగలిగింది ఇథిలిన్ వాయువు. ఇథిలిన్ వాయువు మనం పండ్లను మగ్గించడానికి అనుకూలమైంది, హానికరం కానిది అని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది ఇథరిల్ వాడుతున్నారు. ఇథరిల్ అనేది కూడా ఒక కెమికల్లే, కాకపోతే అది మనం ఎలా వాడతామంటే ఒక లీటర్ నీటిలో 2 ml అంటే 2 ml ఇథరిల్ వేసి దాంట్లో కాయల్ని 1-3 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రంగా పొడిపట్టితో తుడిచేసి రూమ్ లో పెడితే గనక 4-5 రోజుల్లో చక్కగా పండుతాయండి. అదేమి మనకి హానికరమేం కాదు. మనకి ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఇథెషాన్ అనేది ద్రవ రూపంలో ఉన్న ఇథిలిన్ కూడా వినియోగిస్తున్నారు. దీనివల్ల ఇది నీటిలో కరిగి ఇథిలిన్ వాయువుని విడుదల చేస్తుంది. ఈ వాయువు కూడా మనకి పండ్లు మాగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ పద్ధతులు ఏంటంటే సురక్షితమైనవి, అలాగే తక్కువ ఖర్చుతో కూడా కూడుకున్నవి కాబట్టి రైతులు వ్యాపారస్తులే అని కాకుండా వినియోగదారులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర సులభంగా వీటిని మగ్గబెట్టుకోవచ్చు.
1: అవి మామిడిపళ్ళు గనక బాగా పక్వానికి వచ్చినట్టయితే పూర్వకాలంలో మన రైతులందరూ కూడా గడ్డిలో పెట్టి మాగేస్తే అవి 2-3 రోజుల్లోనే పండిపోతూ ఉంటాయి కదండి. అంటే వ్యాపార సరళిలో వాళ్ళు ఎగుమతి చేయాలంటే మాత్రం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఇథరిల్ ని వాడినట్లయితే మంచిది. ఇంకా ఇంటి అవసరాలకైతే గడ్డిలో పెట్టినా కూడా అవి పండిపోతాయి.
0: పాత పద్ధతులు ఎప్పుడైనా మంచివేనండి, పాతవి పాటించవచ్చు. లేదా ఇది కూడా మనకేమి హానికరమైనది కాదండి, నేను చెప్పిన ఇథిలిన్ కూడా, కాబట్టి దానినైనా మనం వాడుకోవచ్చు.
1: ఇప్పుడు మామిడి విషయానికి వచ్చినట్టయితే మామిడిని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మన రాష్ట్రానికి ఎలా ఉన్నాయి?
0: చాలా మంచి అవకాశాలే ఉన్నాయండి. ఎందుకంటే పండ్లలో రారాజు మామిడి మనకు తెలిసిందే. అలాగే భారతదేశం మొదటి స్థానంలో ఉంది ఉత్పత్తి వైజ్ గా తీసుకుంటే. ఎప్పుడైతే మనకి కోత అనంతర నష్టాలను మనం తగ్గించగలిగితే ఎగుమతి చేసుకోవడానికి కూడా సరిపడా మన దగ్గర మిగులుతుంది. కాబట్టి మనం వాటి వైపు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మామిడికి వేరే దేశాల్లో అంటే జపాన్, అమెరికా, అలాగే యూరోప్ దేశాలైన నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, ఇంగ్లాండ్, అలాగే దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉందండి. చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా మన రాష్ట్రంలో పండించే బంగినపల్లి గాని, దశేరి గాని, ఆల్ఫాన్స్ ఇలాంటి రకాలకు కూడా మంచి గిరాకీ అనేది ఉంది. అయితే వ్యక్తిగతంగా రైతులు ఎగుమతి చేయాలంటే కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ రైతులు సహకార సంఘాలుగా ఏర్పడితే గనక చక్కగా సులభంగా ఎగుమతులు అనేవి చేసుకోవచ్చు. సో ఏదన్నా దేశీయ మార్కెట్ కానివ్వండి, అంతర్జాతీయ మార్కెట్ కానివ్వండి, నాణ్యత పాటించడం అనేది చాలా ముఖ్యము. అలాగే 30-40% నష్టాలు ఏవైతే ఉన్నాయో కోత అనంతర నష్టాలు, వాటిని తగ్గించుకోగలిగితే రైతుకి మంచి లాభం అనేది ఉంటుంది.
1: కాబట్టి రైతులు ఈ మామిడి పంటను గనక వాళ్ళు సాగు చేసుకునేటప్పుడు మీరు చెప్పినట్టుగా కోతానంతర నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలే ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పంట నష్టపోకుండా ఉంటారు. అలాగే మీరు చెప్పారు ఎగుమతి చేయాలనుకునే వాళ్ళు చాలా ప్రమాణాలు పాటించాలి, పూత దశ నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని రకాల రసాయనాలు పిచికారీ చేయకూడదు, అలాగే అవశేషాలు కూడా పరిమితికి లోబడి ఉండాలని చెప్పారు. ఒకవేళ రైతులు కనుక విదేశాలకి ఎగుమతి చేసుకునే వాళ్ళు ఉంటే ఇవన్నీ కూడా మొదటి నుంచి వాళ్ళన్ని విషయాలు తెలుసుకుని కొన్ని రకాల సర్టిఫికెట్స్ కూడా మీరు తీసుకోవాలని చెప్తున్నారు ఉద్యాన శాఖ నుంచి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ విషయాల గురించి అవగాహన కలిగి వాళ్ల మామిడి పంటను కూడా వాళ్ళు ఎగుమతి చేసుకుని మంచి లాభాలు పొందుతారని ఆశిద్దామండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మామిడి మార్కెటింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. చివరిగా మేకలలో కొరియాప్టిక్ చర్మవ్యాధి గురించిన విశేషాలు వింటారు. మేకలలో కొరియాప్టిక్ చర్మవ్యాధి గురించి తెలుసుకుందాం. మేకల పెంపకం సన్నకారు రైతులకు అనుకూలమైన అలాగే అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంపదల్లో ఒకటి. మేకలు కఠినమైన వాతావరణాలకు అనుకూలతను కలిగి ఉంటాయి. వాటి పాలు, మాంసం, తోలు, చర్మం వలన అనేక లాభాలు ఉన్నాయి. మేకల్లో చర్మవ్యాధులు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. మేకల కాపరులు వీటిని పెద్దగా పట్టించుకోకపోవటం వల్ల ఈ చర్మవ్యాధి మేకల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. చర్మవ్యాధులు సూక్ష్మ జీవాల వలన, బాహ్య పరాన్నజీవుల వలన, శిలీంధ్రాల వలన, అలాగే కొన్ని రకాల కణ సమూహాల వలన వస్తూ ఉంటాయి. గజ్జి అనేది వాస్తవానికి బాహ్య పరాన్నజీవుల వల్ల కలిగే చర్మవ్యాధి. ఈ బాహ్య పరాన్నజీవులు పునరుత్పత్తి కోసం పశువుల చర్మాన్ని చేరి తీవ్రమైన దురద, పొక్కులు కట్టడం, చుండ్రు, చర్మం కందిపోవటం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కలుగజేస్తాయి. చర్మం దెబ్బతినడం వల్ల రక్తహీనత, శరీరంలో మాంసకృతులు తగ్గటం, శరీర బరువు తగ్గటం, పెరుగుదల తగ్గటం, బలహీనంగా ఉండటం వలన ఇతర వ్యాధులు సోకే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. రక్తహీనత అలాగే శరీరంలో మాంసకృతులు తగ్గుటకు ముఖ్య కారణం జీవాలు దురద వలన రుద్దుకోవటానికై ఎక్కువ సమయం కేటాయించి మేత సరిగా మేయకపోవటం వలన సరైన పోషకాలు అందక అనేక రకాల బాహ్య పరాన్న జీవుల వలన మేకల్లో చర్మవ్యాధి వస్తుంది. అయితే అత్యంత సాధారణమైనవి డెమోడెక్స్ కాప్రే, సార్కోప్టెస్ కాబి, సోరోప్టెస్ ప్యూనిక్యులి అనేవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. కొరియాప్టిక్ చర్మవ్యాధి మేకల్లో సాధారణంగా కనిపిస్తుంది. జుట్టు ఊడటం లేదా జుట్టు పలచబడటం, దురద, పొక్కులు, అలాగే పగుళ్లతో చర్మం ముడతలు పడి గట్టిపడి కనిపిస్తుంది. ఈ బాహ్య పరాన్నజీవులు సాధారణంగా సబ్ క్లినికల్, తరచుగా లక్షణరహితంగా ఉంటాయి. చర్మవ్యాధి లక్షణాలు ముఖ్యంగా పెదవులు, మూతి, చెవులు, కాళ్ళు, దురద వలన గోడకి లేదా చెట్లకు రుద్దుకోవడం వలన గాయాలు కనిపిస్తాయి. చర్మవ్యాధి సాధారణంగా చర్మ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. ఈ చర్మవ్యాధిని చర్మం యొక్క పైన పొట్టును తీసి అంటే గోకి సూక్ష్మదర్శిని ద్వారా చూసినట్లయితే కొరియాప్టిస్ బాహ్య పరాన్న జీవిని గుర్తించవచ్చు.
1: మీరింతవరకు పంటసీముల కార్యక్రమంలో మేకలలో కొరియాప్టిక్ చర్మవ్యాధి గురించిన వివరాలు విన్నారు.

0: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతలకు నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 500,000 రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికే ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
2: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
3: సార్, ఇది పిఎం అభిమంటన్ సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్ గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్. అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేసు, ఫీవర్ అవన్నీ ఉన్నాయి వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 500,000 పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిల్లో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్ గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
2: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
3: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఎయిని యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
2: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
3: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏవైతే బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో ఆభా ఐడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడుండే కార్పొరేటర్ని, సర్పంచ్ని, వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభా ఐడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
2: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి, దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా?
3: సార్ దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాలు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
2: సార్ మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
3: సార్ కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు.
2: సార్ మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు?
3: సార్ అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు. ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
2: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి?
3: సార్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
2: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
3: మేము వాళ్ళకి అవే ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మొబైల్స్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనం ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2: సులువుగానే దరఖాస్తు చేసుకుని
3: డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2: సార్ మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
3: సార్ మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
2: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
3: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంటయ్య వైద్య సేవలు జరుగుతుంది, ఆయుష్మాన్ భారత్ పథకాల సమయం సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
2: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది
3: సార్? ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు, మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్,

0: వైద్యం తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతూ ఉంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్ లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డిసి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సిఇఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు.
1: సార్, ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలు కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది. దాని ద్వారా ఎఫ్డిపి ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికే అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంత ప్రణాళికలు ఉన్నాయి
0: సార్? ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళు కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ వీపీఆర్ సెంటర్ ఉంటారు సార్. అంటే ప్రస్తుతం హాస్పిటల్లో ఒక లీవ్లో వెళ్ళి ఒకవేళ హెల్త్ వాళ్ళు అక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి అక్కడ నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా, ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటిది?
0: టెలిమెడిసిన్ లాంటిది
1: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి
0: సార్? ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ ఇలా తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: తెలుగు ప్రసంగం కార్యక్రమంలో అవే కళ్ళు కథానిక వింటారు. రచన శ్రీ పాణిగ్రహి సుజాత.
5: ఇంట్లో చెత్తని డస్ట్బిన్లో వేయటానికి బయటకు వెళ్ళింది శైలజ. బుట్టలో చెత్త వేస్తున్న ఆమెకు వెనుక నుంచి ఒక చూపు చురకత్తిలా తాకింది. వెంటనే అతడొచ్చాడా అనుకుంటూ తిరిగి చూసింది. అవును, అతడే. అదే చూపు, అదే ఆరాధన కనిపించాయి అతడి కళ్లల్లో. అంతే, శైలజ హృదయస్పందన పెరిగింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ చూపుకు ఎటువంటి ప్రతిస్పందనలు ఇవ్వకుండా ఒక్క ఉదుటిన పరుగులాంటి నడకతో ఇంటిలోకి పరిగెత్తింది జింకపిల్లలా. అప్పుడే బాత్రూంలోంచి బయటకు వస్తూ, ఏంటా పరుగు, ఈ వయసులో పడ్డావంటే చేసేవాళ్లు లేరు అన్నాడు అక్షయ్ కొంటెగా. చాలండి సంబరం అంటూ వంటింటి నుంచి కాఫీ కప్పులతో వచ్చి భర్తకు ఇచ్చి తానూ తీసుకుంది. భర్త అక్షయ్తో కబుర్లు చెప్పటం ఆమెకు ఎంతో ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా భర్తతో సరదాగా ఉంటూ ఎన్నెన్నో కబుర్లు వండి వారిస్తోంది. అక్షయ్ కూడా భార్య మనసెరిగి ఎంతో ఓపిగ్గా అవునా అలానా అంటూ ఆమె చెప్పే విషయాలను ఎటువంటి విసుగు లేకుండా వింటుండడంతో ఆమెకు ఎక్కడలేని సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. శైలు కళ్లల్లో ఆ మెరుపులంటే అక్షయ్కు ఎంతో ఇష్టం. ఇలా ఒకరికొకరు కబుర్లు చెప్పుకోటంలో మునిగిపోయారు. ఇంతలో అమ్మో, అప్పుడే 10 గంటలైపోయిందే అంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది శైలు. టిఫిన్ సెక్షన్ పూర్తి చేసుకుని బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్ళింది. మళ్లీ అతడు కనిపించాడు. అదే చూపు, ఒళ్ళు జల్దరించినట్లయింది. ఏమిటీ చూపు అంటూ వడివడిగా బట్టలు ఆరబెట్టి కిందకెళ్ళిపోయింది. ఇలా ఒకటీ రెండు రోజులు కాదు, దాదాపు 30 సంవత్సరాలుగా ఆ చూపు ఆమెను వెంటాడుతూనే ఉంది. 50 పడిలో ఉన్న శైలజ అందం చెక్కుచెదరలేదు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం వల్ల ఆరోగ్యంగా ఉంటూ చూడగానే ఆకట్టుకునే రూపం ఆమెది. అక్షయ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి పిల్లల కోరికతో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. అక్షయ్, శైలజ ఇద్దరూ ఇద్దరే, ఎవరినీ బాధపెట్టరు, అందరితో కలుపుగోలుగా ఉంటారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. ఒకరికోసం ఒకరు బతుకుతున్నారా అనిపిస్తుంది. దాదాపు 30 ఏళ్ల వైవాహిక జీవితంలో ఒకరిని వీడి ఒకరు ఎప్పుడూ దూరంగా లేరు. శైలజకైతే అన్నీ అక్షయ్గానే భావించేది. 18వ ఏట వివాహమై మనసులో ఎటువంటి అరమరికలు లేకుండా భర్త కనుసల్లల్లో జీవితపు ప్రయాణం సాగిస్తోంది. తన భర్తతో మొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా అందంగా ఉండేది. లేత వయసు, నవ్వినప్పుడు కనిపించే చక్కటి పలువరస, తెల్లని తెలుపు, నాజూకైన శరీరం, ముఖ్యంగా ఆమె నవ్వినప్పుడు బుగ్గపై పడ్డ సొట్ట ఆమె అందాన్ని మరింత ఇనుమడింపచేసేది. శైలజవాళ్లు ఉండే కాలనీలో ఇరుగు పొరుగు కూడా చాలా మంచివాళ్లు. అందరితో శైలజ నవ్వుతూ పలకరిస్తూ అందరి తలలో నాలుకగా మారింది. శైలజ కొత్త కాపురం మొదలుపెట్టినప్పటి నుండి ఓ రెండు కళ్ళు ఆమెనే చూడటం మొదలుపెట్టాయి. 1-2 సార్లు ఆ విషయాన్ని గమనించినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. 7 ఏడాది తిరగకముందే శ్రీకర్ పుట్టటం, తర్వాత 7 ఏడాది శ్రీనిధి తమ ప్రపంచంలో అడుగుపెట్టడంతో దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మాయి శైలూ, శైలూ పిలిచింది కనకం. ఆ పినిగారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మాయి, నువ్వూ అబ్బాయి పిల్లలు ఎలా ఉన్నారమ్మా? అమ్మదాయితో అందరం బాగున్నాం పిన్నిగారు. ఇలా వచ్చారేంటి? ఏం లేదమ్మా, శ్రీరామనవమికి పక్క వీధిలో రాములవారి కళ్యాణం కదా, మీరు తప్పకుండా రావాలి. పొద్దున్నే పిల్లలకు అబ్బాయికి బాక్సులిచ్చి నువ్వు పందిట్లోకి రామ్మా అన్నారు కనకం. అయ్యో, అంతలా చెప్పాలా మీరు? దేవుడి కళ్యాణం, ఎందుకు రానండి, వస్తాను అంది. ఎప్పటిలానే ఇరుగు పొరుగుతో కలిసి కళ్యాణం తిలకించేందుకు వెళ్ళింది శైలజ. మళ్లీ అవే కళ్ళు తన వెనకే వచ్చాయి. అవేవీ పట్టించుకోని శైలజ చాలా ప్రశాంతంగా స్వామివారి కళ్యాణోత్సవం తిలకించటంలో నిమగ్నమైంది. శైలూ, వచ్చావమ్మా అంటూ పలకరించారు కనకం. చాలాసేపైంది పిన్నిగారు. ఇంతలో అరే సూర్య, అరే సూర్య పిలిచారు కనకం. అత్తా ఎలా ఉన్నావు అంటూ దగ్గరకొచ్చాడు. నా కూతురు రాలేదా అడిగింది చుట్టూ చూస్తూ. వచ్చిందత్తా, అదిగో లక్ష్మీ, లక్ష్మీ అని దూరంగా ఉన్న భార్యను పిలిచాడు. తననే చూస్తూ కనిపించిన సూర్యని ఒకసారి కింద నుంచి పైదాకా పరిశీలనగా చూసింది శైలజ. పెద్ద వయసేం లేదు, తనకన్నా 1-2 ఏళ్లు చిన్నవాడులా కనిపించాడు. లక్ష్మీని చూసిన శైలజ ఇంత అందమైన భార్య ఉన్నా మరి అతడు తనవైపు ఎందుకు చూస్తున్నాడో అనుకుంది. మనసులోని ఆ విషయాలన్నీ పక్కనపెట్టి స్వామివారి ప్రసాదం, పానకం తీసుకుని ఇంటికి వచ్చేసింది శైలు. శ్రీకర్, శ్రీనిధి ఇద్దరూ ఇంజనీరింగ్లో చేరారు. ఆ రోజు సంక్రాంతి సంబరాలు. భోగిరోజు మహిళలకు ముగ్గులు పోటీ పెట్టి బహుమతులు ప్రకటించారు. సాయంత్రం భార్యాపిల్లలిద్దరినీ తీసుకుని ముగ్గులు చూడటానికి వెళ్లారు. పిల్లలు వాళ్ల స్నేహితులు రావటంతో అటువైపు వెళ్లారు. అక్షయ్ కూడా తెలిసిన వాళ్లు కనిపిస్తే ఆగాడు. అలా ముగ్గులను చూస్తూ వెళ్తున్న శైలజ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగింది. ఆ కళ్ళు సూటిగా తననే చూస్తున్నాయి. ఈసారి ఆ

కళ్ళు నవ్వుతున్నాయి. అమ్మాయి శైలు అన్న పిలుపుతో, మీరా పిన్నిగారు, ఎలా ఉన్నారు అంది. ముగ్గులు బావున్నాయి కదమ్మా అంది. అవును పిన్ని, మంచి మెసేజ్తో ముగ్గులు వేశారు అంది శైలు. మెసేజా? ఏమోనమ్మా, నాకేమీ తెలీదు, చదువుకున్నవాళ్లకు తెలుస్తుంది అంది. అయ్యో పిన్ని, దీనికి చదువుతో సంబంధం లేదు. ఈ ముగ్గు చూడండి, నీటిని వృధా చెయ్యొద్దని ఆ ముగ్గులో రైతులను, ఆ పైన ముగ్గులో సైనికులను, ఇలా అన్ని ముగ్గుల్లో మెసేజులున్నాయి వివరంగా చెప్పింది శైలజ. నిజమే అమ్మాయి, నువ్వు చెబుతుంటే అర్థమవుతుంది అంది. ఇంతలో అక్షయ్ రావటంతో ఇంటి ముఖం పట్టారు. భోజనాలు ముగించి అందరూ నిద్రపోయారు. కానీ శైలజకి ఆ కళ్లే గుర్తొస్తున్నాయి. ఏంటి, నాకా కళ్ళు కనిపిస్తున్నాయి అనుకుంటూ పక్కకు తిరిగింది. ప్రశాంతవదరంతో నిద్రపోతూ కనిపించాడు అక్షయ్. అతని ముంగుర్లు సరిచేస్తూ, ఈ లోకంలో నాకు నీకన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు, నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేరు అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది శైలజ. అక్షయ్ ఇల్లు కోలాహలంగా ఉంది. తమ పిల్లలిద్దరికీ మంచి కంపెనీల్లో ఉద్యోగాలొచ్చాయి. ఆ విషయం తెలిసి శుభాకాంక్షలు చెప్పేవాళ్లు వచ్చిపోతూ ఆహ్లాదకరంగా ఉంది. శైలజ అక్షయ్లకైతే ఆనందంతో కడుపు మనసు రెండూ నిండిపోయాయి. వచ్చినవారికి స్వీట్లు డ్రింకులు ఇస్తూ తమ ఆనందాన్ని పంచుకోవటంలో మునిగిపోయారు. అందరూ వెళ్లిపోయారు. ఇద్దరు గుమ్మం వరకు వచ్చి వీట్కోలు పలికి వెంటిరిగారు. అంతలో శైలజ వెనక్కి తిరిగి చూసింది. ఆ కళ్ళు ఆనందంతో శుభాకాంక్షలు చెప్తున్నట్టు అనిపించాయి. అమ్మా అన్న పిలుపుతో ఇంట్లోకి వెళ్ళింది శైలజ. ఇన్నాళ్ళు మాకోసం కష్టపడ్డారు, చాలు, మేము మిమ్మల్ని కష్టపడనివ్వం అంటూ ఆరిందలా మాట్లాడింది శ్రీనిధి. దంపతులిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎంత పుణ్యం చేసుకుంటే మీరు మా బిడ్డలుగా పుట్టారు. రెక్కలొచ్చాక ఎవరి సుఖం వారు చూసుకొని తల్లిదండ్రులను పట్టించుకొని ఈ రోజుల్లో నా బిడ్డలు మమ్మల్ని కష్టపడనివ్వం అంటున్నారు. అక్షయ్ ఆనందంతో పిల్లలిద్దర్నీ గుండెలకు హత్తుకున్నాడు. అదేంటి నాన్న అలా అంటారు, ఎవరితోనో మమ్మల్ని పోల్చకండి అంది శ్రీనిధి. మమ్మల్ని మీరు అలా పెంచలేదు నాన్న, విలువలు బంధాలతోనే మేమిద్దరం పెరిగాం. అలాంటి వాతావరణాన్ని మా చుట్టూ ఉండేలా చూశారు మీరు అన్నాడు శ్రీకర్. అక్షయ్ కళ్ళు తుడుచుకుంటూ, సరే నాన్న, మేమీతో వస్తాం, కాని ఇప్పుడే కాదు, మీ ఇద్దరికీ సంబంధాలు చూసి మంచి పిల్లల్ని వెతికి పెళ్ళళ్ళు చేశాక అప్పుడు మా బాధ్యత నెరవేరుతుంది. ఒక రెండేళ్లు మీ సంపాదనతో జీవితాన్ని ఆస్వాదించండి. మీరింతే డాడీ, ఎంత చెప్పినా వినరు అంది శ్రీనిధి. ఇక తండ్రితో వాదించటం ఇష్టంలేక ఒక నిర్ణయానికి వచ్చి, సరే డాడీ, రెండంటే రెండేళ్లే, ఆ తర్వాత మీరు మాటమీద నిలబడి మాతో వచ్చి తీరాలి, మాటివ్వండి అన్నాడు శ్రీకర్. డాడీ వాళ్ళని చూడకుండా మనం ఉండగలమా చెప్పు అంది ఏడుపు మొహంతో శ్రీనిధి. చిన్నగా నవ్వుతూ, పిచ్చిదానా, నువ్వొక్కతివేనా, నేను కూడా ఉంటాగా. నువ్వు నాలో డాడీని చూసుకో, నేను నీలో అమ్మని చూసుకుంటా, ప్రాబ్లం సాల్వ్. ఎటూ వీడియో కాల్స్ ఉన్నాయిగా, సెలవులకు వచ్చేద్దాం కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు శ్రీకర్. ఆ ఆలోచన నచ్చి అన్నయ్యను గట్టిగా హత్తుకుంది శ్రీనిధి. పిల్లల మాటలు విన్న అక్షయ్ శైలజలకు వాళ్లు ఎంతో ఉన్నతంగా కనిపించారు. అందరి పిల్లలు ఇలా ఆలోచిస్తే ఇన్ని వృద్ధాశ్రమాలు ఉండవుగా అనుకున్నారు. ఇప్పుడు చెప్పండి డాడీ అంటూ పిల్లలిద్దరూ చేతులు చాచారు మాట తీసుకోవడానికి. అక్షయ్ శైలజలు పిల్లల చేతుల్లో చేతులు కలిపారు ఆనందంగా. రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం కూర్చున్నారు అక్షయ్ కుటుంబం. అందరి గుండెల్లో బాధ ఉన్నా బయటకు కనబడనీయకుండా గంభీరంగా కూర్చున్నారు. ఇంతలో యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటూ ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపించి బ్యాగులను తగిలించుకుని సిద్ధమైన పిల్లల్ని ఆనందం నింపుకున్న ముఖాలతో నవ్వుతూ సాగనంపారు. దంపతులిద్దరూ ట్రైన్ కనుమరుగయ్యే వరకు చూసి వెనుదిరిగారు. ఆటో దిగి ఇంటికి వెళ్తుండగా ఆత్రంగా కనిపించాయి ఆ కళ్ళు. అదేమీ పట్టించుకోకుండా అక్షయ్తో అడుగులు వేస్తూ వెనుదిరిగి చూసిన శైలజకి తననే చూస్తూ కనిపించాయి. సూర్య అలా చూడటం తనకు ఎందుకో నచ్చింది. అలా అని మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. పాతికేళ్ల నుండి అలా చూడటమే తప్ప ఏనాడూ శైలుతో మాట్లాడి ఇబ్బంది పెట్టలేదు, తనూ కూడా అవకాశం ఇవ్వలేదు. వేసవికాలం వచ్చింది. పిల్లలకు సెలవు కావటంతో హైదరాబాద్ వచ్చారు సూర్య కుటుంబం. చెత్త వేయడానికి వచ్చిన శైలజకి ఆ కళ్ళు వెనక నుండి గుచ్చుతున్నాయి. అతడే అనుకుంటూ గిరున తిరిగి చూసిన శైలజకి సూర్య కనిపించాడు నవ్వుతూ. తలంచుకొని ఇంట్లోకి తుర్రుమంది. శైలజ రాను రాను ఆ కళ్లకోసం తపించేది. ఇద్దరూ ఎదురుపడితే చూసుకోవడం తప్ప కనీసం నవ్వులు కూడా ఉండేవి కావు. అయినా సరే ఆ చూపుకోసం శైలజ, శైలజను చూడటం కోసం సూర్య ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తారు. ఇంత జరిగినా శైలజ మాత్రం తన హద్దుమీరి తప్పు చేయలేదు. తన భర్తతో సమాజంలో గౌరవంగా బ్రతికేది. ఆ చూపులతోనే మూడేళ్లు గడిచిపోయాయి. పిల్లలకు మంచి సంబంధాలు రావటం, వివాహాలు జరగటం అన్నీ ఒక్కొక్కటిగా జరిగిపోయింది. వచ్చిన కోడలు అల్లుడు కూరా మంచి ఇంజనీర్లు, స్నేహవర్ధన్లు. ఆ రోజు ఆ ఇంటిని, ప్రదేశాన్ని, మనుషుల్ని, ఆ ఊరిని, ఏకంగా దేశాన్ని వదిలి వెళ్లే సమయం ఆసన్నమైంది.

0: పిల్లల నలుగురికి అమెరికా వెళ్లే అవకాశం కల్పించింది వాళ్ల కంపెనీలు. నలుగురిది ఒకటే మాట, అమ్మానాన్నలు కూడా వాళ్లతోనే ఉండాలి అంతే. వీసా టికెట్స్ అంతా చకచక 3 నెలల్లో జరిగిపోయాయి. బ్యాగుల్ని సర్ది ఇంటిని వేరేవారికి అప్పగించి అమ్మానాన్నలతో అందరికీ విట్కోలు పలికి రోడ్డెక్కారు పిల్లలు. ఇంతలో శైలజ ఎవరికోసమో వెతికింది. తననే చూస్తూ కళ్లతోనే చివరి విట్కోలు చెప్పాడు సూర్య దిగులుగా. శైలజ కూడా కన్నీళ్లతోనే విట్కోలు పలికి ఆటో ఎక్కింది భారంగా.
1: మీరింతవరకు తెలుగు ప్రసంగం కార్యక్రమంలో అవే కళ్ళు కథానిక విన్నారు. రచన శ్రీ పాణిగ్రహి సుజాత. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: మీరు ఇంతవరకు ఒక జానపద గీతం విన్నారు. 102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవం గురించి అతిథి ఆదావాణి హనుమంతప్ప విశ్రాంత తెలుగు ఆచార్యులు రాయలసీమ విశ్వవిద్యాలయం కర్నూలు వారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ జి చంద్రశేఖర్ ఏవి పెక్స్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం. ఈ పరంపరలో డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారితో పరిచయం వింటారు.
2: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచ నలుమూలల్లో మన రేడియో ప్రసారాలు ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును. ఈ పరంపరలో మన ఆకాశవాణికి విశిష్ట శ్రోత అయినటువంటి శ్రీ ఆదవాణి హనుమంతప్ప గారున్నారు. డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారు పలు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసి చివరిగా కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా ఇటీవలి కాలంలోనే పదవీ విరమణ పొందారు. మరి వీరు చెప్తున్నదేమంటే, ఆకాశవాణి నాకు ఎంతో నేర్పింది, ఆకాశవాణి ద్వారానే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ తెలియజేస్తూ, అంటే గతంలో వీరు కడప కేంద్రానికి ఎక్కువగా వెళ్లేవారట. ఇప్పుడు కర్నూలులో మనకు మే 9వ తారీఖు 1992లో కర్నూలు ఆకాశవాణి కేంద్రం స్థాపించబడినాక కర్నూలు ఆకాశవాణికి వీరు సుపరిచితులుగా ఉన్నారు. మరి వీరికి మన కర్నూలు ఆకాశవాణి ఎంతో వీరి జీవితంలో ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారండి. ముఖ్యంగా కళలు, సంగీతము, సాహిత్యము, అంతేకాకుండా విపత్తుల సమయంలో ఇంకా కరోనా సమయంలో మనం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఇక వీరు మన భారతదేశాన్ని దుర్భేద్యమైన దేశంగా మార్చడానికి మన నైతిక బాధ్యతను, తర్వాత మన నైతిక విలువలను పెంచే విధంగా మన రేడియో కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విద్య, ఉద్యోగ సమాచారము, తర్వాత వ్యవసాయదారుల కార్యక్రమం వీరికి చాలా మక్కువ అని చెప్పి తెలియజేశారు. ఇక వినోద కార్యక్రమాల గురించి చెప్పనక్కర్లేదని చెప్తూ, స్వయానా వీరు ఒక రంగస్థలి కళాకారుడు, అలాగే ఒక కవి, పాటగాడు, ఆటగాడు అని మనం చెప్పొచ్చు. మరి వారి అనుభవాలు మన ఆకాశవాణి శ్రోతలతో ఈరోజు మనం పంచుకుందామండి. నమస్కారం అండి డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారు. ఇక మీరు మా కార్యక్రమాల గురించి మా శ్రోతలతో కాస్త మీ యొక్క అనుభవాల్ని తెలియజేస్తారా?
3: బాహులేయ మయూర కిర్మీర వర్ణములందు స్నిగ్ధతల్ రంగరించి. ఈ పద్యం ఏ సందర్భంలోనిదంటే, సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి దేవ సైన్య అధ్యక్షుడిగా చేసేటప్పుడు ఉన్న పద్యం అనమాట. అంటే వెన్నెల ఎక్కడెక్కడ ఎలా పడిందో కవి ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు అనే కవి అద్భుతంగా రచించారు. వెన్నెల పడ్డ వెన్నెల సహజంగా ప్రకృతిలో చాలా సహజమైంది, అది అందరికీ తెలిసిందే. సూపర్లకు కూడా అది ఆనందంగా ఉంటుంది వెన్నెల.
4: నా పేరు డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప. నేను కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో తెలుగు శాఖలో విశ్రాంత ఆచార్యుని. ఈ కర్నూలుకి నేను మొట్టమొదట 1992 మే 9వ తేదీ వచ్చాను. అప్పుడు ఎందుకు వచ్చానంటే, ఆకాశవాణి కేంద్రం కర్నూలులో ప్రారంభమైంది. అప్పుడు ప్రారంభకులు ఎవరంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రులుగా వారు ఉండేవారు. దీనికి సభాధ్యక్షులుగా ఆనాటి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రులైనటువంటి శ్రీ అజిత్ కుమార్ పాండ్యా గారు ఉన్నారు. కర్నూలు రేడియో స్టేషన్ మొట్టమొదటిగా ప్రారంభమైనప్పుడు నేను ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావించాను. తర్వాత నేను అనంతరంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 1987 నుంచి 98 దాకా అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. కర్నూలు రేడియో స్టేషన్ కానీ అనంతరం రేడియో స్టేషన్ కానీ లేవు అప్పట్లో. కడప ఆకాశవాణి కేంద్రంలో మాత్రం నేను సూక్తి సుధా కానీ సాహిత్య వ్యాసాలు కానీ చెప్పేదానికి పోయేవాడిని. తర్వాత 1998 ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సాహిత్యం సంబంధించిన ప్రసంగ వ్యాసాలు నేను ఇక్కడ చదివాను. తర్వాత సూక్తి సుధలో పాల్గొన్నాను. ఆకాశాన మనం మేడ కట్టవచ్చు, అంటే ఫౌండేషన్ లేకుండా పునాది లేకుండా కట్టవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మనసు రంజింపజేయలేము అని ఒక కవి అద్భుతంగా రాశాడు.

తర్వాత అనేక విషయాల్లో ఈ కర్నూలు రేడియో స్టేషన్తో నాకు అనుబంధం ఉంది. ఈ కర్నూలు రేడియో స్టేషన్ వారు మరి ప్రపంచంలో ఎన్ని రకాల మోసాలు ఉంటాయో అప్పుడప్పుడు మనకి కొన్ని సలహాలు ఇచ్చేవారు. అంటే సైబర్ నేరాలు కానీ, తర్వాత ఎట్లా మోసాలు చేస్తారో అని కానీ ఇట్లా చేసేవారు. చాలామంది మరి రేడియో స్టేషన్లో విని దాన్ని జాగ్రత్త పడేవారు. అయినా కొంతమంది మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎలా మోసపోకుండా ఉండాలో కర్నూలు రేడియో స్టేషన్ కేంద్రం వారు చాలా చెబుతున్నారు. ఇది నాకు చాలా నచ్చిన విషయము. కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ ద్వారా మనకి కళలు ప్రోత్సహింపబడుతున్నాయి, సంగీతం ప్రోత్సహింపబడుతుంది, సాహిత్యంలోని అనేక విషయాలు, అంటే సాహిత్యానికి సమాజానికి సంబంధం ఉంటుంది కాబట్టి అనేక కథానికలు చెప్పిస్తున్నారు. సంగీతం అంటే నాటక కళాకారుల చేత పద్యాలు పాడిస్తున్నారు. శ్రీ సీతారామాంజ సంవాదంలో మరి కవి ఏం చేశాడంటే ఏకాక్షర పద్యంతో పద్యం రాశాడు. అంటే అక్షరం విడదీస్తే వేరే వస్తుంది, అందులో అన్నాసికాక్షరం నకారంతో ఉండదు. పదాలు విడదీసినప్పుడు వేరే రావచ్చు, కానీ అక్షరం మాత్రం నకారంతోనే ఉంటుంది. అందులో అన్నాసికాక్షరం రాయడం అంటే ఎంత ఘనత చూడండి.

ఇంకా ఏకాక్షర పద్యం రచించినటువంటి కవికి ఇక ద్వ్యక్షర పద్యం రాయడం ఏమంత లెక్కలేదు కదా. అంటే రెండు అక్షరాలతోనే మకారము నకారము అందులో అన్నాసిక అక్షరాలతో రాయడం ఎంత ఘనత చూడండి. శ్రీ సీతారామాంజయ సంవాదంలోనిది ఈ పద్యం. బహుజనపల్లి సీతారామాచార్యులు ఇది రాశాడు. మేను మనము మానము, మేను

జానపద గేయాలు పాటిస్తున్నారు, కళలకు ప్రవేశముంది, హై స్కూల్ పిల్లల చేత మరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేయిస్తున్నారు. వాళ్ళు అద్భుతంగా పాటలు పాడి పద్యాలు పాడి వాళ్ళలో అనేక విషయాలు వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. ఈ చిన్నపిల్లలు అలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం వస్తుందో వినేవాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా జానపద కళలను నాటక కళలను బాగా ప్రోత్సహిస్తున్నారు. హార్మోనిస్టు నాటక కళాకారులు పద్యాలు చెప్పడము, తర్వాత మాటలు చెప్పడము, ఇది రాత్రిపూట వాళ్ళకి 8 గంటలప్పుడు ప్రాంతంలో మరి వినిపిస్తూ ఉంటారు. శ్రోతలు చాలామంది ఈనాటికి కూడా పద్యాలను విని ఆనందిస్తారు. ఇంకొకటి ఏమిటంటే ఈ పద్యాలను వినడం ద్వారా బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, మరి ఆ మానసిక విశ్రాంతి కలుగుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది వినేవాళ్ళకు పాడేవాళ్ళకు కూడా. తర్వాత ఇంకా సరస్వతి ప్రార్థన కూడా మనం ఇద్దాం. తన హృదయాంబు జాతమున దార్కును నాథగా

ఇంకొకటి ఏమిటంటే ఈ కళలను ప్రోత్సహించడం బాగా ఉంది. మధ్య మధ్యలో సలహాలు వేస్తూ ఉంటారు, అంటే సైబర్ నేరాలు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. చాలామంది ఇది తెలియక ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ లాంటి వాడే సైబర్ నేరానికి గురి 150,000 రూపాయలు పోగొట్టుకున్నారు. ఇటువంటివి వినడం వల్ల చాలామంది జాగ్రత్త ఉంటారు. కర్నూలు రేడియో స్టేషన్లో సైబర్ నేరాలు విన్నందువల్ల ప్రజలు చాలా సురక్షితంగా తమ డబ్బు పోగొట్టుకోకుండా ఉంటారు. ఈ కరోనా టైంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పారు. ఈ వరదలు వచ్చినప్పుడు ఆ వరదల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా కర్నూలు రేడియో స్టేషన్ వారు ప్రసారం చేసినందువల్ల జనాలు జాగ్రత్తగా ఉన్నారు. అట్లతో వివిధ డాక్టర్లతో, అంటే కంటి డాక్టర్ కావచ్చు, పంటి డాక్టర్

0: కావచ్చు, థైరాయిడు, వివిధ రకాల డాక్టర్లతో మరి సందేహాలు అడగడం వల్ల వ్యాఖ్యాతలు వాళ్ళు అన్నీ నివృత్తి చేస్తుంటారు. ఇక్కడ ప్రికాషన్స్ మనం స్వేచ్ఛగా వినవచ్చు, అంటే ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు అని అటువంటివన్నీ డాక్టర్ల చేత చెప్పిస్తుంటారు. ఇంత మంచి విషయాలు మీరు ప్రసారం చేసినందుకు కర్నూలు రేడియో స్టేషన్ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఉద్యోగాలు వస్తాయి, పేపర్ అందరూ చూడకపోవచ్చు, పలానా చోట ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి అని వార్తలు కూడా ఈ రేడియో స్టేషన్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. బీఈడీ చేసుకోవడానికి కానీ, పిహెచ్డి చేసుకోవడానికి కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు వచ్చినప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, పలానా చోట డైరెక్టు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వెళ్ళండి అని చెబుతూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలు వీళ్ళు సంక్షిప్తంగా చెబుతూ ఉంటారు. రైతులకు మంచి విషయాలు చెబుతుంటారు, ఏ పంట ఏ కాలంలో ఎలా వేయాలి, ఎంత వేయాలి, యూరియా అధికంగా వేయకూడదు, పేడ ఎరువు కాంపోస్ట్ ఎరువు వాడండి వీలైనంత వరకు. ఇంకొకటి నేను విన్నాను, ద్రాక్ష రాళ్ల ఉప్పు గాని మామూలు ఉప్పు గాని సేపు నానబెడితే మొత్తం దుమ్మే కాకుండా మొత్తం దాంట్లో ఉండే కెమికల్స్, రసాయన పదార్థాలు కూడా నీళ్లలో కరిగిపోతాయి అనేది డాక్టర్ వల్ల రేడియో స్టేషన్ ద్వారా నేను విన్నాను. ఇక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అలనాటి మధుర గీతాలు 10 గంటల పైన వస్తున్నాయి. ఎంతో మంది అలనాటి మధుర గీతాలు చాలా వినసొంపుగా ఉంటాయి, మనస్సుకు హాయిగా ఉంటుంది, అంతకుముందు ఉండే అలజడి ప్రజల్లో తగ్గిపోతుంది అనమాట. అందుకని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. నాటకాల పద్యాలు వినేవాళ్ళు ఉంటారు, పాటలు వినేవాళ్ళు ఉంటారు, మరి ఇన్ని రకాలుగా ఈ రేడియో స్టేషన్ ద్వారా మనకి ప్రసారం చేస్తున్నారు. అందువల్ల కర్నూలు ఎఫ్ఎం రేడియో సిబ్బందిని మరోసారి నేను అభినందిస్తూ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు. ఈరోజు మా కేంద్రానికి వచ్చి రేడియోతో మీ అనుభవాల గురించి తెలియజేసినందుకు నిజంగా ఆకాశవాణికి ఇంత చరిత్ర ఉందని తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఈరోజు మా కేంద్రానికి వచ్చి ఇంతటి మంచి అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు, మా కర్నూలు ఆకాశవాణి శ్రోతల తరపున, అలాగే వింటున్నటువంటి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం, డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచ దేశాలు భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై న్యూఢిల్లీలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని పర్యటన సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశంలో 75 నుంచి 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ ఇచ్చిన హామీతో సహా 57 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని తెలిపారు. ఇదిలా ఉండగా 6 రోజుల పాటు సాగిన ప్రధానమంత్రి విదేశీ పర్యటన నిన్నటితో ముగిసింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన 41 మంది విద్యార్థుల బృందాన్ని ఆ రాష్ట ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువెళ్లింది. ఆ బృందం ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్యా పర్యటన నిమిత్తం ఢిల్లీకి తీసుకువచ్చిన ఈ చొరవను ప్రశంసిస్తూ, ఇలాంటి పర్యటనలు విద్యార్థులు తరగతి గదులకు అతీతంగా నేర్చుకోవడానికి, వారి పరిధులను విస్తరించుకోవడానికి సహాయపడతాయని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, దేశ నాయకులు ఆవిర్భవించారని ఉపరాష్టపతి విద్యార్థులకు గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడం ద్వారా భారత్ ప్రపంచానికి ఒక కొత్త వ్యవసాయ నమూనాగా మారిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇటలీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ అగ్రికోలా పథకాన్ని ప్రదానం చేయడం పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం పెరుగుతున్న భారతదేశపు ప్రతిష్టకు చిహ్నమని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ పురస్కారం దేశంలోని కష్టపడి పనిచేసే రైతులకు సజీవ నిదర్శనమని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుండి ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మద్దతునిస్తూ దాదాపు 80 కోట్ల మందికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా భరోసాను కల్పిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
1: कल संयुक्त राष्ट्र संघ के खाद्य और कृषि संगठन ने एग्रीकोला मेडल से उनको सम्मानित किया है. इससे देशवासियों का सीना गर्व से भर उठा है, माथा उन्नत हुआ है. प्रधानमंत्री जी के जो प्रयास है, ये एफएओ ने कहा है, भुखमरी मिटाना, गरीबी कम करने के प्रयास करना, खाद्य सुरक्षा सुनिश्चित करना और उत्पादकता एग्रीकल्चर के क्षेत्र में बढ़ाना, ये उनके ऐसे काम है जो सचमुच में अभूतपूर्व और अद्भुत है.
0: దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సియోల్ నగరంలోని ఇమ్జింగ్గాక్ పార్క్లో భారత యుద్ద స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన స్మారక కార్యక్రమాలలో భాగంగా నిర్మించిన ఈ స్మారక చిహ్నం యుద్ద సమయంలో భారత సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ అంబులెన్స్ కస్టోడియన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ అందించిన ధైర్యం, త్యాగం, మానవతా సేవకు నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తూనే ఉన్నాయని పేర్కొంటూ,
2: यह स्मारक करेज का सिंबल है, यह स्मारक कंपैशन का सिंबल है, यह स्मारक सैक्रिफाइस का सिंबल है, यह स्मारक भारत और कोरिया की जनता के बीच सदियों की मित्रता का भी संदेश दे रहा है. जब कोरियन पेनिनसुला युद्ध की त्रासदी में घिर गया था, तब भारत ने ह्यूमैनिटी के प्रति अपना दायित्व बखूबी निभाया. శాంతి ఔర్ సేవా కే ఆదర్శం సే ప్రేరిత హోకర్ భారత్ నే అప్నీ 60 పారాఫీల్డ్ అంబులెన్స్ యూనిట్ కే మాధ్యమ్ సే ఇస్ బార్ మే యోగదాన్ దియా.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, వైద్య పరికరాలు వంటి పలు రంగాలలో పరస్పరం సహకరించుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక నాయకత్వ సదస్సులో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలతో మరింత బలపడిందని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ సరఫరా గొలుసులను బలోపేతం చేయడంలో ఎంఎస్ఎంఈల పాత్రను ప్రస్తావిస్తూ, ఎంఎస్ఎంఈల సాంకేతిక ఉన్నతీకరణ, నైపుణ్యాభివృద్దికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ సహాయపడుతుందన్నారు. రాబోయే 25 సంవత్సరాల పాటు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
3: అమెరికా అండ్ ఇండియా ట్రూలీ ఆర్ వర్కింగ్ యాజ్ నేచురల్ పార్ట్నర్స్. వి కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అమెరికా ఇస్ లుకింగ్ ఫర్ ఎ ట్రస్టెడ్ పార్ట్నర్. ఐ థింక్ ఇండియా హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఓవర్ డెకేడ్స్ ఆఫ్ ట్రూలీ వర్కింగ్ యాజ్ అ కంట్రీ, యాజ్ సెట్ ఆఫ్ బిజినెసెస్ హియర్ హూ రెస్పెక్ట్ ది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఫారెన్ కంపెనీస్, హూ క్యాన్ బి ట్రస్టెడ్ టు డెలివర్ హై క్వాలిటీ ఆన్ టైమ్. దేర్ఇస్ అ లార్జ్ పూల్ ఆఫ్ టాలెంట్ అవైలబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ in some sense these are two economies which totally complement each other.
0: ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎబోలా వైరస్ కారణంగా నెలకొన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరగవలసిన 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశారు. ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్లతో భారత్ ఈ విషయమై సంప్రదింపులు జరిపిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంప్రదింపుల అనంతరం 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశం కొత్త తేదీలను పరస్పర సంప్రదింపుల ద్వారా ఖరారు చేసిన అనంతరం తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే మారుతున్న ఆరోగ్య పరిస్థితిని పరిష్కరించే లక్ష్యంతో ఆఫ్రికా సిడిసి నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు సహకరించడానికి భారత్ తన సంసిద్ధతను ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎబోలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు ఇమిగ్రేషన్ తనిఖీలకు ముందే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ 63, సాయి సుదర్శన్ 49 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్ అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి FM. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ ఏ మీటర్ కార్యక్రమాలు రిలే వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా గాజుల కృష్ణయ్య, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: జేబు దొంగ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

0: ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: ముత్యాల ముగ్గు ఈ చిత్రానికి వి. రామకృష్ణ గానం.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: పూజ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం గానం.

మీరు విన్న ఈ పాట మంచిరోజు చిత్రానికి వి రామకృష్ణ పి సుశీల గానం. ఈనాటి ఆపాత మధుర గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి జీవన మజిలీ నాటిక వింటారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి జీవన మజిలీ నాటిక.
1: పంకజం, పంకజం, ఓసిన పంకు, ఇంట్లో ఏం చేస్తున్నావా?
2: అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటి నా గావుకేకలు? ఒరే బంటి, కథలకురా, పాపిడి చెదిరిపోతుంది, తిన్నక కూర్చో.
1: తన మీద కోపం దుత్తమే చూపిస్తున్నట్లు నా మీద కోపం పసిపిల్లడు ఆ బంటి మీద చూపిస్తున్నావు ఎందుకే?
2: ఆహా, మీ మీద చూపిస్తే బాగోదని. అయినా మిమ్మల్ని నేను లాభం, నన్ను కన్నవాడు మా నాన్న అనాలి. మంచి కుటుంబాన్ని మీకిచ్చి ముంచేశాడు నన్ను.
1: పంకజం, ఇప్పుడు మనకేం తక్కువేం చెప్పు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ ఉంది కదా. సమాజంలో వాటికి కూడా నోచుకోలేని వారందరూ ఉన్నారే మరి.
2: అవునవును, నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి.
1: ఏరా బంటి, ఇంకా అలానే ఉన్నావు? స్కూల్ బస్సు వచ్చేస్తుంది, వేగంగా వెళ్ళు.
2: స్కూల్ ఫీజు కట్టలేదని బయట నిలబెడుతున్నారట.
1: సర్లే, ఫీజు తొందరలో కడతానని సార్కి చెప్తానులే. ఈరోజు నిన్ను నేనే

0: బండి మీద దిగబెడతాం లేరా.
1: గణపతిరావు, రే గణపతిరావు.
2: నువ్వెంట్రా రామచంద్రమూర్తి? రారా, చాన్నాళ్ళకి వచ్చావు. అవును, నీ మిత్రుడు చచ్చాడో బతికాడో చూసి పోదామని వచ్చావేంట్రా?
1: రే, అవే మాటలరా. నువ్వెప్పుడు నాకు ఆప్తమిత్రుడు వేరా? ఏదో కొన్ని వ్యాపకాల వలన నిన్ను చూడడానికి రాలైపోయాను గాని. అది సరే, ఇంతకీ నీ ఆరోగ్యం ఎలాగుందిరా?
2: ఏం చెప్పమాటావరా, మనిషి మర్మము మానుచేవ బయటకు తెలియదంటారు. అలాగే నాలో ఉన్న రోగాలు నా ఆఖరి మజిలీకి లెక్కలు కొడుతున్నాయిరా.
1: మరే, నీకు ఆ వేదాంతం మాటలు మాత్రం పోలేదురా. నిన్ను ఇలా మెట్ల కింద బాత్రూమ్ పక్కన మంచం వేసి బయటపడేశారు. రోగాలైనా వస్తాయి, నువ్వు పోతే ఇంట్లో వాళ్ళకి రాగాలైనా వస్తాయని. అవును, ఇంతకీ మీ పెద్ద అబ్బాయి మన్మధరావు లేడా?
2: వాడు ఆఫీస్కి వెళ్ళాడురా. అమ్మా పంకజం, అమ్మా పంకజం, రామచంద్రమూర్తి బాబాయ్ వచ్చారమ్మా, వేడిగా కాఫీ పెట్టమ్మా.
3: ఇంట్లో పాలు లేవు.
2: పోని చల్లగా ఉంటుంది, మజ్జిగ చిలికైనా ఇవ్వమ్మా.
3: పెరుగు లేదు.
2: అదేంటమ్మా, ఇంటికొచ్చిన వారికి అదేనా మర్యాద?
3: ఇదిగో చూడండి, చేసుకున్న దానికి చీర లేదు గాని ఉంచుకున్న దానికి ఊరంతా రాసిస్తానంట. అలా ఉంది మీ వాలకం.
2: సర్లేరా మూర్తి, ఇదిగో ఈ మంచినీళ్ళు అయినా తాగరా.
1: వద్దులేరా, నిన్ను నీ ఇంటి పరిసరాలు చూసి నా కడుపు నిండిపోయింది లేరా. మొత్తానికి మంచిగానే చూసుకుంటుంది నీ కోళ్ళు.
3: చూడండి బాబాయ్, మీ సూటిపూటి మాటలతో మా కాపురంలో చిచ్చు పెట్టకండి.
2: ఒరే రామచంద్రమూర్తి, పోన్లేరా, నేను ఇంట్లో పాడు చేసేస్తానని ఇలా ఆరు బయట ఉంచేశారా? అనవసరంగా నా మూలాన నువ్వు మాటలు పడకరా. సరే గాని, ఇంటి దగ్గర ఏమైనా పనుందేమో, వెళ్ళి చూడరా, వెళ్ళు.
1: వెళ్తాన్రా, వెళ్ళకపోతే నీ కోడలు వండి పెట్టిన పంచభక్ష పరవాణాలు తినాలని కూర్చోన్లే.
2: మా మన్మధరావు మాత్రం నాకేం తక్కువ చేయలేదురా.
1: చూసుకుంటున్నాడు, నేను కాదనలేదు. నీ కోడలు మాటలు తోటల్లా తగిలేరా? అందుకే అంటారు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని. సరేరా గణపతి, నేను వస్తాను. మరేం లేదు, అలా పంచాయతీ దగ్గర కొంచెం పని ఉంది. నేను వెళ్ళొస్తానరా.
2: అలాగలేరా, మంచిది, వెళ్ళిరా. అమ్మా కోడలు పిల్ల, వాడు అన్నాడంటే అన్నాడు గాని, ఇలా దోమలు కుట్టే దగ్గర బయట వాళ్ళని వేసినట్లు మంచానికి పరిమితం చేసేసావే నన్ను. నేను కట్టిన ఇంట్లో నాకు ఉండే అర్హతే లేదా తల్లి?
3: అదిగో మీ అబ్బాయి వస్తున్నారు, మీరే అడగండి.
4: అబ్బా, ఏంటి మళ్ళీ కోడలికి మామకి ఒకటే నస, మళ్ళీ ఏమైంది?
2: ఏమి లేదురా, నేను ఇలా చలిలో బయట మిట్ల దగ్గర బాత్రూమ్ పక్కన ఇబ్బంది పడుతున్నానురా బాబు. ఒరే, లోపలికి వచ్చేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నాను.
4: అదేం కుదరదు, నువ్వు ఇంట్లో పడుకుంటే నా కొడుకు సమంగా నిద్రపోడు.
2: ఒరే ఒరే మన్మధరావు, నీకు ఇల్లు కట్టించినప్పుడు మీ అమ్మ నాతో ఏమనేది తెలిసిండ్రా? ఏమండి, మన పెద్దోడికి చిన్నోడికి చదువుకోవడానికి సెపరేట్గా గదులు కట్టండి అని మారం చేసి కట్టించిందిరా. మేముండడానికి కూడా సదుపాయం సరిగ్గా చేసుకోలేదు మేము. ఇప్పుడు కనీసం నీ స్టోర్ రూమ్లో నైనా ఒక పక్క తల దాచుకుంటానంటే నా వల్ల నీకు ఉపయోగం లేదని, ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ నీ ఇంటికి వాచ్మెన్ లాగా నన్ను ఇక్కడ కట్టి పడేసావరా?
3: ఇప్పుడు మీకేం తక్కువ చేశావని ఆ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు? కాని వారు మాటలు విని కన్న కొడుకుని వీధులకు లాగుతారా ఏంటి?
2: అమ్మా లేదమ్మా, నాకంత ధైర్యం లేదు తల్లి, అంత ధైర్యం లేదమ్మా.
4: నువ్వు వినాలే గాని, 100 మంది నూరు పోస్తారు కానీ ఆపదలో ఆదుకోవడానికి ధనాన్ని దారిపోయారు. ఇంతకీ నీకేం కావాలో చెప్పినా అన్నా.
2: ఒరే, అయినింట్లో నేను ఉండడానికి చోటు కావాలరా. నీకు అదనంగా రాసిచ్చిన భూమిలో మీ అమ్మది నాది సమాధి కట్టాలరా, అంతే, అది చాలునైనా.
3: అబ్బో, ఈ విడ్డూరం బాగానే ఉంది, కాలు పక్కకు పెట్టండి, తడిగుడ్డతో మాపు పెడుతున్నాను. ఏమండోయ్, అదుగో ఏదో ఆట ఆగింది మన ఇంటి ముందు. మీ చెల్లై వనజ వస్తుంది. ఈరోజు రాఖీ పండగ కదా, మీరేదో బాకీ ఉన్నట్లు మీ దగ్గర లాక్కొని పోవడానికి వస్తుంది మహానటి వనజ. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను వినండి, మనమే బాధల్లో ఉన్నాం. ఓ 500 ఇచ్చేసి చేతులు దురిపేసుకోండి, సరేనా?
4: అబ్బా నీ నస ఆపుతావా? మా చెల్లెల్ని ఇంటిలోకి అడుగు పెట్టనివే ముందు.
0: నాన్నా బాగున్నావా?
2: బాగానే ఉన్నానమ్మా.
0: అన్నయ్య ఎలా ఉన్నావు?
4: బాగానే ఉన్నానమ్మా.
0: వదిన బాగున్నావా?
3: బాగానే ఉన్నాం.
0: రాఖీ పండగ కదన్నయ్యా, రాఖీ కట్టడానికి వచ్చాను. తర్వాత మళ్ళీ చిన్నన్నయ్య దగ్గరికి పట్నం వెళ్ళాలి. ఏది చెయ్యి, ఇటువు రాఖీ కట్టేస్తాను.
4: ప్రతి సంవత్సరం వచ్చి నన్ను చల్లగా ఉండమని రాఖీ కట్టి వెళ్తావమ్మా, నాకు అదే సంతోషం.
0: అన్నయ్య ఇదిగో హెల్మెట్, రాఖీ పండగకి ఇదే నా గిఫ్ట్.
3: ఇంకా నేనేదో అనుకున్నాను, చాలే సంబడం, 3 నెలలు సామ నేర్చి మూలుకున్న ముసలిదాన్ని కొట్టినట్టు.
0: అదేం కాదు వదినా, హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తే మనందరి సంతోషాలని అన్నయ్య చూడొచ్చు. సరే గాని నేను వస్తా అన్నయ్య, ఇంకా చిన్నన్నయ్య దగ్గరికి వెళ్ళాలి.
4: అమ్మా వనజ కొంచెం ఆగమ్మా. ఏమే పంకజం, మొన్న నీకు తీసిన చీరల్లో ఆ ఆకుపచ్చ చీర తెచ్చి మా చెల్లెకి ఇవ్వు, దీనికైతే ఆ రంగు బాగుంటుంది.
3: అలాగే.
0: ఎందుకన్నయ్యా?
3: ఇదిగో వదిన చీర తీసుకో.
0: నాకెందుకు వదిన చీర? నాకు బోలెడు చీరలున్నాయి. ఇందాకే మా ఆడబుడ్చు మా ఇంటికి వస్తే తనకే 2 చీరలు ఇచ్చాను.
3: అది సరేగాని వదిన, నేను ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాను.
0: అవునా వదిన? ఏ వ్యాపారం?
3: పప్పుల చిట్టీలు కట్టిస్తున్నాను. ఒక కార్డు కడితే కార్డుకి 150 రూపాయలు, ఆ వచ్చిన వడ్డీ డబ్బులతో సంక్రాంతికి పప్పులు ఉప్పులు కిరాణా సామాన్లన్నీ ఇస్తారు. చెప్పు వదిన, నీ తరపున 2 కార్డులు రాయమంటావు?
0: 50 రాయమంటావా? వదిన నువ్వేమనుకోనంటే ఓ మాట చెప్తాను, ఇలాంటి చీటీలు నేను కట్టను. చాలామంది ఇలాంటి చీటీలు కట్టి మోసపోయారని విన్నాను. డబ్బులు ఉండాలే కానీ మన సామాన్లు మనం కొనుక్కోలేమా?
3: అవునులే అమ్మా, మీ వదిన మాట మీరు ఎప్పుడు విన్నారు కనుక, మీరిచ్చిన కమిషన్లతోనే మీ వదిన మళ్ళీ పెద్దదైపోతుంది మరి.
0: వదిన నువ్వు కోపడగలగా? అయినా నీకు నిజం చెప్పనా, అప్పులేని గంజి దొప్పడే చాలు అంటారు. పైగా మా వారికి ఇలాంటి పొదుపు ఖాతాల మీద అస్సలు నమ్మకం లేదు. సరే కానీ నాన్న, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది కదా? టైంకి మందులు వేసుకుంటున్నావా?
2: మందులు వేసుకుంటున్నాను కానీ నాదో చిన్న కోరిక తల్లి.
0: ఏంటి నాన్నది?
2: మీ పెద్దన్నయ్య మన్మధరావు ఇంట్లోనే నేను పూర్తిగా ఉన్నందుకు వాడికి మీకంటే అదనంగా 1 ఎకరం భూమి ఇచ్చాం కదా.
0: అవును ఇచ్చారు.
2: ఆ భూమిలో ఒక పక్కన నాకు మీ అమ్మకు సమాధులు నిర్మించి మా ఇద్దరికి గుర్తింపు తెస్తారని కోరుకుంటున్నానమ్మా.
0: అదేం కోరిక నాన్నా? అయినా మనం పోయాక సమాధులెందుకు? బతికినన్నాళ్ళు మనల్ని అనాథలుగా చూడకపోతే చాలు. అయినా మీకు అన్నయ్య వదిన ఏం తక్కువ చేయలేదు కదా.
3: అది అలా గడ్డిపెట్టు తల్లి, ఇంట్లో మీ నాన్న చిన్ని దాపరించాక ఓ అచ్చట లేదు మొచ్చట లేదు. చిచ్చిచ్చిచ్చి కుళ్ళు కుళ్ళు దగ్గులతో రాత్రులు మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు.
0: అయ్యో వదిన అలా అనుకో, మా నాన్నను మీ నాన్న అనుకుని చూస్తే ఇవేమీ కనిపించవు వదిన.
3: అవును కనబడు, అయినా బ్రహ్మదేవుడు మా రాతను సిరాతో రాయలేదమ్మా, ఏకంగా పచ్చబొట్టుతో పగబట్టి గట్టిగా రాశాడు.
4: నువ్వుండవే అమ్మా వనజ, నీ మాటకు అడ్డొస్తున్నాను. నాన్న సంపాదించిన దానిలో నువ్వు కూడా సమానంగానే వాటా తీసుకెళ్ళావు కదా, కాబట్టి కొన్ని రోజులు నాన్నను నువ్వు కూడా తీసుకెళ్ళి చూసుకుంటే మాకు కూడా కొంత శ్రద్ధ తీరుతుంది కదా అని.
0: అయ్యో అన్నయ్య అదేం భాగ్యం, నేను నాన్నని తీసుకెళ్తాను కాదనను, కానీ ఈ లోకులు కాకులై నిన్ను పొడుచుకొని తింటారు. అది ఆలోచించుకో, ఈ గణపతిని కన్న కొడుకు చూడలేక వేరే ఇంటికెళ్ళిన కూతురు ఇంటికి పంపేశాడని అంటారు. ఇప్పుడు చెప్పన్నయ్యా, ఈ నిందలు నువ్వు పడతావంటే నాన్నకి మందులు కూడా నేనే కొని తీసుకెళ్తాను.
4: అది అది
3: ఇది మరీ బాగుంది, వంకలేనమా డొంకొట్టుకుని ఏడ్చిందట. కర్ర విరక్కుండా పాము చావకుండా మీ చెల్లెలు లోకులు కాకులు అంటూ బాకుల్లాంటి మాటలంటుందండి, విన్నారా?
0: అయ్యయ్యో వదిన నువ్వు నోరు జారకు, నాకు మా నాన్న బరువేమీ కాదు. నా ఇంట్లో నా అత్త మావలకి నేనే సేవ చేస్తూ చూసుకుంటున్నాను.

0: నువ్వు ఊరుకుంటావా? సర్లే వనజ, నాన్న బరువు నేనే మోస్తాను. బస్సు వచ్చే వేళయింది, మరి ఇక వెళతావా?
1: వెళ్తానన్నయ్యా. చిన్నయ్య మళ్ళీ దొరకడు, వస్తాను. వదినా, వస్తాను.
2: అలాగేనమ్మా.
1: నాన్న వెళ్ళొస్తాను, ఆరోగ్యం జాగ్రత్త.
3: అలాగేనమ్మా, అల్లుడు గారిని అడిగానని చెప్పు.
1: సరేనన్నా.
2: ఏమండి ఏమండి, ఇంట్లో బోరు కొడుతుంది, అలా పట్నం వెళ్ళి మీరు నేను బంటిగాడు మంచి సినిమా చూసుకుని వద్దాం, మంచి హోటల్ భోంచేసి అలా హాయిగా బీచ్ చూసుకుని వద్దామండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి.
0: ఇవన్నీ ఈరోజు తీరాలంటే ఈ బడ్జెట్ మన్మధరావు పని గోవిందో గోవింద. అవును, మనం అలా పట్నం వెళ్ళిపోతే ఇంటిని చూసేదెవరు? మరి మా నాన్నకు తిండి అది.
2: మీకన్నీ చాదొస్తాలే, అతని ఇంటికి అతను కాపలా కాయలరే ఏమిటి?
0: మరి నాన్నగారికి భోజనం వంట చేసి పెట్టవా?
2: ఈ పంకజాన్ని తక్కువ అంచనా వెయ్యకండి. మన వీధి చివరున్న అన్న సంతర్పణ జరుగుతుంది కదా, మెల్లగా అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి వచ్చేస్తాండి. ఏమండి, పదండి పదండి, సినిమా టైం అవుతుంది, పదండి.
0: తప్పుతుందా, పద వెళదాం. నాన్న జాగ్రత్త.
3: వెళ్ళిరండి బాబు. రామచంద్రమూర్తి, అరే రామచంద్రమూర్తి, ఎక్కడ్రా? ఇదిగో మా చిన్నబ్బాయి మురళిని తీసుకొచ్చాను.
4: అరే మూర్తి, నువ్వట్రా, రా రా రా, ఎలా ఉన్నావు, రా రా. ఎలా ఉందిరా ఆరోగ్యం? ఏరా మురళి, నువ్వెలారా ఉన్నావు? నాన్న దగ్గరికి ఎప్పుడు వచ్చావు?
5: నిన్ననే వచ్చాను మామయ్య. నేను బాగానే ఉన్నాను. నాన్నగారు మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంటేను నా బండి మీద తీసుకొచ్చాను.
4: మంచి పని చేసావరా, రెండ్రా రండి, ఇంట్లోకి రెండ్రా, అలా బయట నిలబడ్డారే రండి.
3: పర్వాలేదు లేరా, ఈ మాయదారి షుగర్ వలన నా కాళ్ళ రెండిటికి కూడా గాయాలైనాయిరా. అవి నీరు కారి పుండ్లైపోయి నీ ఇంటి వాళ్లకు అసహ్యం వేస్తుందిరా. ఇదిగో ఈ తులసి చెట్టు పక్కన కూర్చుంటానులే.
4: అబ్బా, ఇదిగో గణపతి చూడు, నా దగ్గర డబ్బుంది, అది నా వాళ్ళకి కావాలి, ఇంకా దాన్ని వాళ్ళకివ్వలేదు. డబ్బు కోసం వాళ్ళు నన్ను శాసించరు, నేనే రాజుని, నేనే మంత్రిని, అందుకే ఇక్కడ నేనే సార్వభౌమాధికారిని కదా మురళి.
3: ఒరే మూర్తి, వీడు చిన్నవాడురా, అయినా వీడికి ఎందుకు లేరా? అర్ధాంతరంగా వీడు భార్య పోయింది, మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటే సతాయిస్తున్నాడు. అరే నువ్వేనే చెప్పరా వీణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకోమని.
4: సరే ఏరా మురళి, మీ నాన్న కోరిక నిన్ను జంటగా చూడాలని, మరి నువ్వేమంటావు?
5: వద్దు మామయ్య, మగాడు ఓ ఇంటివాడైతేనే బ్రతకగలడా, లేకపోతే బ్రతకలేడా?
4: భలే చెప్పావురా, అసలు జీవితం అంటే ఏమిటో తెలుసా?
5: చెప్పండి మామయ్య.
4: జీవితం అంటే తెలియని వయసులో కొంత, తెలిసి తెలియని వయసులో ఇంకొంత, తెలుసు అనిపించే వయసులో మరికొంత, తెలుసుకునేసరికి అంతా అయిపోతుందిరా, అదే జీవితం.
3: నిజమేరా మురళి, మూర్తి మావయ్య చెప్పినట్లు పుస్తకాలు చదివినోళ్ళు ఓడిపోతున్నారా, జీవితాన్ని చదివినోళ్ళు గెలుస్తున్నారు.
4: అరే మురళి, మీ నాన్న పరిస్థితి ఏం బాగాలేదురా, ఆడపెత్తనంతో ఆలుగడ్డలా నలిగిపోతున్నాడు. మీ అన్నయ్య అటూ చెప్పలేక ఇటూ చెప్పలేక ఇరుక్కుపోతున్నాడు, కాబట్టి కొన్నాళ్ళు నువ్వైనా మీ నాన్నని తీసుకుని పట్నం పోరా, ఏమంటావు?
5: మావయ్య, మా నాన్న నాకు బరువేమీ కాదు.
4: మరి
5: ఈరోజు ఇక్కడ పనికి వెళ్తా, రేపు ఎక్కడికో పనికి పోతాను. నేను ఏ టైంకి ఎక్కడ తింటున్నానో నాకే తెలియదు. నాకు ఇల్లు వాకిలి ఉన్నా వాటికి కాపలాదారులే లేరు మావయ్య. అందుకే ఒక ఎకరం భూమిని అదనంగా ఇచ్చి నాన్న బాధ్యతలను అన్నావదనులకు అప్పచెప్పాం కదా.
3: నిజమేరా మూర్తి, వీడు భార్య పిల్లలు లేక ఏకాకి జీవితమే గడుపుతున్నాడు. వాడి దగ్గర ఉంటాను అనడం కూడా నాది అచ్చేసి అవుతుందిరా. ఒరే మూర్తి
4: చెప్పరా,
3: ఒక్క మాట నిజంరా, ఆడది ముందు చనిపోయి మగాడు బతుకుంటే ఇక జీవితం చెప్పకరా. నాలాంటి తండ్రులు పిల్లలకు బరువురా.
5: అదేంటి నాన్న అలా అంటారు, ఇప్పుడు నీకేం తక్కువైందని?
3: చావు తక్కువైందిరా
5: నాన్న.
4: రే గణపతి.
3: అవునరా, నా రోగాలతో ఇంట్లో సాధింపులు రాగా

0: వాళ్ళతో బతకలేకపోతున్నాను. రే, మందులకు లొంగని, నాలో వ్యాధులు నాతోనే అంతమవుతాయట. రే, నాకు కారుణ్య మరణం కావాలరా, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటానరా.
1: రే గణపతి, నువ్వు నోరు మూస్తావరా? కారుణ్య మరణం కాదురా, కన్నవాళ్ల చేతిలో ప్రాణం వదులు, అది కోరుకోరా?

0: ఏమండో మన్మథురావు గారు, మీ నాన్న మీ తమ్ముడు మురళిని తీసుకొని ఆ రామచంద్రమూర్తి బాబాయ్ దగ్గరికి రాయబారాలకు వెళ్ళారట.
1: దేనికట?
0: కొడుకు కొడలుగా మనం మీ నాన్న బాగా చూడలేదట. బ్రతకలేను అని కారుణ్య మరణం కావాలని కాగితాలు అప్లై చేస్తాడట.
1: అవన్నీ జరిగే పని కాదు గాని, అతన్ని స్వేచ్ఛగా వదిలేద్దాం, ఏమనకు.
0: అవునులేండి, ఆయన కొన్ని స్వేచ్ఛ లేకుండా చేసేది నేనే కదా
1: అని నేను అన్నానా?
0: అర్థం అదే కదండి.
1: చూడు పంకజం, శృతి మించితే ఇష్టం కూడా పైచ్యంలో ఉంటది.
0: అబ్బో,
1: మన ఇష్టాలు ఎదుటివారిని మెప్పించేలా ఉండాలి తప్ప నొప్పించేలా ఉండకూడదు.
0: అనండి అనండి, మీరు నన్ను ఎప్పుడు నమ్మారు కనుక మీకు ఎప్పుడు మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ తమ్ముడు వీలుంటే చాలు. నేను నా కొడుకు ఏమైపోయినా పర్వాలేదండి.
2: అమ్మా అమ్మా, కోడల పిల్ల ఆయాసం ఎక్కువగా ఉంది, కొంచెం వామర్కు వేసి ఇవ్వమ్మా.
0: ఏ కాలకోటి విషయం ఇవ్వద్దు, మగడి కంటే ఎక్కువ సేవలు చేయవలసి వస్తుంది నీకు.
2: అదేమిటమ్మా, మీ నాన్ననైతే ఇలాగే కొసరుకుంటావా తల్లి?
0: మా నాన్నకి గతి పట్టదు, ఏ జన్మలో తమరు చేసిన పాపాలకి ఈ జన్మలో కర్మ అనుభవిస్తున్నారు, నన్ను మీ పని మనిషిగా శాసిస్తున్నారు.
1: అబ్బా పంకజం, నీకెన్నిసార్లు చెప్పాలి కొంచెం నోరు సంభాలించుకొని తగ్గిండమని.
0: నేనుండను ఉండను ఉండను, తగ్గేదేలే. ఏది ఏవైనా ఈరోజు తేలిపోవాలి. ఈ వెట్టి చాకిలు చేయలేక చేస్తున్నాను. మీ నాన్నను ఏదైనా అనాథాశ్రమంలో పడేసిరా, లేదంటే మీ చేతు ఏదైనా విషం పెట్టి నన్ను బాబుని చంపేయండి. అందరి పేడ విరగడవుతుంది, విరగడవుతుంది.
1: పంకజం పంకజం, నా మాట
0: వినను.
1: మా నాన్నను
0: చూడను.
1: సరే పంకజం, నీ నిర్ణయానికి తలగ్గుతున్నాను, మా నాన్నను తీసుకెళ్లి పడేసి వస్తానులే.
2: ఎక్కడికి రా తీసుకెళ్తానంటున్నావు? డాక్టర్ దగ్గరికేనా? అమ్మా కోడలు పిల్ల,
0: ఏంటి
2: పిల్లాడు జాగ్రత్త, కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వస్తే ఆ ఆసుపత్రిలోనే అడ్మిట్ అవుతానమ్మా.
0: మంచిది, వెళ్ళరండి.
2: ఏంట్రా ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది శ్మశానం కదా. ఓహో, ఇక్కడ మీ అమ్మ సమాధికి దండం పెట్టుకుని వెళ్దామా?
1: కాదు నాన్న, శాశ్వతంగా ఇక్కడే ఉంటామని తీసుకొచ్చాను.
2: ఏంటి ఈ శ్మశానంలోనా?
1: అవునాన్న, కైలాస ఈశ్వరుడే కాపలాగా ఉంటాడు. నువ్వు ఒక లెక్క ఇక్కడ.
2: నేను చేసిన తప్పేంట్రా, నేను చేసిన తప్పేంట్రా?
1: ఏమో, నా భార్యకి నువ్వు నచ్చలేదు, నీకు సేవలు చెయ్యదట, అవసరమైతే నన్ను వదిలేస్తదట. తట్టుకోలేక నిన్ను పట్టుకొని ఇక్కడికి నెట్టుకొచ్చాను.
2: నా శవాన్ని నాలుగు భుజాలు మూసే పని లేకుండా ఇక్కడికి తీసుకొచ్చి పడేసావా నానా? ఇది తప్పురా పెద్దడా, ఇది తప్పురా.
1: తప్పు ఒప్పుల గురించి వాదించే అర్హత నీకు లేదు నాన్న.
2: నాకు నాకు లేదా?
1: అవును, నా భార్య నీకు వెట్టి చాకరీ చేయలేకపోతుంది. వాళ్ళందరికీ నిన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ రోజు నీకు తిండి నీడా దొరుకుతుంది, వస్తా. ఇక్కడైతే నీకు బాధలు బంధాలు ఉండవు.
2: అరే అరే, ఇక్కడే ఉంటానులే, ఇక్కడే ఉంటానులే. ప్రతి జీవి కూడా జీవన మజిలీగా ఇక్కడ చేరుకోవలసిందే. అరే అరే అరే అరే పెద్దోడా, హెల్మెట్ మర్చిపోయావురా, నువ్వు సుఖంగా ఉంటే నా మనవడు కోడలు సుఖంగా ఉంటారురా. ఇదిగో ఈ హెల్మెట్ మర్చిపోయావు, పట్టుకొని వెళ్ళరా.
1: అక్కర్లేదు అక్కర్లేదు, ఈ హెల్మెట్ సెంటిమెంట్తో నా భార్యకి ఇచ్చిన కమిట్మెంట్ మారదు. ఎక్కువ ఎండ కాస్తే నెత్తికి తగిలించుకో, వస్తా.
2: ప్రభావతి ప్రభావతి.

0: లేకుండా ఉండేదేమో ప్రభావతి. పోలే పోలే, ఇప్పుడైనా నీ సమాధి దగ్గర రోజు నా కన్నీటి నీరాజనం ఇచ్చుకోవడానికి వచ్చాననుకుంటానులే. లేవే లేవే, ఒక్కసారి నా కళ్ళల్లో పొంగి వస్తున్న కన్నీళ్లు నీ పవిటి కొంగుతో తుడిచి నన్ను ఓదార్చే ప్రభావతి. నేను చేసిన మేలుకి కొడుకు ఎక్కించిన అందలం ఈ శ్మశానం.
1: అమ్మయ్యా వచ్చేసారా? ఏమండి, అన్నీ చక్కగా జరిగాయా?
2: అన్నీ జరిగాయి, కానీ నువ్వేంటి ఢీలాగా ఉన్నావు? నీకు అడ్డు వచ్చిన నాన్నను దూరంగా వదిలేసి వచ్చేసాను కదా, చెప్పు ఏమైంది?
1: ఏమీ లేదండి, డబ్బును పొదుపు చేయాలని ఆశతో ఈ ఊరు జనాల దగ్గర పప్పుల చీటి స్కీమ్ అని అందరి దగ్గర వసూలు చేసి మన ప్రక్కూరులో ఉన్న అతని దగ్గర కట్టించారు కదా, ఇప్పుడు అతను మా కళ్ళలో కారం చల్లి పరారైపోయాడండి.
2: మరి మరి ఆ డబ్బులు
1: మనమే కట్టాలండి. ఏమండి, నా నగలన్నీ అమ్ముకోండి, వాళ్ళకి ఇచ్చేద్దాం.
2: పంకజం, నువ్వే కాదు నేను కూడా తప్పు చేశాను.
1: ఏమండి,
2: ఇంట్లో నా తండ్రికి నీకు నా బిడ్డకు సరైన తిండి పెట్టకుండా మా ఆఫీసులో 10 రూపాయల వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాను. అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్లని తోటి ఉద్యోగులతో బెట్టింగ్లు కాశాను. ఇప్పుడు అవన్నీ నా తలకు చుట్టుకొని మనం ఉంటున్న ఇల్లును వాళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నారే.
1: అయ్యో అయ్యో అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలండి?
3: ఇంట్లో కూర్చొని టైంకి భోంచేయాలి.
1: బాబాయ్ గారు,
3: ఏడి మా ఫ్రెండ్ గణపతి గారు కనబట్టలేదేంటి?
1: ఉన్నారు, అది అది అది అది ఉన్నారు బాబాయ్, ఉన్నారు. వేడిగా కాఫీ పెట్టి ఉంచాను, తీసుకుని తాగండి.
3: కాఫీ కాఫీ సువాసనలు కుమ్మరిస్తున్నాయి. ఇంట్లో పాలున్నాయమ్మా?
1: ఉన్నాయి బాబాయ్ గారు, ఉన్నాయి. గతంలో పాలు లేవని అన్నానని సెటైలు వేస్తున్నారా బాబాయ్?
2: మూర్తి మామయ్య ఈ మధ్య చిక్కిపోయారే.
3: లేదురా, లేదు, లావెక్కిపోయాను. ఇల్లు ఇల్లు తిరిగి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళు పెట్టింది తిని బాగా లావెక్కిపోయాను. మా వీధిలో అమ్మలక్కలు అందరూ చెప్పుకుంటుంటే విన్నాను, ఏదో పప్పులు చీటీలు కడితే వాడేదో ఎగ్గొట్టేస్తే మొత్తం భారం పంకజానికి అంటుకుందని. నిజమేనా?
2: అవును మామయ్య, నిలబడి నీళ్లు తాగితే బాగా లేవని పరిగెత్తి పాలు తాగింది పంకజం. ఉన్న తల పోయి గుండు మిగిలింది.
3: అది సరే, నువ్వు కూడా మింగమెతుకులు లేవు, మేసానికి సంపెంగ నూనె రాయించుకున్నావంట కదా.
2: అవును మావయ్య, అన్నీ పోయి అణిగిమణిగి ఉన్నాం. రేపు మాపో ఈ ఇల్లు కూడా లాక్కుంటున్నారు.
3: అలాగా? అవును, నీకు విషయం చెప్పడం మర్చాను. మన ఊరి శ్మశానంలో ఎవరో కొత్త కాటి కాబరి వచ్చాడట, చాలా బాగా సేవలు చేస్తున్నాడట, నీకు తెలిసిందా?
2: తెలిసింది మావయ్య.
3: తెలిసిందా? ఎలా ఎలా, ఈ మధ్య శ్మశానానికి వెళ్ళావా?
2: మామయ్య, చచ్చిన పావుని ఇంకా చంపకండి మామయ్య. నా భార్య మాటలు విని తండ్రిని శ్మశానంలో వదిలి వచ్చిన దుర్మార్గుణ్ణి, దాని కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్న పేదరికం.
3: నువ్వేం బాధపడకు, నీ కొడుకు కోసం దాచిపెట్టమని 20 లక్షల రూపాయలు నా దగ్గర దాచాడు. ఆ డబ్బును ఖర్చు పెట్టి ఇల్లు విడిపించమన్నాడు. ఇదిగో ఇంటి పేపర్లు, ఇందా.
1: బాబాయ్ గారు, తప్పంతా నాదేనండి, తప్పంతా నాదే. తండ్రి లాంటి మావయ్య గారిని తూలన్నాడాను. అయ్యో అయ్యో అయ్యో. రండి బాబాయ్ గారు, మీరు చెప్తే ఆయన ఇంటికి వచ్చేస్తారు. శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చేద్దాం. ఏమండి, పదండి, మీ నాన్నగారిని తీసుకొచ్చేద్దాం, పదండి పదండి.
3: రే, ఏ కొడుకు ఏ చరిత్రలో ఏ సిరాతోనూ రాయలేని రాతలు నీ తండ్రి జీవిత పేజీల్లో రాసావురా. కన్న తండ్రిని శ్మశానంలో కాటి కాపరిగా వదిలేసి వస్తావురా. రే, నీకు సిగ్గులేదు? నిజానికి నువ్వు నా మిత్రుడు గణపతి కడుపున పుట్టలేదురా.
2: నిజమా?
3: కాలు జారిన నీ తల్లి నెలలు నిండిన తర్వాత నీకు జన్మనిచ్చి ఎవరూ చూడని చెత్తకుప్పలో పోసిపోయిందిరా. తినడానికి లేకుండా బతికే రోజుల్లో నిన్ను పెంచి పెద్ద చేశారు. తన పొత్తిళ్ళలో ఆడుకున్న నువ్వు తన్ని తరిమేశావు. చెత్త కుప్పలో దొరికి

0: నచ్చేత్త నా కొడక రే. ఆ తర్వాత రా, ఆ తర్వాత నీకు చెల్లెలు తమ్ముడిని తోడుగా కని కలిపి పెంచుకొచ్చాడు రా నా మిత్రుడు గణపతి. చూడు మన్మధరావు, మనల్ని కసురుకున్న వాళ్ళ దగ్గర ఓర్పుగా ఉంటూ మనల్ని ప్రేమించే వాళ్ళను కసురుకుంటున్నావు. బతకడానికి చేసే పోరాటంలో మనల్ని భరించే వాళ్ళని బాధ పెడుతున్నావు. పదండి శ్మశానానికి వెళ్ళి గణపతిని తీసుకొద్దాం, రండి.
1: అలాగే మావయ్య, అలాగే.
2: అలాగే బాబాయ్ గారు, అలాగే.
0: రే రే గణపతి.
1: రానాన్న, ఇంటికి పోదాం, మన ఇంటికి పోదాం.
3: ఇల్లు, మన ఇల్లు ఎక్కడుందిరా, ఎక్కడుందిరా? ఏనాడైతే ఇక్కడికున్న జీవన మజిలీ కోసం తీసుకొచ్చావో, ఇదేనా ఇల్లు అయింది? మీరంతా ఇక్కడికి, ఈ శ్మశానానికి రావాల్సి ఉంటుందిరా. ఇక్కడ చివరి శ్వాస తీసుకొని ఏంరా? ఒరే ఒరే మూర్తి, నా దుఃఖం తీరా ఏటవాలని ఉందిరా. మేఘం బరువుని మోయలేనప్పుడు వర్షంలా కురుస్తుంది, మనసు మన బాధను మోయలేనప్పుడు కన్నీరులా జారుతుందిరా.
0: ఒరే మన్మధరావు, మీ నాన్న చెప్పింది నిజమేరా. ఎప్పటికైనా మనం అందరం ఇక్కడకు, ఈ కరంభూమికి రావాలే గాని మీ నాన్న మళ్ళీ మన ఇంటిలో అడుగు పెట్టరా. అదేరా, అదే వాడికి జీవన మజిలి.
4: మీరింతవరకు జీవన మజిలి నాటిక విన్నారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: రామచంద్రమూర్తి శ్రీ కె శేషగిరిరావు, మన్మధరావు శ్రీ దుద్దుపూడి త్రినాథరావు, పంకజం శ్రీమతి డి జయలక్ష్మి, గణపతి శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, మురళి శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, వనజ శ్రీమతి ఎస్ మాధవి కల్పన. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా రావణుడే రాముడైతే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: This is Akashvani, the news read by Navanita Adhikari Srivastav. Union Commerce and Industry Minister and BJP leader Piyush Goyal today said that the world is looking towards India as a trusted partner. Addressing a press conference in New Delhi on Prime Minister Narendra Modi's five-nation visit, Mr. Goyal said that the visit guarantees advantages for every segment of the society. He said that the Prime Minister's visit reflects that India stands strongly on the global stage. He said 57 significant agreements were signed, including the commitment of UAE to invest $75 to $100 billion in India during the tour. He also hit out at Congress leader Rahul Gandhi for his alleged derogatory remarks against Prime Minister Narendra Modi. He said that due to the negative politics of Mr. Gandhi, people are rejecting the Congress in elections. Later in a different program, Mr. Goyal said that India and the United States are working as natural partners and complement each other across sectors including technology innovation, high precision defense, digital data centers, quantum computing and medical devices. Addressing the annual leadership summit of the American Chamber of Commerce in New Delhi, Mr. Goyal said the partnership between the two countries is strengthened by mutual trust and shared economic interests. The minister said that India provides a trusted framework for global companies and combines scale, talent and market opportunity.
1: America and India truly are working as natural partners. We complement each other. America is looking for a trusted partner. I think India has proven track record over decades of truly working as a country, as a set of businesses here who respect the intellectual property of foreign companies, who can be trusted to deliver high quality on time. There's a large pool of talent available for all of you. And in some sense, these are two economies which totally complement each other.
0: Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan today said that India has presented a new model to the world by increasing agricultural production, strengthening food security and bringing positive changes in the lives of millions of farmers. Expressing happiness over the conferment of Food and Agriculture Organization FAO Agricola Medal to Prime Minister Narendra Modi in Rome, Mr. Chauhan said that this honor is a symbol of the growing prestige of New India. He said the world looks upon India's policies, leadership and humanitarian vision with respect. He said that this award is a living testament to country's hard-working farmers. Railway Minister Ashwini Vaishnav today held a high-level security review meeting in New Delhi with field officers. During the meeting, it was noted that preliminary investigations into several recent fire incidents in trains have revealed the involvement of antisocial elements. The ministry said that such incidents has been taken up seriously and the Railway Protection Force is actively probing them. The government today reassured that India has sufficient supplies of crude, petrol, diesel, natural gas and LPG. Addressing an inter-ministerial briefing in New Delhi on the West Asia situation, Joint Secretary in the Ministry of Petroleum and Natural Gas, Sujata Sharma said that refineries are operating at optimum capacity to meet the demand. Ms. Sharma said steps are being taken to ensure availability across all petrol pumps. Supply of LPG for cooking purposes is stable and in the last 3 days, delivery of 1 crore 34 lakh domestic LPG cylinders has been made while the supply of commercial LPG remained 1 lakh 32,000 tons since 1st of this month. India Meteorological Department IMD has issued a red alert for heat wave to severe heat wave conditions over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbh for tomorrow and it will continue this week. Similar conditions are likely to prevail over Delhi, Haryana, Chhattisgarh and coastal Andhra Pradesh. In the Malaysia Masters Super Badminton, India's Ashmita Chaliha advanced to the women's singles quarterfinals in Kuala Lumpur today. She will next face 8th seed Line Hoymar Kitzfark of Denmark. And that is the end of this news bulletin.
2: Akashvani, Vijayawada Kendram, రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలో కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం భారత రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ సవరణలు అనే అంశంపై వివరణలు వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు, శ్రీమతి పి శ్యామలామణి. ఆ తదుపరి గాంధీ మార్గం, అనంతరం మీరా బజన్స్, చివరిగా లలిత గీతాలు వినవచ్చు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గానం ప్రసారమవుతుంది. 10:00 ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో మాదక ద్రవ్యాలకు దూరంగా పిల్లలు ఈ అంశంపై డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం, ఇంకా లలిత గీతాలు, ఆ తదుపరి నిమ్మకాయలోని పోషక విలువలు ప్రసారమవుతాయి. 6:30 పల్లెసీమలో కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా ఎడగారు వరిలో యాజమాన్య చర్యలు ఈ అంశంపై డాక్టర్ యు వినీత గారితో పరిచయం, ఇంకా జానపద గీతం, ఆ తదుపరి కొబ్బరిలో నల్లముట్టె పురుగు విశేషాలు వినవచ్చు. రాత్రి 10:00 అన్నమయ్య హరికథ వింటారు. కథకురాలు నేమాని నాగలక్ష్మి, భాగవతారిణి. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు.

అజ్ఞాని మనసు అతని నాలుకలో ఉంటుంది, జ్ఞాని నాలుక అతని హృదయంలో ఉంటుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర, ఇప్పుడు సమయం 11:12 దాటి 37 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 830 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. FM 102.5 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.